సకల సమ్మత శాంతి సౌధౌ విజ్ఞాన దాన విధి విస్తృత విశ్వవేదౌ సంకీర్తనామృత రసైక పిపాసితౌ హి శ్రీ శిరిడి సాయి.

శరణం ప్రపద్యే. సత్వ ప్రధాన జల పూజిత సత్య పద్మో సమ్మోహకౌ సకల మోహ విభంజకౌ చ తాపత్రయోపశమనో హి దయా విశేషౌ శ్రీ శిరిడి సాయి చరణౌ శరణం ప్రపద్యే. సత్య ప్రధాన సమతా గుణ సౌమ్యశీల శ్రీచంద్రహాస చిరవాంఛ

0: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరిని మర్చిపోకండి.
1: కేవలం మోటార్ వాహన చట్టంలోని నిబంధనల కోసమో లేదా ట్రాఫిక్ పోలీస్ వారు వేసే జరిమానా నుంచి తప్పించుకోవడం కోసమో హెల్మెట్ ని ధరించాలి అని భావించకండి.
0: మీ భద్రత కోసం, మీపై ఆధారపడి ఉన్న వారి కోసం హెల్మెట్ ధరించడం తప్పనిసరిని గుర్తుంచుకోండి.
1: తొందరగా వెళ్లాలి అనే కంగారులు హెల్మెట్ ను పెట్టుకోవడం మర్చిపోకండి. ఈనాటి మరుపు రేపు హాస్పిటల్లో జీవితాంతం ఉండటానికి కారణం అవుతుందేమో.

మనం రాత్రింబవళ్ళు కష్టపడేది మన కుటుంబం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. కానీ మన చిన్న అజాగ్రత్త మన కష్టార్జితాన్ని సైబర్ దొంగల పాలు చేస్తుంది. గుర్తుంచుకోండి, బ్యాంకు వారు ఎప్పుడూ మీ ఓటీపీ లేదా పాస్వర్డ్ అడగరు. మీ ఫోన్ మీ చేతిలోనే ఉండొచ్చు, కానీ మీ అకౌంట్ పై ఎవరికన్నో పడొచ్చు. మేల్కోండి, సైబర్ నేరాలు అరికట్టండి.

0: FM 90.4.
1: ఇప్పుడైనా ఇంకా లంకాపట్టణం దాకా వెళ్లకుండా ముందు ఆ వనములలో ఒకసారి తిరిగారు. షద్వలాని చ నీలాని గంధవంతి వనాని చ గండవంతి చ మధ్యేన జగామ నగవంతి చ. అక్కడ గొప్ప పచ్చగడ్డి బీళ్లున్నాయి. ఆ పచ్చగడ్డి మైదానాల్లో తిరిగారు. చక్కటి రంగుతో సుగంధం వాటి నుంచి వస్తోంది. అంటే ఎవరు పెడతారు అక్కడికి? వెళ్ళేవాళ్ళు ఎవరు లేరు. అందుకని ఆ చెట్లకి ఉన్నటువంటి పువ్వుల నుంచి వస్తున్నటువంటి సువాసనలతో కూడుకున్నదై, మధ్యలో పెద్ద పెద్ద శిలలతో కూడుకున్నదైనటువంటి ఆ లంకాపట్టణము బయట ఉన్నటువంటి వనముల యందు స్వామి విహరిస్తున్నారు. ఎంత ప్రత్యక్ష ప్రసారం చేస్తారో శాబ్దికంగా. సుందరకాండ చదివేటప్పుడు మహర్షి శ్లోకంతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతారు. మీరు చూడండి, ప్రయాణము అని ఒకటి ఉంటుంది. ప్రయాణమునందు ఉండే లక్షణం ఏంటంటే మీకు విశ్వాసము ఉండాలి. దాని యందు అలా మీరు బరువుని న్యాసం చేసేయగలిగితే చాలు. ఇప్పుడు ఏదో నేను ఇక్కడి నుంచి కాకినాడ వెళ్ళిపోదాం అనుకున్న రోజున ఏ విజయవాడ ఎక్కి వెళ్ళి రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఎక్కాననుకోండి, ఎక్కి నేను కూర్చోవాలి ఇది రత్నాచల్ ఎక్స్ప్రెస్ అని చూసుకుని కూర్చుంటే చాలు. అంతేకాని గడిగడికి నే అంటే డ్రైవర్ ఎక్కడ ఉన్నాడండి, కాకినాడ వైపే వెళ్తుందా అండి, ఎటు వెళ్ళిపోవట్లేదు కదండి అని, లేకపోతే గార్డు దగ్గరికి వెళ్ళి అవండి బాగానే వెళ్తుందా అండి, మీరు బాగానే తీసుకెళ్తున్నారా అండి, ఎక్కడ మనం పట్టాలు మారిపోవట్లేదు కదండి అని మీరేం అడగక్కర్లేదు. మీ బెర్త్ మీద మీరు నిద్రపోతే మీరు తెల్లవారేటప్పటికి తిరుపతి వెళ్ళిపోతారు. ప్రయాణం అనగా మీరు ఆ సాధనములో చేరిపోయి మిమ్మల్ని మీరు మర్చిపోవడమే, ఇంకా దాని మీద పూచి వదిలేయడమే. రామాయణం సుందరకాండ చదివేటప్పుడు అలా చదువుకోవాలి. ఇదేంటి ఓ గంటలో అయిపోతుందంటారా అని చదవకూడదు. మీరు అనుభవించాలి. మీరు అనుభవించడం అంటే మీరు ఆ శ్లోకాన్ని చదువుతూ మీకు అప్పా అనిపించింది అనుకోండి, మీరు కాసేపు కళ్ళు మూసుకొని మీరు హనుమ తిరుగుతున్నటువంటి దాన్ని కాసేపు మీరు అనుభవించాలి. మహర్షి మిమ్మల్ని తీసుకెళ్తారు. తీసుకెళ్ళడానికి మహర్షి సిద్ధంగా ఉన్నారు వాంగ్మయ రూపంలో. మీరు కూడా సిద్ధంగా ఉండాలి అలా వెళ్ళడానికి. అలా కాకుండా

0: శ్రవణం దేనికి అంటే శ్రవణం కొరకే అని చదివారనుకోండి, మీరు అనుభవించేది ఏమి ఉండదు అందులో. అలా అని నేను అది తప్పన్ను, అది ఒకనాటికి అనుభవాన్ని ఇస్తుంది. మంచిదే చదవడం అంటూ మొదలెట్టడం చాలా మంచిది. అసలు చదవడం అన్నదాన్ని నేను ఎప్పుడూ నిరుత్సాహపరచను. టు స్టార్ట్ విత్ అంటారు చూసారు, అసలు మొదలంటూ పెట్టాలి కదా. కాబట్టి శ్లోకాల వైభవం అలా ఉంటుంది. హంసకారండవాకీర్ణ వాపీహి పద్మోత్పలాయుతాః ఆక్రీడాం వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్. అక్కడ పెద్ద పెద్ద దిగుడు బావులు ఉన్నాయి. ఇప్పుడు ఈ దిగుడు బావుల యందు నీరు ఉంటుంది. ఈ నీటి యందు స్నానం చేయడానికి, ఈ నీటిని త్రాగటానికి కొన్ని జలపక్షులు అందులోకి వెళ్ళాయి. హంసలు, ఆ తరువాత కారండవములు మొదలైనటువంటి పక్షులు, ఆ కన్నెలేడి పిట్టలు, ఇటువంటివన్నీ ఆ నీళ్లలోకి వెళ్ళి నీళ్లు తాగి రెక్కలు తడి చేసుకుని పక్షుల యొక్క స్నానం చాలా గమ్మత్తుగా ఉంటుంది. అందుకే కాకి స్నానం రావిడిది అంటారు. ఆ మంత్రం లేని స్నానం కాకి స్నానం. స్నానం బాహ్య అంతః రెండు శౌచములను సిద్ధింపజేయాలి. కేవలం బాహ్య శౌచం ఎప్పుడంటే మంచి సబ్బు నీళ్లు చూసుకుంటే బాహ్య శౌచం. అంతఃశౌచము అంటే మీరు ఇందాక అన్నారే ఆయన త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శః అని మూడుగా ఉంటే స్థూల సూక్ష్మ కారణ అని మూడు శరీరాలు ఉంటాయి. ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరములు పైకి దొరకవు, కానీ ఎప్పుడు మూడు శరీరాలతో ఉంటాడు మనిషి. స్థూల అంటే పైకి కనపడేది, ఈ కాళ్ళు చేతులు అన్నీ కనపడతాయి. సూక్ష్మ అంటే విడుతుంది స్థూల శరీరంతో, అలా విడిపోయేదాన్ని సూక్ష్మ శరీరం అంటారు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని ఆ కాకినాడ మా ఇంట్లోకి వెళ్ళి నా పూజామందిరంలో నా సింహాసనంలో ఎక్కడెక్కడ ఏ ఏ మూర్తులు ఎక్కడున్నాయో నేను చూడగలను అనుకోండి, నేను విడిపోయాను అన్నమాట. నా శరీరంలోంచి వెళ్ళిపోతాను, మనస్సుతో వెళ్ళిపోతాను. అలా మనస్సుతో విడిపోగలిగినటువంటి ప్రజ్ఞ, అలా వెళ్ళిపోగలిగినటువంటి ప్రజ్ఞకి సూక్ష్మ శరీరం అంటారు. ఇది మీరు తిప్పడం మీద ఉంటుంది. ఆ మనసుతోటి మీరు ఉత్తమ కార్యాలకు వెళ్ళచ్చు, అధమ కార్యాలకు కూడా వెళ్ళచ్చు. ఎందుకంటే ఇక్కడ కూర్చుని అయ్యో ఏంటి అది ఎలా ఉందో ఇది ఎలా ఉందో సోఫా ఓటు బాగు చేయించాలనుకున్నాను అది చిరిగిపోయిందంటే చింకి సోఫా ఓటు కూడా కనపడుతుంది మీకు మనసుకి. సూక్ష్మ శరీరంతో చింకి సోఫాని చూడొచ్చు, సింహాసనాన్ని చూడొచ్చు, రెండూ చూడొచ్చు. దేన్ని చూస్తావన్నది నీ వివేకాన్ని బట్టి, నీ సమర్థతని బట్టి ఉంటుంది. కాబట్టి సూక్ష్మ శరీరం అంటే మనసు ఇంద్రియాలతో, కారణ శరీరం అంటే ఈ రెండూ కూడా కాదు, అది ఒక్క సుషుప్తిలో తెలియబడుతుంది అంతే. కాబట్టి ఆ సుషుప్తిలో అనుభవించేది కారణ శరీరం. కాబట్టి స్థూల సూక్ష్మ కారణ మూడు, జాగ్ర స్వప్న సుషుప్తి మూడు అవస్థలు. మూడిటితో తిరిగే వీటన్నిటినీ చూడడం మూడు కాలముల యందు ఎప్పుడు ఉండేది. భూత భవిష్యత్ వర్తమాన, ఇప్పుడుంది కొన్నాళ్ళు ఉంటుంది కొన్నాళ్ళు ఉంది. ఈ మూడు మీద తిరిగేవన్నీ త్రిపుర సుందరీ తత్వం. ఇదే త్రికూటాచలం మీద ఉన్న లంక. కాబట్టి ఇప్పుడు అక్కడే ఉన్నాయి దిగుడు బావులు ఉన్నాయి. దిగుడు బావుల్లోకి ఏమి వెళ్ళాయి? పక్షులు వెళ్ళాయి. ఇంతకీ ఎందుకు వచ్చాను ఆ విషయానికి? స్నానం కాకి స్నానం చెయ్యవద్దు అంటే స్థూల శరీరమునకు కలిగినటువంటి తాప నివారణ జరగాలి, సూక్ష్మ శరీరమునకు తాప నివారణ జరగాలి, కారణ శరీరమునకు తాప నివారణ జరగాలి. మూడు తాపములు నివారణ అయితే కానీ మీ మనసు నిలబడదు ఈశ్వరుడి దగ్గర. అందుకని మూడు మాటలు ఆచమనం చేయాలి. ఓం కేశవాయ స్వాహ అని జుర్రకూడదు. మినపగింజ మునిగినంత నీరు అమృత మార్గంలో పుచ్చుకుంటే ఆచమనం. కాబట్టి ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని పుచ్చుకుంటారు. అసలు దాని ఇంకొక యథార్థమైన తాత్పర్యం ఏమిటంటే ఈ మూడు నామాలు ఆచమనం చేస్తూ పైకి చెప్పాలి. అప్పటి వరకు ఏది నోటితో పైకి మాట్లాడకూడదు అని. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఎప్పుడు స్నానం చేసి లేవగానే సంధ్యావందనానికి ఎడతాడు అనుకున్నారు, అంతేగాని కాఫీలు అవి తాగుతాడని వాళ్ళు అనుకోరు కదా. వాళ్ళు అలా అనుకోలేదు, మనం అలా అనుకుంటున్నాం ఇప్పుడు. కాబట్టి సంధ్యావందనానికి ఎడితే మొట్టమొదట ఏం చేస్తారంటే ఓం కేశవాయ స్వాహ అంటాడు. మీరు చూడండి, కేశవ అన్నప్పుడు కే అన్నప్పుడు నాలుక ఇలా కొద్దిగా మడత పడుతుంది. కే అంటే పట్టుకుని, నా అన్నారనుకోండి కంఠం దగ్గర నుంచి వస్తుంది శబ్దం, మా అన్నారనుకోండి పెదవుల నుంచి వస్తుంది శబ్దం. శబ్దము మూడు చోట్ల నుంచి వస్తుంది. ఈ మూడు చోట్ల నుంచి వచ్చేటప్పుడు స్వరపేటిక మీదుగా వెడుతుంది. ఈ స్వరపేటిక బడలిపోతుంది. అది బడలిపోయి పొడి ఆరిపోయింది అనుకోండి శబ్దములు రావడం కష్టం. దాన్ని మీరు లేస్తూనే చాలా తడిపేసిన, చాలా ఎండగట్టేసిన దాని శక్తి క్షీణిస్తుంది. దాని శక్తి చాలా గొప్పగా ఉండాలంటే లూబ్రికేషన్ అంటారు చూసారా, కొద్దిగా నూనె వేస్తారు,
1: అలా రా

రాత్రి పడుకుని లేచిన తర్వాత ఆచమనమని మినపగింజ ములిగినంత నీరు పుచ్చుకుంటూ కే అన్నారనుకోండి, అక్కడికి వెళ్ళి తడుపుతుంది. నా అన్నారనుకోండి, అక్కడికి వెళ్ళి తడుపుతుంది. మా అన్నారనుకోండి, అక్కడికి వెళ్ళి తడుపుతుంది. ఈ మూడు రకాలుగానే అక్షరాలు పుట్టాలి. అందుకని విష్ణు సహస్రంలో అన్ని నామాలున్నా ఆచమనానికి ఈ మూడు నామాలే పుచ్చుకున్నారు. అదే కారణం, శబ్దము ఉత్పత్తి అయ్యే చోట లూబ్రికేట్ చేస్తారు. లూబ్రికేట్ చేయడం అంటే తైలము చేత యంత్రాన్ని తడిపి పరిగెత్తించినట్టు. అంత ఏదో తైలాభిషేకం చేయరుగా, దానికి చిన్న చుక్క చుక్క వేస్తారు తిప్పుతూ. అలా కంఠంలో శబ్దం ఎక్కడ పుట్టిందో, మనిషే మాట్లాడగలడు, మాట చేత తరించగలడు. ఆ మాట పోగొట్టుకోకుండా ఉండడానికి ముందు మాట పుట్టిన స్థానాన్ని రక్షించుకుంటారు లేవగానే. అది కూడా భగవన్ నామంతో రక్షిస్తారు తప్ప మామూలుగా ఏదో నీళ్లు పోయడం, నిప్పులు పోయడం ఇలాంటి పిచ్చపనులు చేయరు. సనాతన ధర్మం అలా చెప్పింది, అలా బ్రతకమని చెప్పింది, అంతే. ఈశ్వరాభిముఖుడవై బ్రతుకు అని చెప్పింది. సరే, అందుకని ఇప్పుడు మహర్షి అంటున్నారు, హంసకారండవాకీర్ణ వాపీహి పద్మోత్పలాయుతాః. జలపక్షులన్నీ కూడా ఆ దిగుడు బావులలోకి వెళ్ళి తడిసి వస్తున్నాయి. ఆ పక్షులతో ఆ వనములన్నీ కూడా శోభిల్లి ఉన్నాయి. ఆక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్. అక్కడ రమ్యమైనటువంటివి, అన్ని ఋతువులలో ఉండేటటువంటివి, అనేకమైనటువంటి పుష్పములు మొదలైనవి ఆ వనములలో కనపడుతున్నాయి. సంతతాన్ వివిధైర్ వృక్షై సర్వర్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపి కుంజర. ఓ ఎంతంత పెద్ద పెద్ద మాటలు వేసేస్తారు ఓ మహర్షి. సంతతాన్ వివిధైర్ వృక్షై, అక్కడ అనేకమైన చెట్లున్నాయి. ఏం చేస్తాయవి? సర్వర్తు ఫలపుష్పితై, అన్ని ఋతువులలో రావలసినటువంటి పళ్ళని పువ్వుల్ని కాస్తాయి, పూస్తాయి. ఉద్యానాని చ రమ్యాణి, అక్కడున్న ఉద్యానవనములు చాలా రమ్యంగా ఉన్నాయి. దదర్శ కపి కుంజర, వాటిని ఏం చేస్తున్నారు హనుమ? చూస్తున్నారు. ఇది ఒక చిత్రమైన మాట. కపి అన్నా చాలు, కుంజరం అన్నా చాలు. కపి కుంజర అన్నారు. కుంజరం అంటే ఏనుగు. కపి కుంజర, కపి అంటే కోతి. ఏనుగు తన శరీరం వలన తాను చాలా బరువైనటువంటి ప్రాణి. లోకంలో ఏనుగంత బరువైన ప్రాణి ఇంకోటి లేదు. అందుకే ఏనుగు భూమికి చాలా తక్కువ ఎత్తి ఎగరగలదు. ఏనుగును ఎగరమన్నారు అనుకోండి, అదేమి ఎగురుతుంది? అది ఎగరదు. ఎందుకంటే దాని ఒళ్ళే దానికి బరువు. ఎప్పుడు ఎగిరేది, ఎప్పుడు తిరుగుతుండేది? కోతి. కోతి ఎప్పుడూ చోట ఉండదు. జ్ఞాని ఒక చోట ఉండడాన్ని ఇష్టపడ్డం లేదా ఇంకో చోటకి అసలు వెళ్ళడాన్ని ఇష్టపడ్డం. తనున్నదే అన్నీ అంటాడు. లేదా ఎప్పుడు తిరుగుతూ ఉంటారు. ఎందుకు తిరుగుతారో తెలుసా అండి? అలా తిరగకపోతే సంఘం వస్తుంది. సంఘము రాకుండా ఉండాలంటే సన్యాసి తిరుగుతూనే ఉండమని చెప్పింది శాస్త్రం. ఎప్పుడు తిరుగుతుండాలి సన్యాసి. సన్యాసి తిరగకపోతే బోధ ఎలా జరుగుతుంది మీకు? సన్యాసి తిరిగి తీరాలి, తిరగకపోతే బోధ లేదు, ఆగిపోతుంది అంతే. శంకర భగవత్పాదులు తిరిగారు, మీరెవరు తిరగరండానికి? ప్రతి సన్యాసి తిరగాలి. సన్యాసి తిరుగుతాడు, గృహస్థు ఉండిపోతాడు. బ్రహ్మచారికి కట్టుబాటు ఉంది, వానప్రస్థుకి కట్టుబాటు ఉంది, గృహస్థుకి కట్టుబాటు ఉంది, సన్యాసికి కట్టుబాటు లేదు, తిరుగుతాడు. అందుకే శంకర భగవత్పాదులు ఈ మూడు ఆశ్రమాలు పుచ్చుకోలేదు. బ్రహ్మచర్యంలో ఉండిపోయి బోధ చేయలేదు, గృహస్థుగా ఉండి బోధ చేయలేదు, వానప్రస్థుగా బోధ చేయలేదు, సన్యాసిగా బోధ చేశారు. ఎందుకో తెలుసా అండి? సన్యాసికి ధర్మం అవుతుంది తిరగడం. తిరగచ్చు సన్యాసి, తప్ప గృహస్థల ఇష్టం వచ్చినట్టు తిరగకూడదు. తన భార్య బిడ్డలు, తన వ్యవహారం అవి తను చూసుకుంటూ ఉండాలి. ఒక ఆశ్రమంలో ఉండి ఇంకో ఆశ్రమంలో ఉన్నట్టు బతకూడదు. అంటే నువ్వు 42 రోజులు ఎందుకు తిరుగుతున్నావు గుంటూరులో అని అనక్కండి. అంటే నేను ఎప్పుడో ఒక్కసారి వచ్చానంతే, నేను ఇదే పనిగా అస్తమానం తిరుగుతుంటాను అనుకోకండి. కాబట్టి ఎందుకంటున్నానంటే, ఇవాళ అలా ఇంటికెడి తేడగలిగిన వాళ్ళు ఉన్నారు సభలో, అందుకని ముందు జాగ్రత్త చర్యగా ఆ మాట చెప్తున్నాను. కాబట్టి హంసకారండవాకీర్ణ వాపీహి పద్మోత్పలాయుతాః ఆక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్ సంతతాన్ వివిధైర్ వృక్షై సర్వర్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపి కుంజరః. ఎగరలేని ఏనుగు, తిరగగలిగిన కోతి, తాను బ్రహ్మమును అనుభవించి ఆ బ్రహ్మమును చెప్పడానికి వచ్చిన మహర్షి స్వరూపుడైన ఇవాళ హనుమ. ఆయన సుందరకాండలో ఇలా ఉండకపోతే మీకు నాకు ఈ సాధనా రహస్యాలు అవగతం కావు. కథారూపంగా మధుర మధురమైన కథలో సాధనా రహస్యాన్ని దాచి చెప్తున్నారు హనుమ. కాబట్టి ఇదే మీరు బాహ్యం

లో చూశారనుకోండి, అసలు తాపమును కలిగించేవి ఇక్కడే ఉంటాయి, తాపోపశాంతిని కల్పించేవి ఇక్కడే ఉంటాయి, అంతే తేడా. లడ్డూ తినాలి, ఓ కోరిక పుట్టింది, అమ్మ బాబో లడ్డూ తినాలి, లడ్డూ తినాలి, లడ్డూ తినాలి, తపించిపోయాడు. ఇప్పుడు లడ్డూ తినాలన్న కోరిక ఎక్కడ పుట్టింది? ఇక్కడ పుట్టింది. లడ్డూ తినేశాను, ఈ తృప్తి ఎక్కడ తీరింది? ఇక్కడే తీరింది. లడ్డూ ఇలా పట్టుకున్నారనుకోండి తీరిపోతుందా? ఇలా నాలుక దగ్గర పెట్టారనుకోండి తీరిపోతుందా? నాలుక మీద పెట్టి నవిలి మింగేసి మంచినీళ్ళు తాగేశారనుకోండి లడ్డూ తినేశారు. తృప్తి ఇక్కడే, తాపము ఇక్కడే, దిగుడుబాడి ఇక్కడే, ఇక్కడే ఉద్యానవనం. కోరిక పుట్టేది ఇక్కడే, ఆ పళ్ళు తినేది ఇక్కడే. బత్తాయి పళ్ళు బయట ఉండవు, ఇక్కడే ఉంటాయి తినాలన్న పిచ్చి. యాపిల్ పండు బయట ఉండదు, ఇక్కడే ఉంటుంది. యాపిల్ పండు తినాలన్న కోరిక. విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం యాంతర్గతం, నీలోనే ఉంది విశ్వమంతా అన్నారు శంకరోత్పాదులు. కాబట్టి సంతతాన్ వివిధైర్వృక్షై సర్వత్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపికుంజర. సీతాపహరణార్థేన రావణేన సురక్షితాం సమంత సమంతా దిచరద్భిశ్చ రాక్షసై ఉగ్రదన్విభి. సీతాపహరణార్థేన రావణేన సురక్షితాం. రావణుడికి అసలు మామూలుగానే భయం ఎక్కువ. ఎందుకని అంటే తెల్లవారు లేస్తే ఎవరి మీద యుద్ధానికి వెళ్ళాలని వెళుతుంటాడు, కారణం ఉండదు, కారణం లేకుండా యుద్ధం చేస్తుంటాడు అందరి మీద, ఒంటి పొగరు. ఇప్పుడు అతనికి మరీ భయం, ఎందుకని సీతమ్మను అపహరించి తెచ్చాడు. సీతమ్మను అపహరించి తెచ్చినవాడు సీతమ్మతో ఏమని చెప్తుంటాడు? రాముడెంతటి వాడు అంటాడు. రాముడెంతటి వాడన్నవాడు రాముడు ఉండగా ఎందుకు తేలేదు? ఇది ఆవిడ అడిగింది, అడిగిందని కోపం వచ్చింది. లోకంలో మాట ఉంది, కోపం శేషేన పూరయ్యేతలు, జవాబు చెప్పలేకపోయినప్పుడు కోపడిపోతే సరిపోతుంది అంతే. కాబట్టి తను జవాబు చెప్పలేకపోయినప్పుడు తాను ధర్మంలో లేనని తెలుసుకుని క్షమార్పణ చెప్పి దిద్దుకున్నవాడు మహాత్ముడు, కోప్పడి తప్పుకున్నవాడు దురాత్ముడు, అంతే తేడా కదండి. కాబట్టి ఇప్పుడు రావణుడు ఏం చేస్తుంటాడంటే, సీతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా రాముడు నరుడు, ఆయనే వస్తాడు రాలేడంటాడు. తను లోపల ఏమనుకుంటాడంటే సీతమ్మని తెచ్చాను కాబట్టి వచ్చేస్తాడు, ఖాయంగా వస్తాడు. సముద్రం ఏంటి, ఏదైనా దాటిచ్చేస్తాడు ఆయన. ఎప్పుడు వస్తాడు మనకి తెలుస్తుంది ఏంటి, ఎప్పుడు వస్తాడు? పంపించాడు యనమండుగురు గూఢచారుల్ని, కానీ వాళ్ళు ఏం పట్టుకోలేరు, వచ్చేస్తాడు రాముడు. రాముడు వచ్చేస్తాడని లోపలంత నమ్మకం, రాముడు రాడని పైకి చెప్తుంటాడంటే త్రికరణ శుద్ధి లేనివాడు రాముడు, రావణుడు. త్రికరణ శుద్ధి ఉన్నవాడు రాముడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు, సీతాపహరణార్థేన రావణేన సురక్షితాం, నేను సీతమ్మను అపహరించి తీసుకొచ్చానన్న భయం చేత మరింత ఎక్కువగా సైన్యాన్ని మోహరించాడు. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా విచ్చుకత్తులు పట్టుకుని కాపలా కాస్తున్నారు, ఎప్పుడు హఠాత్తుగా వచ్చేస్తాడో రాముడు అని. కాంచనేనామృతం రమ్యాం ప్రాకారేణ మహాపురీం గృహైశ్చ గ్రహ సంకాశై శారదాంబుద సన్నిభై. శారద అంబు, అంబు అంటే మేఘం, తెల్లటి మేఘాల గుంపులు ఎలా ఉంటాయో లంకాపట్టణం బయట నుంచి కనపడుతున్నటువంటి ఆ పెద్ద పెద్ద భవంతుల యొక్క సమూహాలు అలా ఉన్నాయి. అంటే అంతంత పెద్ద పెద్ద మేడలు, అన్నీ కూడా బంగారంతో తాపడం చేయబడి ఉన్నాయి. తోరణై కాంచనై దివ్యై లతాపంక్తి విచిత్రితై దదర్శ హనుమాన్ లంకాం దివి దేవపురీం యథా. అక్కడ తోరణములన్నీ కూడా బంగారముతో ఉన్నాయి, బంగారముతో చేయబడినటువంటి లతలు వాటి మీద చెక్కబడి ఉన్నాయి. మనం ఎవరింటికన్నా వెళ్ళామనుకోండి, చాలా గొప్పగా తలుపు మీద కొయ్యతో ఏదైనా చెక్కితేనే అబ్బాయి ఎంత బాగుందండి, ఎంత బాగా చెక్కించారండి అంటాం మనం. అటువంటిది వాడు ఏం చేశాడంటే తప్తమై కరిగినటువంటి బంగారంతో మొత్తం ఒకటి రెండు కాదు, అక్కడ ఉన్న ప్రాసాదములు హర్మ్యములు అన్నిటి మీద కూడా లతలు పువ్వులు పళ్ళు పందిళ్ళు బంగారముతో చెక్కారు. తోరణములన్నీ కూడా బంగారముతో చెక్కారు, అరుగులన్నీ బంగారముతో తయారు చేయబడ్డాయి. అంటే ఇంకా అసలు ఆ లంక ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ ప్లవమానా మివాకాశే దదర్శ హనుమాన్పురి. ఎంత గొప్ప శ్లోకం అండి ఇది. పాలితాం రాక్షసేంద్రేణ, రాక్షసేంద్రుని చేత పరిపాలింపబడుతోంది, కానీ ఆయన్ది మాత్రం కాదు. నిర్మితాం విశ్వకర్మణ, విశ్వకర్మ నిర్మించాడు దాన్ని. కాబట్టి ఇది ఎవరిది అంటే ఎవరు నిర్మించాడో వాడిది అని చెప్పాలి కదండి. న్యాయం ఏమిటి? ఇప్పుడు ఓ ఇల్లు నేను కట్టుకున్నాను అనుకోండి, కట్టుకుంటే ఏమంటాను, ఆ ఇల్లు నాదండి అంటాను కదా.
ఆ ఇంట్లో అద్దెకు వచ్చాననుకోండి, అద్దెకు

వచ్చి ఈ ఇల్లు నాదండి అన్నాను అనుకోండి, తప్పు కదా? అలా అనకూడదు. ఆ ఇంటి ఆయనకి తెలిసింది అనుకోండి, నాదే అంటున్నట్టండి, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ట్యాక్స్ రిసీట్ కూడా నా పేరు మీదే కట్టుకుంటా అని పేరు మార్చేమని అప్లికేషన్ పెట్టాడని తెలిస్తే ఖాళీ చేయించాడు. అద్దెకున్నవాడు అద్దెకున్నట్టు ఉండాలి. ఆయన పేరు మీద ట్యాక్స్ రిసీట్ పుచ్చుకోవాలి, కానీ ఆయన పేరు మీద బిల్లు కట్టాలి. కానీ కట్టేవాడిని నేనని ఈయన పేరు మీద కట్టేసుకుంటే ప్రమాదం రాదండి. ఆ పాటి దాన్నే మనం అంగీకరించాం. అదేమిటంటే మా ఇల్లండి, అద్దెకి ఇచ్చానండి అని ఏమన్నా మా అమ్మగారు పడుకున్నారు ఒంట్లో బాగోలేదని, అబ్బాయి ఒకసారి చూసి వెళ్ళిపోతాను, మళ్ళీ రెండు మూడు నెలల వరకు రాను కదా ఇటువైపు అని చెప్పి నీ ఇల్లు నువ్వు వెళ్ళి చూసుకుంటావే, మరి ఇది ఎవరు నిర్మించారు? నువ్వు నిర్మించుకోలేదు అంతవరకు తెలుసు, నువ్వు తేలేదుగా ఇందులో ఎన్ని ఎముకలు. ఇప్పుడు నా ఇల్లు అయితే ప్లింత్ బీమ్ కింత అయిందండి, ఫౌండేషన్ కింత అయింది, ఇంత లోపలికి వెళ్ళాం, పిల్లర్స్ వేసాం, ఇంత స్టీల్ వాడాం, ఇన్ని చెప్తావు, ఇందులో ఎన్ని ఎముకలు ఉన్నాయి? మనకి తెలియదంటే మనమేం కొని తెచ్చి పెట్టుకోలేదు. ఎన్ని కీళ్ళు ఉన్నాయి, ఎన్ని నరాలున్నాయి, ఎన్ని నాడులు ఉన్నాయి, రక్తం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రసరిస్తోంది? కాలిపోని మోటార్ ఒకటి పెట్టాడు. మన మోటార్లు అయితే దిక్కుమాల మోటార్లు 12 గంటలు పనిచేస్తే కాలిపోతాయి. ఆయన పెట్టిన మోటారు అరికాల దగ్గర నుంచి తల వరకు సన్నని రక్త కేశనాళిక దగ్గర నుంచి ఇంతలా నరాలు ధమనులు సిరల్లోంచి రక్తాన్ని ఒకే వేగంతో నడిపిస్తుంది. కొద్దిగా ఎక్కువైతే కళ్ళు తిరుగుతాయి, కొద్దిగా తక్కువైతే కిందడిపోతాడు. లో బీపీ హై బీపీ రెండూ లేకుండా రక్తాన్ని తిప్పుతున్నాడు. రాత్రి నువ్వు నాలిక మీద రుచికి తిని పడుకుంటే ఆయన తెలివేసి ఉండి ఆయనేమో జీర్ణం చేస్తున్నాడు, తెల్లవారేటప్పటికి పిప్పిని పైకి పంపిస్తున్నాడు. నిజంగా ఒక్క పిసరు ఇలా చర్మం కానీ ఉత్తరించుకుపోయింది అనుకోండి ఎంత భయంకరంగా ఉంటుంది మీరు చూడండి. ముందు ఎర్రగా ఉండే లోపల మాంసం కనపడి ఎముక కనపడింది అనుకోండి, చూసేటటువంటి వాళ్ళకి భయం వేస్తుంది. అయ్యి బాబోయ్ ఎలా ఉందో అంటే ఆ దెబ్బ తగిలి ఈడ్చుకుపోయి ఎలా కొట్టుకుపోయిందో ఆయనకి అంటారు, వెంటనే కట్టుకట్టేస్తారు. మళ్ళీ సర్వేశ్వరుడు అనుగ్రహించిన వాడు కనుక ఆయన మళ్ళీ చర్మం ఇస్తాడు, మళ్ళీ మాంసం ఇస్తాడు, మళ్ళీ కప్పుతాడు. ఆయన అసలు వైద్యుడు. ఒక్క పిసర్ ఇలా రేగింది అనుకోండి ఎన్ని నొసమలు ఈగలు చీమలు వచ్చి వాలి తినేస్తాయో. అటువంటిది ఇందులో ఆయన 7 పదార్థములు పెట్టాడు. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ. మీరు కొద్దిగా పళ్ళ ముక్కల్లాంటివి ఏమైనా కోసేసి ఓ గిన్నెలో పెట్టి మూత పెట్టేసేసి అలా ఉంచి మరునాడు ఏ పెసరపప్పు లాంటిదో పచ్చడి లాంటిది తీసేసి ఆ పచ్చడి కాస్త అన్నంలో కలిపేసేసి మూత పెట్టేసి ఓ 12 గంటలు పోయిన తర్వాత మూత తీసి చూడండి ఎంత పుల్లటి కంపు వస్తుందో. ఇందులోకి ఎన్ని పడేస్తున్నావు పడేసిన ఆయన నిజంగా మహానుభావుడు. అగ్నిహోత్రంతో దీన్ని అంతటినీ కాలుస్తూ ఇక్కడ లోపల జ్వాల పెట్టి ఇందులో ఏ విధమైనటువంటి క్రిములు పుట్టకుండా చూసుకుంటూ లోపలికి వెళ్ళిన సూక్ష్మక్రిములని చంపడానికి మళ్ళీ కొన్ని రసాయనాలని విడుదల చేస్తూ ఇంత నిజంగా వ్యవస్థ. ఎటువంటి వ్యవస్థ? మనం స్టెఫినీ టైర్ పెట్టుకున్నామని మనం అంటాం. ఓ టైర్ పంచర్ అయిపోతే ఇంకో టైర్ ఉంటుందని, ఓ కాలు విరిచేసుకుంటాడేమో అని 2 కాలు ఇచ్చాడు ఆయన, కనీసం కుట్టుకుంటూ పెడతాడు. వీడికి చాలా ముఖ్యం పాపం, ఒక్క కన్నే పెడితే ఏం చేసుకుంటాడో అని 2 కళ్ళు ఇచ్చాడు, ఓ కంట్లో పులిసెడితే 2 కంటితో చూస్తాడని. 2 చెవులు ఇచ్చాడు, ఓ చెవిలో అస్తమానం ఏదో పొల్లటి తిప్పుతుంటాడు ఏమవుతుందో ఫోన్లో, ఇంకో ఓ చెవిలో దూదెట్టితే ఓ చెవితో అన్నా వింటాడు అని. ఇప్పుడు సెల్ ఫోన్ పెట్టుకోవాలిగా మరి, అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది సహజ కవచకుండా అలాంటిది కాబట్టి ఓ చెవిలో దూదెడితే ఓ చెవితో అన్నా మాట్లాడుకుని వింటాడని 2 చెవి పెట్టాడు. ఇన్ని పెడితే ఎందుకైనా మంచిదని ఇచ్చిన ఒక్కదాంతో అన్నీ మర్చిపోయి ఆయన్ని తిట్టడానికి పనికి వస్తుంది అది ఆ 100. ఎంత విచిత్రం చూడండి, ఇది ఆయన నిర్మించాడు, ఇంత గొప్పగా నిర్వహిస్తున్నాడు. అసలు పూజామందిరంలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు ఈశ్వర ఎంత గొప్ప నిర్మాణం చేశావయ్యా దీన్ని, దీనికి నిద్రిస్తావు, దీనికి అన్నం పెడతావు, దీన్ని పచనం చేస్తావు, దీనికి ఇంత కీర్తినిచ్చావు, దీంట్లోంచి మాట్లాడతావు, వీడు రామాయణం చెప్పాడని కీర్తి నాకు కట్ట పెడతావు, ఎంత మహోదారుడివయా అన్న మాట ప్రాణం పోయినా అండవు ఇలా అంటాడు. అంతే నాదంటాడు. ఏమిటి వీడు బుర్ర, గుండె నువ్వు తెచ్చుకున్నావా, మూత్రపిండాలు నువ్వు తెచ్చుకున్నావా, కాలేయం నువ్వు తెచ్చుకున్నావా, నువ్వు తిన్న దాంట్లోంచి ప్యాంక్రియాస్ కొద్దిగా మాల్ ఫంక్షనింగ్ వచ్చి అది కానీ ఎంజైమ్ని రిలీజ్ చేయకపోతే అయిపోయిందంటే యు ఆర్ ఎ డయాబెటిక్ పేషెంట్ కాదండి. ఈశ్వరుడు ఎంత స్వీటు నువ్వు తిన్నా దానికి తగినంత రిలీజ్ చేస్తున్నాడు ప్యాంక్రియాస్ నుంచి. ఎంత వండర్ఫుల్.

ఇన్స్టిట్యూషన్ అండి ఇది. దీన్ని మించిన ఇన్స్టిట్యూషన్ లోకంలో ఇంకెక్కడుంది అసలు? ఎటువంటి జాయింట్స్ ఒకడికి పెట్టాలి కాబట్టి ఇలా ఒంగేట్టు చేశాడు. మామూలుగానే ఇలా అహంకారంగా ఉంటున్నాడు, ఇలా బాగా ఇటువైపుకి వెనక్కి ఎడితే ఇంకా ఎన్ని దాచేస్తాడో అని వెనక్కి తిప్పకుండా చూశాడు. ఇలా పెట్టడానికి ఇటుకు తిప్పి ఎటు చూశాడు, అయినా ఎన్ని దాచేస్తున్నాడో ఇటు తిప్పి. ఈశ్వరుడు ఎంత గొప్ప సృష్టి చేశాడండి మహానుభావుడు. ఫలితాం రాక్షసేంద్రేణ, ఆయనంటారు ఎందుకు రాక్షసేంద్రేణ అంటే? నేను మీ గురించి చెప్పలేదు, మీరు మహాత్ములు అందుకు కదండి కింద కూర్చుని రామాయణం వింటున్నారు. ఎంత వేడిగా ఉందో నేల, ఆ తల్లులైతే అసలు ఆ పరదా కూడా లేదు. కింద కూర్చుని వింటున్నారంటే వాళ్ళు ఎంత పూనికగా ఉన్నారో. ఇంత వేనికి మీద ఓ ఫ్యాను, అది ఆగిపోతే కోపం, ఇన్ని మల్లెపూల దండలు, సువాసనలు, ఓ పుస్తకం, ఇంత అల్లరి, ఇంత ఏర్పాటు, ఇంత గౌరవం, ఇన్ని నమస్కారాలు చేస్తే నాలుగు ముక్కలు చెప్పి నాదా కష్టం ఓర్చి విన్న మీరా గొప్పవాళ్ళు, మీరు గొప్పవాళ్ళు. ఫలితాం రాక్షసేంద్రేణ, నేను నేనని ఇలా చూపిస్తాడు. వాడిది వైభవం అంతా, వాడు నిర్మాణం చేశాడు. ఈ భావన నీకు కలిగిన ఉత్తర క్షణంలో నువ్వు కృతజ్ఞత చెప్పకుండా ఎలా ఉండగలవు నాకు చెప్పండి? ఎప్పుడో మీకోసారి వాడు బెర్తిప్పించాడా? కనపడ్డప్పుడల్లా సార్ ఆ రోజు నిజంగా మీరు బెర్తిప్పించారు కాబట్టి నేను వెళ్ళగలిగానండి బాబు, లేకపోతే అంత ఇబ్బంది పడిపోతున్నాను, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ అని ఇలా ఊపేస్తావే. మరి నీకు ఇది ఇచ్చిన వాడికి ఏం చెప్పావు థ్యాంక్స్? ఎప్పుడు మెకానికల్ థ్యాంక్సే. ఆయన దగ్గరికి వెళ్ళి హృదయపూర్వకంగా చెప్పేటటువంటి కృతజ్ఞత ఎన్నడూ ఉండదు. పరమానందంగా ఈశ్వర ఎన్ని ఇచ్చావయ్యా, నిన్నటి రోజున ఎన్ని చూపించావు, ఎంత అనుభవింపజేశావు, ఎంత వైభవం నాకు కృప చేశావు, నా చేత గంధం తీయించి నువ్వు రాసుకున్నావా తండ్రి, ఎంత అనుగ్రహించావయ్యా అని సంతోషంగా ఆయన దగ్గరికి వెళ్ళి పరమానందంతో మాట్లాడినటువంటి సందర్భం ఇది. అలా మాట్లాడగలిగిన ప్రజ్ఞ ఉంటే ఇది ఎవడు నిర్మించాడో నువ్వు ఊహించగలిగితే చాలు. అందుకే అందుకు కదండి వారు జగద్గురువులు అయ్యారు. సామాన్యుడి స్థాయికి దిగిపోయి ఇటువైపుకి తిప్పారు శంకరాచార్యుల వారు. కాతే కాంత, పిచ్చెక్కిపోతున్నావు భార్య భార్య అని, ఎవరావిడ, ఎక్కడి నుంచి వచ్చింది? కస్తే పుత్ర, మా ఆవిడ సంగతి మాకు మాకేం తెలుస్తుందండి, మా అత్తగారు మామగారిని అడగాలి, ఇప్పుడు వాళ్ళతో మాటలు లేవు మాకు, అందులో అడగం. అదొకటి ఉంటుందిగా లోకంలో, తేరగా దొరికే వాళ్ళు ఎవరంటే వాళ్ళే, వాళ్ళతో మాటలు మానేయచ్చు. కస్తే పుత్ర, కొడుకు ఎవరు, పోనీ మీ అబ్బాయి నీకు తెలుసు తెలియాలిగా ఎక్కడి నుంచి వచ్చాడో, ఆ కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు నీకు, నువ్వు తీసుకొచ్చి పెట్టావా వాడి కాళ్ళు చేతులు, నువ్వు పెట్టావా గోళ్ళు, నువ్వేమైనా పెట్టావా వాడి గుండెకాయ, నువ్వేం పెట్టలేదుగా, మరి ఎక్కడి నుంచి వచ్చాడు వాడు, మరి నీ కొడుకు నీ కొడుకు నువ్వు అంటున్నావు, వాడు ఎక్కడి నుంచి వచ్చాడో, ఎవరు తయారు చేశారో ఎప్పుడు అడిగావా? కాతే కాంత కస్తే పుత్ర సంసారోయం అతీవ విచిత్ర, ఈ పెళ్ళాన్ని కొడుకుని పట్టుకుని నా సంసారం అండం తిరుగుతున్నావు, ఇంకా విచిత్రం కదూ. కశ్యత్వం, నువ్వెవరు, కుతయాయాత, ఎక్కడి నుంచి వచ్చావు? మా అమ్మగారి కడుపులోంచి వచ్చాను. మీ అమ్మగారి కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరు పెట్టారు ఇవన్నీ? మీ అమ్మగారు పెట్టారా పోనీ? ఎవరు తయారు చేశారు ఇవన్నీ? వాడెవరో ఎప్పుడు ఆలోచించావా? తత్వం తించే తదియ భ్రాత, ఓ తమ్ముడా ఆలోచించబోయ్, ఏమి శంకర భగవత్పాదులండి, ఆయన కర్మ మన్ని పట్టుకుని తమ్ముడా అని పిలవలసిన అవసరం ఆయనకి. అలా అంటే కొంచెం ప్రేమగా పిలిస్తే కాస్త ఆలోచిస్తాడేమో, ఆలోచిస్తే కొంచెం కృతజ్ఞత చూపిస్తాడేమో, చూపిస్తే ఈశ్వరానుగ్రహం పొందుతాడేమో, పొందితే బాగుపడతాడేమో. వాడు బాగుపడ్డం కన్నా నాకు ఇంకేం కావాలి? పోతే పోయింది తమ్ముడా అంటే వచ్చే నష్టం ఏమిటి? అందుకని మూర్ఖ మూఢ అంటూ మొదలెట్టిన ఆయన భ్రాత అన్నారు మధ్యలో. ఎంత ఉదారులు చూడండి మహానుభావులు శంకరులు. అందుకే శంకరులు అంటే శంకరులే, వారికి నమస్కరించడం వినా మనం ఏం చేయగలం? కాబట్టి పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ ప్లవమానామివాకాశే దదర్శ హనుమాన్ పురీం. కథాపరంగా చూస్తే వీడి డాబు వీడిదంటున్నాడు లంక, అసలు వీడిది కాదు లంక, విశ్వకర్మ నిర్మించాడు, కుబేరుడికి ఇచ్చాడు విశ్వసోబ్రహ్మ, ఆయన్ని తరిమి కొట్టి వీడు పుచ్చుకున్నాడు. తరిమి కొట్టి పుచ్చుకున్నది దొంగతనంగా తెచ్చుకున్న సొత్తు తప్ప వీడి సొత్తు కానీ కాదు. వీడి సొత్తు కానిది వీడి సొత్తు అని వీడిది లంక అని చెప్పుకుని తిరుగుతున్నాడు. ఎంత డాబురా వీడిది, కృతజ్ఞుడు కదురా వీడు. అక్కడ రావణుడు అనుకోకండి, రావణ కాస్తం రగులుతుంటుంది అని ఎందుకంటారంటే రావణ తత్వము నిర్మూలింపబడాలి మన యందు అని. సుందరకాండ వింటే ఏమవుతుందంటే రామానుగ్రహం కలుగుతుంది, సీతమ్మ తల్లి అనుగ్రహం కలుగుతుంది. సీతమ్మ తల్లి రామచంద్రమూర్తి అనుగ్రహం కలిగితే వాళ్ళు వస్తే వీడు ఉండడు కాబట్టి వాళ్ళు లంకకు వస్తే ఏమవ్వాలి, ఈయన వెళ్ళిపోవాలి. కాబట్టి సుందరకాండ వింటే ఏమవుతుందంటే ఇందులోంచి ఆయన లేచి వెళ్ళిపోతాడు. ఆయన లేచి వెళ్ళిపోగానే

0: ఏమవుతుందంటే ఇక్కడ తేనె పుడుతుంది. అప్పుడు వచ్చి సీతారాములిద్దరూ కూర్చుంటారు. మీరు రోజు చెప్తున్నారుగా అదేంటి, రావణాసురుని యొక్క సోదరుని మనస్సుయందు అబ్జకీరము రామనామము అని, రావణుని యొక్క సోదరుడైన విభీషణుని యొక్క హృదయ పద్మమునందు నిరంతరము స్రవించేటటువంటి భక్తి మకరందమును తాగడానికి రామచంద్రమూర్తి అనేటటువంటి భ్రమరము తిరిగేటటువంటి చోటైన విభీషణుని యొక్క వైశిష్ట్యమునకు వైభవమునకు కారణమైన ఓ రామనామమా మేము ఓ మూడు మాటలు అంటున్నాం, మాకు కూడా అనుగ్రహవి అని కదూ. రామనామము రామనామము రమ్యమైనది రామనామము అంటున్నాం, రాసకీరము రామనామము అంటున్నాం కదా ప్రతిరోజును.
1: మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు.

0: विष्णु FM 90.4
1: కత్తెర తెగులు పురుగులను నిర్మూలించే సహజ పద్ధతి. కత్తెర తెగులు పురుగులు మొక్కల, ముఖ్యంగా మొక్కజొన్న ఆకులను తిని జీవిస్తాయి. మొక్కజొన్న ఆకులకి వాస్తవంగా జరిగిన దానికన్నా నష్టం ఎక్కువగా తోస్తుంది. మొక్క పెరిగే కొద్దీ అది ఆ నష్టాన్ని చాలా వరకు భర్తీ చేసుకుంటుంది. కండలికి నష్టం జరగడం తక్కువే కానీ అది తీవ్రంగానూ ఉండవచ్చు. అదృష్టవశాత్తు ఎక్కువ నష్టం చేయడానికి ముందే కత్తెర తెగులు పురుగులు చాలా వరకు నశిస్తాయి. రైతులకి చీమలు, కందిరీగలు, లేడీబర్డ్, కుమ్మరి పురుగు వంటి నేస్తాలెన్నో ఉన్నాయి. మొక్కజొన్న పంట మీది కత్తెర తెగులు పురుగులని చాలా వరకు అవే తినేస్తాయి. కానీ రసాయనిక కీటకనాశనులను స్ప్రే చేస్తే ఈ నేస్తాలు కూడా చనిపోతాయి. కత్తెర తెగులు పురుగు చిమ్మెటలు చాలా దూరాలకి ఎగిరిపోయి ఎన్నో గుడ్లు పెడతాయి. అవే కత్తెర తెగులు పురుగులవుతాయి. ఈ పురుగులు మొక్కజొన్న ఆకు మొదళ్లలో దాగి ఉంటాయి. కీటకనాశనులు అక్కడికి చేరలేవు కానీ రైతుల నేస్తాలు చేరగలవు. కాబట్టి రైతు నేస్తాలని చంపితే కత్తెర తెగులు పురుగులు బతికిపోతాయి.
2: మేం రసాయనాల్ని స్ప్రే చేశాం కానీ గొంగళి పురుగులు చావలేదు. ఏం చెయ్యాలో తోచలేదు. కొంతమంది అమ్మో, రసాయనాలు చల్లినా ఈ పురుగులు చావటం లేదంటే ఇవి చాలా ప్రమాదకరమైనవి అన్నారు. అప్పటికే 3 సార్లు స్ప్రే చేశాను, అయినా అవి చావలేదు. నాకు ఏం చెయ్యాలో పాలుపోలేదు.
1: కత్తెర తెగులు పురుగులని సహజంగా చంపే పద్ధతి నేర్చుకుందాం. కాని ముందు ఎంబూ కౌంటీ కెన్యాకి చెందిన శిక్షితుడైన ఒక స్కౌట్ ద్వారా కత్తెర తెగులు పురుగులని ఎలా గుర్తించాలో నేర్చుకుందాం.
2: కత్తెర తెగులు పురుగులు బాల్య దశలో చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ పెరుగుతున్నప్పుడు వాటి రంగు మారి, శరీరం పెరిగి, వాటి తలల మీద తిరగేసిన వై ఆకారం, చదరంలా రూపొందే చుక్కలు కనిపిస్తాయి. బాల్య దశలో పురుగులు చిన్నవిగా ఉంటాయి, కాబట్టి అవి కనిపించవు.
1: కత్తెర తెగులు పురుగు ఎదిగి చిమ్మటగా మారుతుంది. అది రాత్రుల్లో బాగా చురుకుగా ఉంటుంది. పక్షులు, గబ్బిలాలు, సాలెపురుగులు, అనేకమైన ఇతర పురుగులతో పాటు చిమ్మెటలను కూడా తింటాయి. రైతుల క్షేత్ర పాఠశాలల్లో సభ్యులు తమ పొలాల్లోని ప్రయోజనకారకాలైన కీటకాలని గుర్తించే శిక్షణ పొందుతారు. కొన్ని కుమ్మరి పురుగులు ఇయర్విగ్లు, కత్తెర తెగులు గ్రుడ్లని, చిన్న పురుగులని తింటాయి. ఇయర్విగ్లు మొక్కజొన్న పొత్తుల్లో దాక్కుంటాయి. పొత్తులని, ఎండుటాకులని పొలంలో వదిలితే ఇయర్విగ్లు వాటికి ఆకర్షితమవుతాయి. లేడీబర్డ్ కుమ్మరి పురుగులు గ్రుడ్లని, కత్తెర తెగులు పురుగు పిల్లలని తినేస్తాయి. చాలా మందికి గుండ్రంగా పెరిగి పెద్దవైన లేడీబర్డ్ కుమ్మరి పురుగుల గురించి తెలుసు, కానీ వాటి తొలి దశల గురించి తెలియదు. పొడవుగా, నల్లగా పాకే ఈ పురుగులు నిజానికి లేడీబర్డ్ కుమ్మరి పురుగులే. ఇవే పెద్దవై లేడీబర్డ్ కుమ్మరి పురుగులవుతాయి. మీ పొలం చుట్టూ చెట్లు, పొదలు, గడ్డిపూల మొక్కలు ఉంటే రైతుల నేస్తాలకి ఆహారము, నివాసము సమకూర్చిన వాళ్లవుతారు. ఈ పాటికి

0: మొక్కజొన్న పంట ఎదగడం మొదలవుతుంది. ఈ మంచి పురుగులు మీ పొలాల్లోకి చేరి కత్తెర తెగులు పురుగులని ఇతర కీటకాలని అదుపు చేయడంలో దోహదపడతాయి. ముఖ్యంగా చీమలు ఎల్లప్పుడూ పెద్ద సంఖ్యలో ఉంటాయి కాబట్టి బాగా పనికొస్తాయి. కత్తెర తెగులు పురుగులు ఆకు మొదళ్లలో దాక్కున్నప్పటికీ ఇవి వాటిని వెతికి వేటాడి చంపుతాయి. ఎంబు కౌంటీకి చెందిన సృజనాత్మక రైతు జాన్ ఫుండీ తన మొక్కజొన్న పొలంలోకి చీమలను ఎలా ఆకర్షిస్తాడో ఆయన మాటల్లోనే విందాం.
1: మా అమ్మ మొక్కజొన్నలను ఎండబెడుతున్నప్పుడు వాటిలోని గొంగళి పురుగులని చీమలు తినడాన్ని గమనించాను. అలాగే నెయ్యి దొరికితే తినేవి. వాటికి నెయ్యి అంటే ఇష్టమని, దాన్ని మొక్కజొన్న మొక్కలకి పూస్తే దాన్ని తినడానికి వచ్చే చీమలు గొంగళి పురుగులను కూడా తింటాయి అని గ్రహించాను. మొక్కజొన్న మోకాలు ఎత్తుకు పెరిగి పూత పట్టబోతున్నప్పుడు నెయ్యి పూస్తాను. ప్రతి మొక్కకి వేళతో అద్దుతాను. చీమలు ఉన్న మొక్కలకి పూయక్కర్లేదు, అవి ఎలాగూ పట్టే కాబట్టి.
0: మొదట కాండం మొదట్లో నెయ్యి అద్దుతాడు జాన్. కంకులు పెరుగుతున్నప్పుడు కాండం మీద మీటర్ ఎత్తు వరకు పూస్తాడు. మనుషుల్లాగానే కత్తెర తెగులు పురుగులకి కూడా జబ్బు చేస్తుంది. పొలంలో బూజు వలన చనిపోయిన పురుగులు మీకు కనిపిస్తాయి. బూజు ముదిరాక పురుగులు గట్టిపడి తెలుపు లేత ఆకుపచ్చ రంగుల్లోకి మారి చనిపోతాయి. అయితే కత్తెర తెగులు పురుగులు అన్నిటినీ రైతు నేస్తాలో చంపలేవు కాబట్టి మీ పొలాన్ని 2 వారాలకొకసారి పరిశీలించండి. కత్తెర తెగులు పురుగులని వాటి గుడ్ల సముదాయాలని చేతులతో నలిపేయండి. మొక్కలకి మొదట్లో తెగుళ్లు సోకగలవు కాబట్టి కనీసం 6 వారాల వరకు అలా చెయ్యండి.
2: మా ఇంటి దగ్గర పొలంలో కత్తెర తెగులు పురుగుల్ని స్వయంగా చేత్తో ఏరేసిన తర్వాత చక్కటి దిగుబడి వచ్చి నేను పట్టించుకోని ఇతర పొలాల్లో అసలు దిగుబడే రానప్పుడు నాకు దాని విలువ తెలిసింది. మా బృందంలో దీని గురించి ఒకళ్ళకొకళ్ళం నేర్పుకుంటాం. పాటించిన వాళ్ల దగ్గర ఆహారాన్ని చూసి మిగిలిన వాళ్లు కూడా ఇలా చేయటానికి మొగ్గు చూపుతున్నారు.
0: కొందరు రైతులు స్థానికంగా ఉచితంగా దొరికే మొక్కలని వాడతారు. ఆరోన్ న్యాగి 1/2 హెక్టేర్ మొక్కజొన్న పొలంలో చల్లడానికి స్థానికంగా ఒక ద్రవాన్ని తయారు చేసే పద్ధతిని చెప్తున్నారు. గుప్పెడు అడవి బంతిపూల కొమ్మలని, గుప్పెడు టెఫ్రోసియా మొలకలని, కొన్ని ఎలోవెరా ఆకులని, గుప్పెడు పండుమిరపకాయలని తీసుకోండి.
1: ఎలోవెరా చాలా ఘాటు కాబట్టి దాన్ని ఎంచుకున్నాను. బంతిపూల వాసన చిమ్మటలకి నచ్చదు. ఇక మిరపకాయల చేదు ఈ మిశ్రమానికి మరింత బలాన్నిస్తుంది.
0: ఒక శుభ్రమైన సంచి మీద వీటన్నిటినీ తరిగి ఆ ముక్కలని 6 లీటర్ల నీళ్లలో కలపాలి. 1/2 గంట సేపు ఆ నీళ్లని ఉడకబెట్టి కొద్దిగా చల్లారిన తర్వాత వడకట్టాలి. మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే చిన్న పొట్లంతో ముక్కుపొడి కలిపి 5 నిమిషాల పాటు కలియదీపాలి. స్ప్రేయర్ నాజిల్కి అడ్డుపడగల బెడ్డలన్నీ తొలగిపోయేంత వరకు మిశ్రమాన్ని వడగట్టాలి. మిశ్రమంతో 1-5 లీటర్ల జాడీ నింపి మూత కట్టి నీడలో ఉంచాలి. మరుసటి రోజు అది ఉబ్బినట్లు కనిపిస్తే పులవడం మొదలైందని అర్థం. మూతకి చిన్న చిల్లు పొడిస్తే లోపలి వాయువు బయటికి వెళ్లిపోతుంది. దాన్ని 1 వారం పాటు అలా పులవనివ్వాలి. ఇప్పుడది స్ప్రే చేయడానికి సిద్ధమైంది. కాని అది చాలా ఘాటు కాబట్టి మీరు దాన్ని పలచగా చెయ్యాలి. లీటర్ మిశ్రమాన్ని 20 లీటర్ల నీళ్లలో కలపాలి. అందులో ఆరోన్ చిన్న పొట్లంతో వాషింగ్ పౌడర్ కూడా కలుపుతాడు. స్ప్రే మీ చర్మాన్ని మండించగలదు గనుక పొడవైన ఫ్యాంటు, పొడవు చేతుల చొక్కా, గ్లోవ్స్ తప్పకుండా ధరించాలి. స్థానికంగా దొరికే మొక్కలతో కూడా మీరు మీ మిశ్రమాన్ని తయారు చేసి అవి పనిచేస్తాయేమో చూడవచ్చు. పాతకాలంలో రైతులు గొంగళి పురుగులని అరికట్టడానికి వాడిన పద్ధతిని కొద్దిగా మార్చి నెఫా త్యాగి బూడిద ముక్కుపొడి కలిపాడు. 2 చిన్న పొట్లాల ముక్కుపొడిని 1 మూటెడు బూడిదలో కలిపి ఆ తర్వాత దానికి 1/2 మూటెడు ఇసుక కలిపాడు. నెఫాట్ ఆ మిశ్రమాన్ని 1 చిన్న డబ్బాతో దెబ్బతిన్న ఆకుల మొదళ్లలో కొద్ది కొద్దిగా చల్లాడు.
1: చాలామంది రసాయనాలు చల్లారు కానీ అవి పనిచేయటం లేదు. కత్తెర తెగులు పురుగులు నశించలేదు కాబట్టి నేను పొగాకు, బూడిద, ఇసుక వాడడానికి నిర్ణయించుకున్నాను. ఈ పురుగులు దాగి ఉండే ఆకుల మొదళ్లలోకి చేరడానికి ఇసుక తోడ్పడుతుంది. దీన్ని చల్లిన చోట పంట బానే ఉంది, కానీ చల్లని చోట దెబ్బతిన్నది.

మనం నేర్చుకున్నదేమిటి? కత్తెర తెగులు పురుగులు చేసే హాని ఉన్నదానికన్నా ఎక్కువగా అనిపిస్తుంది. పక్షులు, సాలెపురుగులు, కొన్ని కుమ్మరి పురుగులు, చీమలు, కందిరీగలు, జబ్బులు కత్తెర తెగులు పురుగులని చంపి అవి చేసే హానిని చాలా వరకు అరికట్టగలవు. మొక్కజొన్న మొక్కల కాండాలకి నెయ్యి పూస్తే చీమలు పట్టి ఆకుల్లో దాగిన కత్తెర తెగులు పురుగులని హతమారుస్తాయి. మీ పొలానికి చుట్టుపక్కల్లో చెట్లు పొదలని పెరగనిస్తే రైతు నేస్తాలు

రేట్లు పెరుగుతూ తింటూ ఉండవచ్చు. రసాయనిక కీటక నాశనులను ఎట్టి పరిస్థితుల్లోనూ చల్లవద్దు. అవి రైతు నేస్తాలని చంపేస్తాయి. కాబట్టి మీ పొలంలో కత్తెర తెగులు పురుగులు ఎక్కువ కావచ్చు. మొదటి 6 వారాల్లో మీ పొలాన్ని వారానికి కనీసం 2 సార్లు పరిశీలించి గుడ్ల సముదాయాలని కత్తెర తెగులు పురుగులని నాశనం చేయండి. పురుగు పట్టిన మొక్కల మీద ఉడకబెట్టిన మిశ్రమాన్ని చల్లండి. లేకపోతే బూడిద,

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
3: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్, ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ,
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెన్నెల ఎంటర్ప్రైజెస్,

0: అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIL నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
3: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక. హెల్మెట్ పెట్టుకోవడం వలన అసౌకర్యంగా ఉంటుంది అని అనుకుంటున్నారా? స్టైలిష్ గా బైక్ నడుపుతున్నది నేనే అని ఎవరూ గుర్తుపట్టరేమో అని హెల్మెట్ ని నిర్లక్ష్యం చేయకండి. గుర్తింపు ముఖ్యమా, తల ముఖ్యమా అని

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవిపోట, ముక్కుదిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్.

வேணுகோபால் சுவாமி டெம்பிள், சண்டே மார்க்கெட், பீம்வரம். கான்டாக்ட் 9703334116, 9703331022. மறிக்கொத்தி క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే భవ్య. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈరోజు మన ప్రోగ్రాంలో ఆరోగ్యానికి ఆధ్యాత్మిక విశ్వాసానికి సంబంధించిన రెండు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ఏ వయసుకు ఆ పరీక్ష? కాలం మారింది. మూడు పదులు నిండకుండానే జీవన శైలి వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అధిక రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్ లాంటివి సాధారణమైపోయాయి. ప్రమాదకర రుగ్మతలు విషయంలోనూ ఓ కన్నేసి ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వివిధ రకాల పరీక్షలు చేస్తామంటూ ఊదరగొట్టేవారు ఎక్కువైన నేపథ్యంలో ఎడాపెడా కాకుండా పరీక్షలకు ఓ పద్ధతిని అనుసరించాలని చెబుతున్నారు నిపుణులు. మరి 20 ఏళ్లలోపు జంక్ ఫుడ్ తినే పిల్లల సంఖ్య విపరీతంగా ఉంది. వీరిలో విటమిన్ల లోపం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో B12, B1, B6 విటమిన్ల పరిస్థితిని సరిచూసుకోవాలి. అధిక బరువు, అసాధారణంగా ఎత్తు పెరగడం లాంటి లక్షణాలు కనిపిస్తే థైరాయిడ్, మధుమేహం, ఒత్తిడికి సంబంధించిన కార్టిసాల్ పరీక్షలు చేపించుకోవాలి. యూరిక్ యాసిడ్ల పరీక్షలు కూడా అవసరమే. మరి వ్యాధులు సోకడంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల జన్యువుల పాత్ర కూడా ఉంటుంది. కాబట్టి జెనెటిక్ హిస్టరీ తెలుసుకోవడం కూడా మేలు చేస్తుంది. తల్లిదండ్రులకు మధుమేహం, థైరాయిడ్ లాంటి వ్యాధులు, గుండె సమస్యలు ఉండి ఉంటే 20 ఏళ్ల నుంచే కార్డియాక్ స్క్రీనింగ్ కూడా చేసుకోవాలి. కొద్దిగా నడిచినా ఆయాసం, చెమటలు వస్తుంటే అప్రమత్తం అవ్వాల్సిందే. మరి 20 ఏళ్లలోపు అమ్మాయిల్లో రక్తహీనత ఎక్కువ మందిలో కనిపిస్తోందట. అది గర్భాశయంలో ఏర్పడే గడ్డలు, ఐరన్ ప్రొఫైల్, ర్యాండమ్ బ్లడ్ షుగర్ చూసుకోవడం మేలు. ఆడపిల్లల్లో ఋతుక్రమం సక్రమంగా లేకపోవడం వల్ల మైగ్రేన్ వస్తుందట. మరి అధిక బరువు పెరిగి హార్మోన్ల అసమత్యలత వల్ల PCOD లాంటి ప్రమాదకరమైన వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. దీన్ని అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా నిర్ధారించుకోవాలి. మహిళల్లో 20 నుంచి 40 ఏళ్ల మధ్యలో బ్రెస్ట్ స్కానింగ్ పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి. మరి పురుషులు, స్త్రీలు RBS, HbA1c పరీక్షలు కూడా చేయించుకోవాలి. 40 నుంచి 60 చాలా ముఖ్యం. ఈ వయసులో క్యాన్సర్ ముప్పు ఉంటుంది. మలబద్ధకం ఉండి మలంలో రక్తం వచ్చినా, ఆహారం మింగడానికి ఇబ్బంది అనిపించినా 40 నుండి 60 ఇది చాలా ముఖ్యమైన దశ. ఈ వయసులో క్యాన్సర్ ముప్పు ఉంటుంది. మలబద్ధకం ఉండి మలంలో రక్తం వచ్చినా, ఆహారం మింగడానికి ఇబ్బంది అనిపించినా, ఒత్తిడి వల్ల తలనొప్పి వచ్చినా తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలి. మరి 60 దాటాక క్యాన్సర్ పరీక్షలు సాధారణంగా చేయాల్సి ఉంటుంది. మగవారిలో ప్రోస్టేట్, కడుపు, ఎముక, బ్లడ్ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడం మేలు. మెనోపాజ్ దశలో పాప్స్మియర్, మామోగ్రామ్, బోన్ మినరల్ డెన్సిటీ లాంటి పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలి. మరి ప్రాథమిక పరీక్షలైన ECG, థైరాయిడ్, RBS లాంటి పరీక్షలు నేరుగా చేసుకుని ఫలితాలను వైద్యుడికి చూపించినా ఇబ్బంది లేదు. కానీ స్కానింగ్లు, రేడియేషన్కు గురయ్యే పరీక్షలు మాత్రం వైద్యుల సలహా మేరకు చేయించుకోవాలి. రిపోర్ట్లలో ఫలితాలను సొంతంగా విశ్లేషించుకుని ఆందోళన చెందడం కూడా సరికాదు. వైద్యులకు చూపిస్తే వారే ఫలితాలను విశ్లేషించి అవసరమైన మందులను సిఫారసు చేస్తారు. మరి తలనొప్పుల్లో అనేక రకాలుంటాయి. ప్రతిసారి సిటీ స్కాన్ అవసరం ఉండదు. ఒత్తిడికి గురైతే వచ్చే తలనొప్పి, కొన్ని సందర్భాల్లో మైగ్రేన్ ఉండే అవకాశం ఉంది. వాటిని సరిచూసుకోవాలి. వైద్యుల సూచనలతోనే స్కానింగ్లకు వెళ్ళాలి. ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్

0: తో చికిత్స చేయించున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858. విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, MD DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 ఈ నంబర్కు కాల్ చేయండి, లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. ఇంకాస్త తినమ్మ. మామూలు సమయాల్లో ఎలా ఉన్నా గర్భం దాల్చగానే ఇంట్లో వాళ్ళందరి ఫోకస్ ఆమె మీదే. ఇది తిను, అది వద్దు అంటూ సవాలక్ష సలహాలు, సూచనలు. పాలిచ్చే సమయంలోనూ ఇదే వరుస. మరి ఇద్దరికీ సరిపడా ఆహారం తినాలి అంటారు, ఇది కరెక్టేనా? మరి తింటే ఎంత తినాలి అనే విషయాలు తెలుసుకుందాం. గర్భిణీలకు, బాలింతలకు అదనపు పోషకాలు తప్పనిసరి. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవించే వరకు అంటే 270 రోజులు, ఆ తర్వాత బిడ్డకి 2 ఏడాది నిండే వరకు అంటే 730 రోజులు తల్లి పోషకాహారం ఎక్కువగా తీసుకోవాలి. ఈ ఆహారమే బిడ్డ శారీరక మరియు మానసిక పెరుగుదల, రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. మరి పోషకాహార లోపం వల్ల బిడ్డ తక్కువ బరువుతో పుట్టే ప్రమాదం కూడా ఉంది. అలా చిన్నపిల్లలు తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడటం, ఎత్తు తక్కువగా ఉండటం, పెద్దయ్యాక మధుమేహం, బీపీలతో పాటు గుండె జీవక్రియ వ్యాధులకు గురయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకే ఈ సమయంలో తల్లికి సమతుల ఆహారం తప్పనిసరి. సాధారణ బరువున్న వాళ్ళు సుమారు 10-12 కిలోల వరకు బరువు పెరగొచ్చు. మరి ఏమేమి అవసరమంటే, 2 నుంచి 3 త్రైమాసికం వరకు గర్భిణీకి రోజువారీ ఆహారంలో 350 కేలరీల శక్తి అవసరమవుతుంది. ఆహారంలో 8-18 గ్రాముల ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. పాలిచ్చేటప్పుడైతే మొదటి 6 నెలల్లో రోజువారీ ఆహారంలో 600 కేలరీలు మరియు 13.6 గ్రాముల ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. 6-12 నెలల మధ్యలో 520 కేలరీలు మరియు 10.6 గ్రాముల ప్రోటీన్ ఉండాలి. ఇప్పుడు మీకోసం ఒక చక్కని పాట.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0818162234545.

వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి ఏం తినాలి? సమతులాహారం కోసం రకరకాల ముడిధాన్యాలు, మొలకెత్తిన పెసలు, శనగలు, ప్రోబయాటిక్ ఆహారం, పాలు,

0: గుడ్లు, మాంసం, కూరగాయలు, పండ్లు సమృద్ధిగా తీసుకోవాలి. ఖనిజాలు, విటమిన్ల కోసం బీన్స్, డ్రై ఫ్రూట్స్ మంచి వనరులు. ఆకుకూరలు, చిక్కుళ్ళు, నట్స్ కాలేయం ఫోలిక్ ఆమ్లానికి మంచి వనరులు. మాంసం, చేపలు, పౌల్ట్రీ ఉత్పత్తులు, ఆకుకూరలు మరియు పప్పు ధాన్యాలు, ఎండిన పండ్లలో ఐరన్ ఎక్కువ. జామ, పైనాపిల్, సిట్రస్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. వీటి వల్ల ఐరన్ శోషణ కూడా బాగుంటుంది. మరి ముఖ్యంగా ఆకుకూరలు, పప్పు లేదా గుడ్డు దైనందిన ఆహారంలో తప్పక చేర్చండి. ఈ సమయంలో సూక్ష్మ పోషకాలు కీలకమే. గర్భం దాల్చిన తొలి 28 రోజుల్లో తీసుకునే ఫౌలిక్ ఆమ్లం బిడ్డలో నాడి లోపాలు తలెత్తకుండా చేయడంతో పాటు తల్లిలో రక్తహీనతను తగ్గిస్తుంది. రక్త కణాల నిర్మాణానికి తల్లికి, బిడ్డకి ఐరన్ కూడా అదనంగా కావాలి. ఐరన్ లోపిస్తే తల్లికి ప్రాణాపాయ పరిస్థితి, బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం వంటివి చోటు చేసుకుంటాయి. దంతాలు, ఎముకల నిర్మాణానికి విటమిన్ డి, కాల్షియం అవసరం. ఇవి సమృద్ధిగా అందితే భవిష్యత్తులో తల్లికి ఏ సమస్య రాకుండా ఉంటుంది. విటమిన్ ఏ, అయోడిన్లు శిశువు మెదడు మరియు శారీరక పెరుగుదలకు తోడ్పడతాయి. వీటితో పాటు B12, సితగు ఫలాలు అవసరమవుతాయి. కాబట్టి ఆహారంతో పాటు వైద్యుల సూచనల మేరకు గర్భంలో ఉన్నప్పుడే కాదు, చనుబాలించేటప్పుడు కూడా ఐరన్, ఫోలిక్ యాసిడ్ వంటి సప్లిమెంట్లు వాడాలి. మరికొన్ని జాగ్రత్తలు. రోజుకు 2 లీటర్ల నీళ్లు తీసుకోవాలి. కాఫీ, టీలు ఎక్కువగా తీసుకోకూడదు. టీ, కాఫీలు ఐరన్ శోషణకు అడ్డుపడతాయి. మరి పీచ ఎక్కువ ఉన్న కూరగాయలు తీసుకోవాలి. దాదాపు 1000 కేలరీల ఆహారంలో 25 గ్రాములు పీచు ఉండేలా చూసుకోవాలి. మరి నిల్వ ఉన్నవి, శుభ్రత లోపించినవి తీసుకోకూడదు. అధిక చక్కెర, ఉప్పు ఉన్నవి పిండం పెరుగుదలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. భోజనానికి ముందు లేదా భోజనం సమయంలో సప్లిమెంట్లను తీసుకోరాదు. లిజనర్స్, ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.
1: మిర్చి మిర్చి మిర్చి మిర్చి మిర్చి.

0: ಜೆ ಗ್ಯಾಸ್ಟ್ರೋಎಂಟ್ರಾಲಜಿ ಅಂಡ್ ಲಿವರ್ ಹಾಸ್ಪಿಟಲ್, ಭೀಮವರಂ. ಡಾಕ್ಟರ್ ವಿಜಯಾನಂದ್ ಕುಮಾರ್ ವೇಗಿರಾಜು, ಎಂಡಿ ಡಿಎಂ ಗ್ಯಾಸ್ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సిపి, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665 5873.
1: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.

0: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
1: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక.
0: హెల్మెట్ పెట్టుకోవడం వలన అసౌకర్యంగా ఉంటుంది అని అనుకుంటున్నారా? ప్రమాదం జరిగినప్పుడు హాస్పిటల్లో చేసే ఆపరేషన్ కన్నా పెద్ద ఇబ్బంది ఏమీ కాదు.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బాబ. ఎందుకు ఈ ఛాతిలో మంట? మరి ఛాతి కడుపు భాగాలను వేరు చేసే డయాఫ్రమ్ పొరలోని రంధ్రం గుండా జీర్ణాశయంలోని కొంత భాగం ఛాతిలోకి చొచ్చుకు రావటాన్ని హయాటస్ హెర్నియా అంటారట. ఇది డయాఫ్రమ్ లోపంలో ముడిపడిన సమస్య అన్నమాట. మరి గొంతులోకి ఆమ్లం ఎగదన్నుకు రావడం కూడా మరో సమస్య. ఇవి రెండు ఒకదాంతో మరొకటి ముడిపడి ఉంటాయట. చాలా మందిలో రెండు కలిసి కనిపిస్తుంటాయి. మరి ఛాతిలో మంట, పులితేన్పులు, జీర్ణాశయంలో నుంచి గొంతులోకి ఆహార పదార్థాలు రావటం రెండు సమస్యల్లోనూ కనిపిస్తుంటాయట. హయాటస్ హెర్నియాతో జీఈఆర్డి లక్షణాలు ఉధృత్వం కావచ్చు. ఇందులో మింగటంలో ఇబ్బంది, కొద్దిగా తినగానే కడుపు నిండినట్టు అనిపించడం వంటివి ఉంటాయట. పెద్ద హెర్నియాల్లోనైతే ఆయాసము కూడా రావచ్చట. సాధారణంగా చిన్న హయాటస్ హెర్నియాల్లో లక్షణాలేవీ కనిపించవు, గ్యాస్ట్రోస్కోపీ పరీక్ష చేసినప్పుడు బయటపడతాయట. జీఈఆర్డి హయాటస్ హెర్నియా నిర్ధారణకు అన్నవాహిక కండరాల కదలికల వేగాన్ని తెలిపే మానోమెట్రీ, ఆమ్లం మోతాదులను వివరించే పిహెచ్ స్టడీస్ పరీక్షలు తోడ్పడతాయట. హయాటస్ హెర్నియా నిర్ధారణకు బేరియం ద్రవాన్ని తాగించి ఎక్స్రే తీయాల్సి ఉంటుంది కూడా. రెండు సమస్యలకు చికిత్స దాదాపు ఒకేలాగా ఉంటుందట. అన్నిటికన్నా జీవన శైలి మార్పులు ముఖ్యం. తక్కువ తక్కువగా తినాలి. మసాలా, నూనె, పుల్లటి పదార్థాలకు చాలా దూరంగా ఉండాలి. మరి పొగ, మద్యం అలవాట్లుంటే మానేసేయాలి. తిన్న వెంటనే పడుకోకూడదు. పడుకున్నప్పుడు తల కింద కాస్త ఎత్తుదిండు పెట్టుకోవాలి. బరువు అదుపులో ఉంచుకోవాలి. ఆమ్ల ఉత్పత్తిని తగ్గించే ఒమిప్రోజోల్ వంటి పీపీఐ రకం మందులు మరియు ఆమ్లం మోతాదులను తగ్గించే ఫార్మోడిటిన్ వంటి H2 బ్లాకర్స్, జీర్ణాశయం నుంచి త్వరగా ఆహారం కిందకి వెళ్లేలా చేసే డాంపెరిడోన్ వంటి ప్రొకైటానిక్స్ ఛాతిలో మంటను తక్షణం తగ్గించే యాంటాసిడ్స్ మేలు చేస్తాయట. వీటితో ఉపశమనం కలగకపోతే శస్త్రచికిత్స అవసరమవుతుంది. జీర్ణాశయం అన్నవాహిక కలిసే చోట ఉండే కండర వలయాన్ని బిగుతగా చేసే నిసెన్ ఫండోప్లికేషన్ ప్రక్రియ రెండు సమస్యలకు ఉపయోగపడుతుందట. హయాటిన్ హెర్నియాతో పుండ్లు, రక్తస్రావ్యం, అన్నవాహిక లోపలి మార్గం కుంచుకోవటం వంటివి తలెత్తితే ఎండోస్కోపిక్ పద్ధతిలో లేదా శస్త్రచికిత్సలో సరిచేయాల్సి ఉంటుందట. అతిగా తీసుకుంటున్నారేమో. అందమైన చర్మం, గోళ్ళు, కురులు ఏ అమ్మాయైనా కోరుకునేవే. మరి వీటిని పొందడానికి బయోటిన్ మంచి మార్గం. పైగా జెల్లీలు చప్పరించే చాక్లెట్స్ రూపంలో లభిస్తున్నాయి. ఇంకేం, అందరూ చక్కగా తీసుకుంటారు కూడా. అయితే బయోటిన్ అందానికి ఆరోగ్యానికి మేలు చేసేదే. కానీ అతిగా తీసుకుంటేనే సమస్యలొస్తాయి. ఇది శరీరంలో విటమిన్ సి కొరతకు కారణమవుతుంది. దీంతో రోగనిరోధక శక్తి తగ్గి తరచూ అనారోగ్యాల బారిన పడే అవకాశం కూడా చాలా ఉంటుంది. మరి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతోంది. మధుమేహులకు ఇది ప్రమాదకరం. అంతేనా, శరీరంలో విటమిన్ బి6 స్థాయిలు పడిపోయేలా చేయగలదు కూడా. ఆ ప్రభావం నాడీ వ్యవస్థపై పడుతోంది. మరి కళ్ళు తిరగడంలో మొదలై తీవ్రమైన అనారోగ్యాలకు దారి తీయగలదట. అంతెందుకు, చర్మం మెరిసిపోతుందని తీసుకుంటున్నామా? దద్దుర్లు, దురద రావడానికి కూడా ఆస్కారం ఉంటుందట. మరి జీర్ణ సంబంధ సమస్యలు, అతిమూత్రం వంటి వాటికి కారణమవుతుందట. నిద్రలేమి, అతిదాహం వంటివి కలుగుతాయి. అందం కోసం మనం తీసుకునే ఒక్క టాబ్లెట్ లేదా జెల్లీ ఎన్ని ప్రమాదాలకు కారణమవుతుందో చూసారా? అలాగని అసలు వాడొద్దని కాదు, సొంతంగా తీసుకోవడం ప్రమాదం. కాబట్టి నిపుణుల సలహా తీసుకోండి. ఎంత పరిణామంలో ఎన్ని రోజులు తీసుకుంటే మేలో తెలుసుకుని ఆ ప్రకారం వాడండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, మీరు కోరుకున్నట్లుగా అందము దరిచేరుతాయి. మరి ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వినండి, మరి వింటూనే ఉండండి. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే భవ్య.
3: లిస్నర్స్, రోజంతా టైర్డ్ అయిపోయి ఉన్న మీ బ్రెయిన్ ని రిఫ్రెష్ చేసి చిల్ చేయడానికి మస్త్ టైం పాస్ అంటూ మీ ముందుకు వస్తుంది మన రేడియో విష్ణు 90.4. లిస్నర్స్, మరింకెందుకు ఆలస్యం? వెంటనే డైల్ చేసేయండి 9704949492 కి. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు.
1: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక. ఎన్నో సంవత్సరాలుగా బైక్ నడుపుతున్నాను, ఎప్పుడూ చిన్న గీత కూడా గీసుకోలేదు, నాకెందుకు హెల్మెట్ అని అనుకోకండి. ఈ రోజు ఉన్నంత అదృష్టం రేపు ఉండదేమో అని ఒక్కసారి మనం రాత్రింబవళ్ళు కష్టపడేది మన కుటుంబం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం.

మన చిన్న అజాగ్రత్త మన కష్టార్జితాన్ని సైబర్ దొంగల పాలు చేస్తుంది. గుర్తుంచుకోండి, బ్యాంకు వారు ఎప్పుడూ మీ ఓటీపీ లేదా పాస్వర్డ్ అడగరు. మీ ఫోన్ మీ చేతిలోనే ఉండొచ్చు, కానీ మీ అకౌంట్పై ఎవరికన్నో పడొచ్చు. మేల్కోండి, సైబర్ నేరాలు అరికట్టండి.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంతో మంచి మంచి విషయాలు మీ ముందుకు తీసుకొచ్చింది మన్నడి విష్ణు 90.4. మరి ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క అర్థాలు తెలుసుకుందాం.

నేను అను దాని స్వరూపమేమో తెలుసుకున్నటకు గాను చేయు నిరంతర విచారమే భక్తి అని కొందరందరు, ఆత్మ వస్తు వివేక విచారమే భక్తి అని మరికొందరందరూ.

భగవత్ కథా శ్రవణము, ఈశ్వర మహిమ సంకీర్తనము, భగవన్నామ స్మరణము, విష్ణుపాద సేవ, పూజ, నమస్కరించుట, దాసుడగుట, స్నేహము, ఆత్మ నివేదనము, ఈ 9 భక్తి సోపానములు.

సమగ్రమైన ఐశ్వర్యము, ధర్మము, యశము, శ్రేయస్సు, జ్ఞానము, వైరాగ్యము ఈ ఆరింటిని భగవంతుడు అని అంటారు.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
2: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
1: ఫోన్ 0881622354. చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు.

బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858. ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క భావాలను ఇప్పుడు తెలుసుకుందాం.

జుట్టు, పళ్ళు, జీర్ణములై రాలిపోతూ ఉన్నాయి. కళ్ళు, చెవులు పనిచేయడమే లేదు. కానీ ఆశ అనేది అంతకంతకు గట్టి పడుతూ ఉన్నది కదా.

ముఖము మడతలు పడినది, జుట్టు నెరిసిపోయినది, అవయమున బిగి సడలినది. కాని కృష్ణ మాత్రమే పరువము చెడకుండా ఉంటున్నది.

అనుభవించబడినవి భోగములు కావు, మేమే తప్తములు అయినవి తపస్సులు కావు. చెల్లిపోయినది కాలము కాదు, జీర్ణమే పోయినది ఆశగాదు. వయసు చెల్లి కేశములు నెరిసినను తృష్ణ అట్లే ఉన్నదని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది. శ్రోతలింతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క భావాలు తెలుసుకుందాం. నమస్కారాలతో టెలివిజన్ 90.4.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ, ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక.
1: తల్లిదండ్రులుగా మీరు హెల్మెట్ ధరిస్తే మీ పిల్లలు కూడా మిమ్మల్ని అనుసరిస్తారు.

0: స్టేషన్ ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీబోడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: హలో లిజనర్స్, ఒక చిన్న మాట. మరి మీ ఇంటికి తాళం ఎలా వేస్తారు? మీ డిజిటల్ అకౌంట్స్ కూడా బలమైన పాస్వర్డ్స్ పెట్టుకోండి. తెలియని లింక్స్ క్లిక్ చేయకండి. తెలియని యాప్స్ ఇన్స్టాల్ చేయకండి. స్మార్ట్ గా ఉండండి. సైబర్ సేఫ్ గా ఉండండి.

0: FM 90.4 రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం సైన్స్ లోని వృక్ష రాజ్యం వర్గీకరణ అనే పాఠం వింటారు.
1: దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం రామంతపూర్ హైదరాబాద్ వారు సమర్పిస్తున్న విద్యా కార్యక్రమాలు. 8వ తరగతి విద్యార్థుల కోసం సైన్స్ పాఠం వృక్షరాజ్యం వర్గీకరణ.
2: మామయ్య,
3: రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నా. మీరిద్దరేనా? అమ్మ నాన్న కూడా వచ్చారా?
2: మేమిద్దరమే మామయ్య. నాన్న మమ్మల్ని ఇక్కడ దింపేసి వెళ్లారు, ఏదో పనుందట.
3: ఏమిటి విశేషాలు?
2: ఏంలే మామయ్య, 2 రోజుల సెలవులు కలిసి వచ్చాయిగా, అందుకని మేమంతా అరకు వెళ్ళొచ్చాం. భలే ఉందిలే, పచ్చటి మొక్కలతో ఎంత అందంగా ఉందో. ఇక అమ్మకైతే పట్టలేని ఆనందం.
4: ఆ మాటకొస్తే పచ్చని మొక్కలంటే ఇష్టం లేని వారు ఉంటారా? అయితే అమ్మకి మరింత ఇష్టం. ఏం మామయ్య?
3: అవును లత, అందుకే మీ అమ్మ మీ ఇద్దరికి లత హరిత అని పేర్లు పెట్టింది.
2: అసలు మొక్కలే లేకపోతే మనం ఉండనే ఉండం. అవే కదా మనకి ఆహారాన్ని ఇచ్చేవి, ఇంకా ఎన్నో రకాలుగా ఉపయోగపడేవి.
4: ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి. సరే, ఆహారంగా మాత్రం మొక్కలతో పాటు జంతువులు కూడా ఉపయోగపడుతున్నాయిగా.
2: పిచ్చి మొహం, ఆ జంతువులకు కూడా ఆహారం లభించేది మొక్కల నుండేగా.
4: అవును కదా, అంటే మనమందరం ప్రత్యక్షంగానో పరోక్షంగానో మొక్కల మీద ఆధారపడి ఉన్నాం, అవునా?
2: అవును చిట్టిచెల్లి. ఏం మామయ్య, మేమే ఏవేవో మాట్లాడేసుకుంటున్నాం, నువ్వేం మాట్లాడవే?
3: వింటున్నానర్రా మీ చక్కటి సంభాషణ. చివరికి ఎంత చక్కటి నిర్ధారణకు వచ్చారు. అదే, మనమందరం ప్రత్యక్షంగాను పరోక్షంగాను మొక్కల మీద ఆధారపడి ఉన్నాము అని. ఎంత ఖచ్చితమైన జీవన సత్యం.
4: మామయ్య, మనకి ఈ భూమి మీద ఎన్ని రకాల మొక్కలున్నాయి?
3: భూమి మీద అంటే నీటిలో ఉండేవి, నేల మీద ఉండేవి, మొత్తం అన్ని కలిపితే దాదాపు 3 లక్షల పైగానే వృక్షజాతులను గుర్తించడం జరిగింది.
2: అంటే వృక్షరాజ్యం ఎంత పెద్ద రాజ్యమో కదా.
3: అవును హరిత, చాలా పెద్ద రాజ్యం.
4: అవును మరి, పెద్ద రాజ్యమే. మన చుట్టూనే ఎన్ని చెట్లున్నాయో, ఇక భూమి మీద ఉన్నవన్నీ అంటే అమ్మో ఎన్ని చెట్లుంటాయో.
2: వృక్షరాజ్యాన్ని ప్లాంటే అని కూడా అంటారు కదా.
3: అవునమ్మా.
2: మామయ్య, వృక్షరాజ్యం వర్గీకరణ గురించి చెప్పవా ప్లీజ్.
3: అలాగే తప్పకుండా చెప్తాను. ప్లాంటే రాజ్యాన్ని మెటాఫైటా అని కూడా అంటారు. వృక్షాలన్నీ అంటే నీటిలో ఉండేవి, నేల మీద ఉండేవి అన్నీ ఈ ప్లాంటే అంటే మెటాఫైటా రాజ్యానికే చెందుతాయి.
2: ప్లాంటే వర్గీకరణ రకరకాలుగా జరిగిందంటారు.
3: అవునమ్మా, చాలామంది చాలా రకాలుగా వర్గీకరించారు. కానీ శాస్త్రవేత్తల్లో ఎక్కువ శాతం ఆమోదం పొందిన 2 వర్గీకరణ విధానాలు ఇప్పుడు అమల్లో ఉన్నాయని చెప్పొచ్చు.
2: వాటి గురించి చెప్పవా మామయ్య?
3: అలాగే, క్రీస్తు పూర్వం 367వ సంవత్సరంలోనే అరిస్టాటిల్ మహాశయుడు వృక్షరాజ్యాన్ని వర్గీకరించడానికి తొలిమెట్టు వేశాడు. అప్పుడు దాన్ని గుల్మాలు, పొదలు, వృక్షాలు అని 3 భాగాలుగా వర్గీకరించాడు. ఆ తర్వాత ఎందరో శాస్త్రజ్ఞులు వృక్షరాజ్యాన్ని పరిశీలించి రకరకాలుగా వర్గీకరించారు. బెంధమ్, హూకర్, డీజెస్సు, డీకండోల్, యాంగ్లర్, ప్రాంక్టెల్ అనేవాళ్లు లిన్నయస్ ప్రతిపాదించిన జాతినే ప్రాథమిక ప్రమాణంగా పరిగణించారు. చాలామంది శాస్త్రవేత్తల ఆమోదాన్ని పొందిన 2 వృక్షరాజ్య వర్గీకరణల గురించి ఇప్పుడు

0: తెలుసుకుందాం. వృక్షరాజ్యాన్ని పుష్పించని మొక్కలు అంటే క్రిప్టోగమ్స్, పుష్పించే మొక్కలు అంటే ఫినోరగమ్స్ అని రెండు భాగాలుగా విభజించారు. పుష్పించని మొక్కల్ని మళ్ళా మూడు భాగాలుగా విభజించారు. అవి ఒకటి థాలోఫైటా, రెండు బ్రయోఫైటా, మూడు టెరిడోఫైటా. ఇప్పుడు వీటిని గురించి తెలుసుకుందాం. థాలస్ అనే నిర్మాణాన్ని కలిగి ఉన్న వాటిని థాలోఫైటాలో చేర్చారు.
1: థాలస్ అంటే
0: నిర్దిష్టమైన తేడాలు లేని నిర్మాణాన్ని కలిగి ఉండే మొక్కల్ని థాలస్ అంటాం. థాలోఫైటాను మళ్ళీ రెండు భాగాలుగా విభజించారు. అవి ఒకటి ఆల్గే అంటే శైవలాలు, రెండు ఫంజి అంటే శిలీంధ్రాలు. పత్రహరితాన్ని కలిగి ఉండే ఏకకణ బహుగణ జీవులు, నిర్దిష్టమైన తేడాలేవీ లేని నిర్మాణాన్ని కలిగి ఉండేవన్నీ ఆల్గేలో చేర్చబడ్డాయి. క్లామిడోమోనస్, స్పైరోగైరా, డయాటమ్స్, నాస్టాక్ వంటివి శైవలాలకు ఉదాహరణలు. వృక్షరాజ్యానికి చెందిన పత్రహరితం కలిగి ఉండక పరపోషకాలుగా పూతికాహారులుగా జీవిస్తూ థాలస్ వంటి శరీర నిర్మాణం కలిగి ఉన్న వాటిని అన్నింటినీ కూడా ఫంజీ లేక శిలీంధ్రాల్లోకి చేర్చారు. బ్యాక్టీరియా, కుక్కగొడుగులు, బూజులు ఇవన్నీ శిలీంధ్రాలకు చెందినవే. ఇక సరళమైన మృదు కణజాలంతో నిర్మితమైన మొక్కల్ని బ్రయోఫైటాలో చేర్చారు. వీటిలో నాళికా కణజాలం ఉండదు. ఇవి ఏకాంతర జీవిత దశలను కలిగి ఉంటాయి. మాసులు, లివర్ వర్టులు దీనికి ఉదాహరణలు.
1: మామయ్య, మాసులు అంటే తేమగా ఉండే ప్రదేశాల్లో ఆకుపచ్చని కుషన్లా పెరుగుతాయి, అవేనా?
0: అవే అవే. మిగిలిన బ్రయోఫైటులు కూడా చాలా వరకు తేమగా ఉండే ప్రాంతాల్లోనే ఒత్తుగా గుంపులుగా పెరుగుతూ ఉంటాయి. బ్రయోఫైట్స్లో సంయోగ బీజదం ప్రబలమైన దశ. మరి పుష్పించిన మొక్కల్లో మూడో భాగం పేరేమిటి నువ్వు చెప్పు లత?
1: టెరిడోఫైటా.
0: కరెక్ట్. దీనికి చెందిన మొక్కల్లో వేళ్ళు, కాండం, ఆకులు అనే విభేదం బాహ్యంగాను అంతరంగాను కూడా కనిపిస్తుంది. అంతర్నిర్మాణంలో నాళికా కణజాలం ఉంటుంది. టెరిడోఫైట్లలో సిద్ధబీజదం ప్రబలమైన దశ. ఫెర్నులు, క్లబ్ మాసులు వీటికి ఉదాహరణలు.
1: మామయ్య, ఫెర్నులు అంటే మన పెరట్లో ఉన్నవేగా, అవే అందం కోసం పెంచుతాం. ఆకుల అడుగు భాగంలో అంచుల దగ్గర బూడిద రంగు మచ్చల్ని కలిగి ఉంటుందే, అవేనా?
0: అదేనమ్మా, దాని పేరు టెరిస్.
1: మరి క్లబ్ మాసులు అంటే?
0: శలాజీనెల్లా వంటి మొక్కలు. వీటిని ఉద్యానవనాల్లో కూడా పెంచుతారు. ఇది పుష్పించని మొక్కల వర్గీకరణ. ఇక పుష్పించే మొక్కల విషయానికి వస్తే వాటిని మళ్ళా రెండు భాగాలుగా విభజించారు. అవి ఒకటి వివృత బీజాలు, అదే జిమ్నోస్పెర్మ్స్, రెండు ఆవృత బీజాలు, అదే ఆంజియోస్పెర్మ్స్. బీజాలంటే ఏమిటి హరిత?
1: బీజాలంటే విత్తనాలు.
0: కరెక్ట్. వివృత బీజజాతి మొక్కల విత్తనాలకు బీజ కవచం ఉండదు. ఆవృత బీజజాతి మొక్కల విత్తనాలకు బీజ కవచం ఉంటుంది.
1: అంటే ప్రధానంగా బీజ కవచం ఉండటం లేకపోవటం అన్న లక్షణం ఆధారంగా ఈ విభజన జరిగిందన్నమాట.
0: అవును హరిత. ఈ మొక్కల ప్రధాన లక్షణాలు కూడా కొన్ని తెలుసుకుందాం.
1: చెప్పండి మామయ్య.
0: వివృత బీజజాతి మొక్కలు బహువార్షిక వృక్షాలు. వేళ్ళు, కాండం, ఆకులు స్పష్టంగా ఉంటాయి. ప్రసరణ కణజాలం ఉంటుంది. పురుష స్త్రీ శంకుల్లో సిద్ధబీజాలు ఏర్పడతాయి. వీటి నుండి పురుష స్త్రీ సంయోగ బీజదాలు ఏర్పడతాయి. పురుష సంయోగ బీజదం నుండి పురుష సంయోగ బీజాలు, స్త్రీ సంయోగ బీజదం నుండి స్త్రీ సంయోగ బీజాలు ఏర్పడతాయి. శంకుల్నే పుష్పాలుగా భావిస్తారు. సైకస్, పైనస్ వంటి చెట్లు వివృత బీజ వృక్షాలకు చక్కటి ఉదాహరణలు. ఈ సైకస్, పైనస్ వృక్షాలన్నీ ఉద్యానవనాల్లో బాగా పెంచుతారు.
1: తాటి చెట్లు, ఈత చెట్లులా ఉండి అందంగా ఉంటాయి, అవేనా?
0: అవే హరిత. తాటి చెట్లు, ఈత చెట్లు ఆవృత బీజ జాతికి చెందినవి. సైకస్, పైనసులు కొన్ని పోలికల్లో వాటిలా అనిపిస్తాయి అంతే.
1: మన పెరట్లో ఉన్న మామిడి, కొబ్బరి, చిక్కుడు, వంగ ఇవన్నీ ఆవృత బీజ మొక్కలే కదా మామయ్య?
0: అవును హరిత. ఆవృత బీజ జాతి మొక్కల విత్తనాలకు బీజ కవచం ఉంటుంది. నాళికా కణజాలం బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. పుష్పాలు, పరాగ సంపర్కం, ఫలదీకరణ ఇలా అభివృద్ధి చెందిన లక్షణాలన్నీ ఆవృత బీజాలకు చెందిన మొక్కల్లో ఉంటాయి. మన పరిసరాల్లో ఉండే ఎన్నో మొక్కలు వీటికి ఉదాహరణలు. ఆవృత బీజ మొక్కల్ని మళ్ళా రెండు రకాలుగా విభజించారు. అవి ఒకటి ఏకదళ బీజాలు, రెండు ద్విదళ బీజాలు. ఏకదళ బీజ విత్తనాల్లో ఒకే బీజదళం ఉంటుంది. గడ్డి

0: వరి, మొక్కజొన్న, చెరుకు ఇలాంటి మొక్కలన్నీ ఏకదళ బీజాలకు చెందినవే. ఇక ద్విదళ బీజాల విషయానికి వస్తే వాటి విత్తనాల్లో రెండు బీజదళాలు ఉంటాయి. చిక్కుడు, కంది, శనగ, వేరుశనగ, చింత, వేప, మామిడి ఇలాంటి మొక్కలన్నీ ద్విదళ బీజాలకు చెందినవే. చాలామంది శాస్త్రవేత్తలు అనుసరించే వర్గీకరణ విధానాల్లో ఒకదాని గురించి మీరు వివరాలు తెలుసుకున్నారు కదా హరిత, మీరు తెలుసుకునే విధానం గురించి క్లుప్తంగా చెప్పు.
1: వృక్షరాజ్యాన్ని పుష్పించని మొక్కలు, పుష్పించే మొక్కలు అనే రెండు భాగాలుగా విభజించారు. పుష్పించిన మొక్కల్ని మళ్ళీ మూడు భాగాలుగా విభజించారు. అవి ఒకటి టాలోఫైటా, రెండు బ్రయోఫైటా, మూడు టెరిడోఫైటా. టాలోఫైటాను మళ్ళీ రెండు భాగాలుగా విభజించారు. అవి ఆల్గే, ఫంజి. పుష్పించే మొక్కల్ని రెండు భాగాలుగా విభజించారు. అవి వివృత బీజాలు, ఆవృత బీజాలు. ఆవృత బీజాల్ని మళ్ళీ రెండు భాగాలుగా విభజించారు. అవి ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు.
0: గుడ్, బాగా చెప్పావు.
2: మామయ్య, అక్క రెండు సంగతులు చెప్పడం మర్చిపోయింది.
0: అవేమిటో నువ్వు చెప్పమ్మా.
2: పుష్పించని మొక్కల్ని క్రిప్టోగామని, పుష్పించే మొక్కల్ని ఫెనరోగామని అంటారు. అలాగే ఆల్గేని శైవలాలని, ఫంజైని శిలీంధ్రాలని, వివృత బీజాల్ని జిమ్నోస్పర్మ్లని, ఆవృత బీజాల్ని ఆంజియోస్పర్మ్లని అంటారు.
0: వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా చెప్పావమ్మా.
1: మామయ్య, మరి నువ్వు ఇంకో రకం వర్గీకరణ గురించి చెప్తానన్నావు.
0: అదే చెప్తున్నాను. 1935 సిన్నెట్, మరికొందరు శాస్త్రజ్ఞులు ఈ వర్గీకరణలో కొన్ని మార్పులు చేస్తే బాగుంటుందని సలహాలు ఇచ్చారు. వాటిని పాటిస్తూ మళ్ళా పునర్వర్గీకరణం చేయటం జరిగింది.
1: పునర్వర్గీకరణ అంటే మొనీరా, ప్రొటిస్టా, ఫంజి, ప్లాంటే, యానిమేలియా ఇవేనా మామయ్య?
0: అవును హరిత, ఈ ఐదింటిని ఐదు రాజ్యాలుగా పిలుస్తారు. వీటిలో ఆఖరి రాజ్యమైన ఆనిమేలియాలో బహుకణ జీవులైన జంతువులన్నింటినీ చేర్చారు. దాని ముందు రాజ్యమైన ప్లాంటేలో బహుకణ జీవులైన మొక్కల్లో బ్రయోఫైటా నుండి తర్వాత వర్గాల్ని అంటే బ్రయోఫైటా, టెరిడోఫైటా, వివృత బీజాలు అంటే జిమ్నోస్పెర్మ్స్ని, ఆవృత బీజాలు అంటే ఆంజియోస్పెర్మ్స్ని చేర్చారు. మరొక మార్పు ఏమిటంటే బ్రయోఫైటాని అలాగే ఉంచారు. టెరిడోఫైటా, వివృత బీజాలు, ఆవృత బీజాలు ఈ మూడింటిని కలిపి ట్రాకియోఫైటా అన్నారు.
2: ఎందుకని మామయ్య?
0: ఆ మూడింటిలోనూ నాళికా కణజాలం అంటే ప్రసరణ కణజాలం ఉంటుంది, అందుకని ట్రాకియోఫైటా అంటారు.
2: మరి థాలోఫైటాని ఏం చేశారు?
0: థాలోఫైటాలో ఉండే జీవుల ప్రధాన లక్షణం ఏమిటి?
1: థాలస్ అంటే నిర్దిష్టమైన తేడాలేవి ఉండని నిర్మాణం కలిగి ఉండటం.
0: కరెక్ట్, అంటే అవన్నీ సరళమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయని అర్థం. అవునా?
1: అవును మామయ్య.
0: అందుకని వాటిని పునర్వర్గీకరణలో మునీరా, ప్రొటిస్టా, ఫంజీ రాజ్యాలలో చేర్చారు.
2: అదెలా?
0: అది ఎలాగంటే బ్యాక్టీరియా, వైరస్, నీలి ఆకుపచ్చ శైవలాల వంటి కేంద్రకపూర్వ జీవుల్ని అంటే ప్రొకారియోట్స్ను మునీరాలో చేర్చారు. క్లామిడోమోనాస్, డయాటమ్స్, స్పైరోగైరా వంటి నిజకేంద్రక జీవులు అంటే యుకారియోట్స్ను ప్రొటిస్టాలో చేర్చారు.
2: మరి ఫంజీ, అదే శిలీంధ్రాల్లో?
0: పుట్టగొడుగులు, బూజులు, రస్టులు, స్పట్లు వంటి నిర్మాణంలో ప్రత్యేకత తక్కువగా ఉండి పత్రహరితం లేని వాటిని ఫంజీలో చేర్చారు.
1: అంటే పునర్వర్గీకరణలో సరళమైన జీవులన్నింటినీ మొనీరా, ప్రొటిస్టా, ఫంజీ రాజ్యాల్లో చేర్చి కొద్దిగా ఉన్నత శ్రేణి మొక్కల నుండి అభివృద్ధి చెందిన మొక్కల వరకు అన్నింటినీ ప్లాంటే లేక వృక్షరాజ్యంలోనూ, అలాగే కొద్దిగా ఉన్నత శ్రేణి జంతువుల నుండి అభివృద్ధి చెందిన జంతువుల వరకు అన్నింటినీ జంతురాజ్యం లేక యానిమేలియాలో చేర్చారన్నమాట.
0: అవును హరిత, ఇంకా ప్లాంటే లేక వృక్షరాజ్యాన్ని మెటాఫైటా అని, జంతురాజ్యం లేక ఆనిమేలియాను మెటాజోవా అని పిలవటం కూడా జరిగింది. ఇప్పుడు నేను కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతాను, సమాధానాలు చెప్పాలి, సరేనా?
2: సరే.
0: పునర్వర్గీకరణలో ఎన్ని ముఖ్యమైన రాజ్యాలున్నాయి?
2: ఐదు.
0: వాటి పేర్లేమిటి?
2: మొనీరా, ప్రొటిస్టా, ఫంజీ, ప్లాంటే, అనిమేలియా.
0: ఈ ప్రశ్నలకు హరిత సమాధానం చెబుతుంది. హరిత, మొనీరా, ప్రొటిస్టా, ఫంజీలో చేర్చబడ జీవులకు ఉదాహరణ, వాటి ముఖ్య లక్షణాలు చెప్పగలవా?
1: ఓ అలాగే. బ్యాక్టీరియా, వైరస్, నీలి ఆకుపచ్చ శైవలాలు వంటి కేంద్రక పూర్వ జీవులు అంటే ప్రొకేరియోట్స్ను మొనీరాలో చేర్చారు.

0: క్లామిడోమోనాస్, డయాటమ్స్, స్పైరోగైరా వంటి నిజకేంద్రక జీవులు అంటే యుకేరియోట్స్ను ప్రోటిస్టాలో చేర్చారు. పుట్టగొడుగులు అవే కుక్కగొడుగులు, రస్ట్లు, స్మట్లు వంటివి నిర్మాణంలో ప్రత్యేకత తక్కువగా ఉండి పత్రహరితం లేని వాటిని ఫంజీలో చేర్చారు.
1: వెరీ గుడ్. మరి కొంచెం అభివృద్ధి చెందిన మొక్కల నుండి బాగా అభివృద్ధి చెందిన ఉన్నత శ్రేణి వృక్షాలను ఏ రాజ్యంలో చేర్చారు?
0: ప్లాంటేలో చేర్చారు.
1: దానికల మరో పేరేమిటి?
0: మెటాఫైటా.
1: లత, హరిత, వృక్షరాజ్యం వర్గీకరణ దీని గురించి మీకు బాగా అర్థమైందా?
2: అర్థమైంది మామయ్య.
3: మీరింతవరకు హైస్కూల్ విద్యార్థుల కోసం సైన్స్లోని వృక్షరాజ్యం వర్గీకరణ అనే పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం హైస్కూల్ విద్యార్థుల కోసం సైన్స్లోని మనకు ఉపయోగపడే కీటకాలు అనే పాఠం వింటారు.
4: ఇప్పుడు దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం వారి మరొక విద్యా కార్యక్రమం. 8వ తరగతి విద్యార్థుల కోసం సైన్స్ పాఠం మనకు ఉపయోగపడే కీటకాలు.
5: ఏంట్రాము, నీ ఒళ్ళంతా బురదంటించుకున్నావు, ఏమైంది?
6: ఏమీ లేదు సోము, ఆ పాడు కీటకాలు చేసిన పనే ఇదంతా.
5: ఏ కీటకాలు, ఏమైనా కుట్టాయా నిన్ను?
6: నేను దారిలో వస్తూ ఏమవుతుందో చూద్దామని ఒక రాయిని చెట్టు పైన ఉన్న తేనెతుట్ట పైన వేశాను. అంతే, ఒక్కసారిగా గుంపులుగా కీటకాలు నా వెంట పడ్డాయిరా. నేను పరిగెత్తి బురదలో పడ్డాను. అప్పుడు ఆ కీటకాలు నన్ను వదిలేశాయి. అసలు అలాంటి కీటకాలు ఎందుకు ఉన్నాయో ఏమో.
5: అలా కీటకాల్ని తిట్టకు, తప్పు వాటిది కాదు నీది. ఎందుకని వాటి మీద రాయి వేశావు? అందుకే అవి నీకు తగిన శాస్తి చేయాలని నీ వెంట పడ్డాయి. ఇంకా నయం నిన్ను కుట్టి చంపలేదు. అవి ఎంతో ఉపయోగపడే కీటకాలు, మనకు మంచి తీయని తేననిస్తాయి. వాటిని ఎవరైనా ఇబ్బంది పెడితేనే అవి అలా చేస్తాయి.
6: అవును, నిజమే సోము. నేను వాటి జోలికి వెళ్ళడం తప్పే. నిజంగా అవి నన్ను కుట్టి చంపితే బాబోయ్, తలుచుకుంటేనే భయమేస్తోంది. ఇంకెప్పుడు ఏ జీవి జోలికి అనవసరంగా పోను, వాటికి హాని చెయ్యను. నిజమే కదా, అవి మనకు తీయటి తేనె ఇస్తాయి. అనవసరంగా వాటిని డిస్టర్బ్ చేశాను. తేనెటీగలు మనకు ఉపయోగపడే కీటకాలా? ఇంకా అలాంటి కీటకాలు ఏవైనా ఉన్నాయా?
5: లేకేం, చాలా ఉన్నాయి. వాటిలో లక్క కీటకం, పట్టుపురుగులు, సీతాకోక చిలకలు, తుమ్మెదలు, ఇలాంటివన్నీ మనకు ఎంతో ఉపయోగకరమైనవి.
6: అవును, కరెక్టే. నాకు వాటి గురించిన వివరాలు తెలుసుకోవాలని ఉంది, చెప్పవా?
5: ముందర ఇంటికి వెళ్ళి ఈ బురద శుభ్రం చేసుకో. ఈలోగా మా ఆనందన్నయ్య యూనివర్సిటీ నుంచి వస్తారు. తనని అడిగి అన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాం, సరేనా?
6: సరే, పద వెళ్దాం. అన్నయ్య వచ్చేసరికి అన్ని పనులు ముగించుకొని రెడీగా ఉందాం. అదిగో అన్నయ్య వస్తున్నారు.
7: ఏంటర్రా, నా కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు, ఏంటి సంగతులు?
5: ఏమీ లేదన్నయ్యా, రామును తేనెటీగలు తరమాయి.
7: అవునా? సాధారణంగా వాటిని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే తప్ప అవి మనల్ని ఏమి చేయవే. ఇంతకీ రాము, నువ్వేం చేసావు వాటిని?
5: రాయితో కొట్టాడులే, అయినా ఇప్పుడు చాలా బాధపడుతున్నాడు ఆ పని చేసినందుకు. ఇప్పుడు రాముకి వాటితో పాటు ఇంకా మరికొన్ని ఉపయోగపడే కీటకాలని గురించి తెలుసుకోవాలనుందంట.
6: అవునా అన్నయ్య, వాటి గురించి చెప్పవా?
7: తప్పకుండా రాము. తేనెటీగలు, లక్క కీటకాలు, పట్టుపురుగులు, సీతాకోక చిలుకలు, తుమ్మెదలు, ఇవన్నీ మనకు ఉపయోగపడే కీటకాలే. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
6: సరే అన్నయ్య.
7: తేనెటీగల గురించి ముందుగా తెలుసుకుందామా? తేనెని ఎందుకు ఉపయోగిస్తారో మీకు తెలుసా?
6: నాకు తెలుసు. అమ్మ నాకు జలుబు చేసి కఫం వస్తే నిమ్మరసం, తేనె లేకపోతే తేనె తులసాకు రసం ఇస్తుంది. అంతేకాకుండా రోజు నిమ్మరసం, తేనె కలిపి తీసుకుంటే చాలా మంచిదట. మా మామయ్య రోజు వ్యాయామం చేశాక నిమ్మరసం, తేనె తాగుతారు. ఇంకో విషయం, మా అక్క వాళ్ళ చంటిబాబుకు టాబ్లెట్ వెయ్యాలంటే ఆ టాబ్లెట్ని పొడి చేసి తేనెతో పాటు కలిపి నాకిస్తుంది.
7: వెరీ గుడ్. తేనెకు మంచి ఔషధ గుణాలున్నాయి, అందుకని తేనెను ఎన్నో రకాల మందుల తయారీలో వాడతారు. అంతేకాకుండా తేనెటీగలు ఉత్పత్తి చేసే తేనెను ఎన్నో రకాలుగా ఉపయోగిస్తారు కూడా. ఆహార పరిశ్రమల్లోనూ, ఔషధాల్లోనూ, ముఖ్యంగా ఆయుర్వేద ఔషధాల్లోనూ చక్కెరకు బదు

0: గా తేనెను వాడతారు. తేనె మంచి పౌష్టికాహారం. దీనిలో మాల్టోస్, డెక్స్ట్రోస్ అనే చక్కెర పదార్థాలు ఉంటాయి. అందుకని దీన్ని జామ్, కేక్స్ తయారీలో వాడతారు. తేనెటీగలు ఉత్పత్తి చేసే మైనాన్ని అలంకరణ సామగ్రి, జోళ్ల పాలిష్, కొవ్వొత్తులు, తోలు పరిశ్రమల్లోనూ వాడతారు. తేనెటీగల నుండి సేకరించిన విషాన్ని కీళ్ల వాత నయం చేయడానికి వాడతారన్నమాట.
1: అన్నయ్య, తేనెటీగల ద్వారా మనకి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా?
0: మరి
1: అన్ని తేనెటీగలు గుంపులుగా ఎందుకు ఉంటాయి? ఒక్కొక్క తేనెటీగ తేనె తయారు చేస్తుందా?
0: ఒక్కొక్క తేనెటీగ కాదురాము, ఒక తేనె పట్టులో ఉండే ఎన్నో తేనెటీగలు కలిసి మకరందాన్ని సేకరిస్తే దాని నుండి తేనె తయారవుతుందన్నమాట. అందుకే ఇవి సమూహాలుగా, గుంపులుగా తేనె పట్టులో నివసిస్తాయి. అందుకే తేనెటీగల్ని సంఘజీవులు అంటారు. ఈ తేనెటీగలు ఏపీస్ జాతికి చెందిన సాంఘిక కీటకాలు. ఈ సమూహంలో ఉండే కీటకాలన్నీ సమూహానికి అవసరమైన పనులన్నిటినీ విభజన చేసుకుంటాయి.
2: అవునా అన్నయ్య, భలేగా ఉందే. అవి పనుల విభజన ఎలా చేసుకుంటాయో వివరాలు చెప్పవా ప్లీజ్?
0: సరే, అలాగే చెప్తాను. ప్రతి సమూహానికి ఒక రాణి ఈగ ఉంటుంది. సుమారు 200 నుండి 300 వరకు డ్రోనులు అనబడే మగ ఈగలు ఉంటాయి. అంతేకాకుండా అనేక వేల కూలీ ఈగలు ఉంటాయి.
1: ఏంటనయ్య, అనేక వేల కూలీ ఈగల అంటే సుమారుగా ఎన్ని వేల కూలీ ఈగలు ఉంటాయి?
0: సుమారుగా 20,000 నుండి 60,000 వరకు కూలీ ఈగలు ఉంటాయి. ఈ కూలీ ఈగలు పుష్పాల వద్దకు పోయి తీయటి ద్రవమైన మకరందాన్ని సేకరించి తేనెను తయారు చేస్తాయి. కీటకాలు పుష్పాల వద్దకు పోయినప్పుడు మకరందాన్ని చేరటం కోసం చేసే ప్రయత్నంలో వాటి శరీరానికి పరాగ రేణువులు అంటుకుంటాయి. అవి మళ్లీ వేరే పుష్పాల మీద వాలినప్పుడు పరాగ రేణువులు ఆ పుష్పాల కీలాలను చేరతాయి. ఈ విధంగా తేనెటీగలు పరాగ సంపర్కంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.
2: మరి రాణి ఈగ డ్రోనులు ఏం చేస్తాయన్నయ్యా?
0: రాణి ఈగ గుడ్లను మాత్రమే పెడుతుంది, ఇక ఏ పని చేయదన్నమాట. డ్రోనులు ఆడగీగతో కలుస్తాయి.
2: అంటే అన్నయ్యా, రాణి ఈగ మొగ ఈగలు మకరందాన్ని సేకరించవన్నమాట?
0: బాగా అర్థం చేసుకున్నావు సోము. కేవలం కూలీ ఈగలు మాత్రమే సేకరిస్తాయి మకరందాన్ని.
1: అన్నయ్య, ఈ తేనె పట్టులు సహజంగా చెట్లపైనే ఉంటాయి. మరి తేనె ఎంతో ఉపయోగమైనది కదా, ప్రభుత్వం వీటి సంరక్షణ కొరకు ఏమైనా చర్యలు తీసుకుంటుందా?
0: అవును రాము, తేనె ఉత్పత్తిని కూడా ఒక పరిశ్రమగా ప్రభుత్వం గుర్తించింది.
1: అక్కడ తేనెటీగలను ఎలా పెంచుతారు?
0: తేనెటీగల పరిశ్రమలో తేనెటీగలు పట్టు పెట్టడానికి ప్రత్యేకమైన పెట్టెలు నిర్మిస్తారు. ఒక రాణి ఈగను, కొన్ని కూలీ ఈగల్ని, మగ ఈగల్ని ఈ పెట్టెల్లో ప్రవేశపెడతారు. పెట్టెలో ఉండే ప్రత్యేక చట్రాలలో కూలీ ఈగలు పట్టును నిర్మిస్తాయి. తేనె ఏర్పడిన తర్వాత ఈ చట్రాలను తీసి తేనెను సేకరిస్తారు.
2: అన్నయ్య, తేనె ఎలా సేకరిస్తారు? ఒక తేనె పట్టు నుండి ఎంత తేనెను సేకరించవచ్చు?
0: తేనె పట్టుకు వేడి పొగ తగిలేలా మంట పెడతారు. అప్పుడు ఆ తేనెటీగలన్నీ పారిపోతాయి. ఆ తర్వాత తేనెను తీస్తారు. ఒక ముఖ్య విషయం, మన దేశంలో 2 ముఖ్యమైన తేనెటీగ జాతులున్నాయి. అవి రాక్ తేనెటీగ అంటే ఏపీస్ డార్సెటా, ఇండియన్ తేనెటీగ అంటే ఏపీస్ ఇండికా. రాక్ తేనెటీగల తుట్టె ద్వారా సుమారు 25 నుండి 100 కేజీల తేనెని సేకరించొచ్చు. ఇండియన్ తేనె తుట్టె సుమారు 2.5 నుండి 4 కేజీల తేనెనిస్తుంది. మన దేశంలో ఏపీస్ మిల్లిఫెరా అనే జాతి తేనెటీగలను మచ్చిక చేస్తున్నారు.
1: అన్నయ్య, మరి ఇతర జీవులలాగా వీటికి కూడా అంటురోగాలు వస్తాయా?
0: ఎందుకురావు రాము, అవి కూడా జీవులే కదా. అందుకనే వాటికి అంటురోగాలు సంక్రమించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. అవసరమైతే మందుల్ని వాడతారు. ఇంకో విషయం, వ్యాక్స్మాత్ అనే ఒక కీటకం ఉంది. అది కూడా కీటకమే అయినా వీటిని చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. తేనె పట్టుల మైనం తినేస్తుంది, గదుల్ని నాశనం చేస్తుంది. అందుకనే దాని బారి నుండి తేనె పట్టుని కాపాడటానికి కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ఇంకొక ఉపయోగకరమైన కీటకం లాసిఫర్ లాక్ అనే లక్క కీటకం. ఈ కీటకం నుండి లక్క ఉత్పత్తి అవుతుంది.
2: అన్నయ్య, లక్క వల్ల మనకు ఏమి ఉపయోగాలున్నాయి?
0: లక్కను పెయింట్లు, బొమ్మలు, గాజులు, నగలు, అద్దకం ఇంకు, ప్రింటింగ్ ఇంకు, గోళ్ల రంగు, మిఠాయి పదార్థాలు, గ్రామ్ఫోన్ రికార్డుల తయారీలో ఉపయోగిస్తాం. సోము, ఆ అద్దం తీసుకురా. దాని వెనకల ఏముందో చూడు.
2: అన్నయ్య, దీని వెనుక ఎరుపు రంగు పూశారు.
0: అది రంగు కాదు,

0: ఇది కూడా లక్కపూత. దాన్నే కళాయి అని కూడా అంటాం. అంతేకాకుండా తోలు గట్టిదనానికి, ఆయిల్ బట్ట తయారీలోనూ, తోలు పేకల నగిషీకి, లామినేటెడ్ పేపరు, మట్టి సామాగ్రి, ప్లాస్టిక్ వస్తువులు, అచ్చులు అంటే మోల్స్ తయారీలోనూ లక్కని ఉపయోగిస్తాం.
1: అసలు ఈ లక్కను ఎలా సేకరిస్తారన్నయ్య?
0: మంచి ప్రశ్న వేశావు రాము. లక్క కీటకాల నుండి విడుదలైన లక్కని చెట్ల నుండి గీసి తీస్తారు. దాన్ని రెండు దశలలో శుభ్రపరుస్తారు. మొదటి దశలో లక్కని ఎండబెట్టి, పొడి చేసి, జల్లించి కడుగుతారు. ఇక రెండవ దశలో దాన్ని కరిగించి, అది వేడిగా ఉన్నప్పుడే వడబోస్తారు. దానిని వివిధ రకాలుగా వాడుకుంటారు.
2: అన్నయ్య, ఈ పరిశ్రమలు ఏ దేశాల్లో ఎక్కువగా ఉన్నాయి?
0: ఇండియా, చైనా, మయన్మార్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్ దేశాలలో ఎక్కువగా ఉంటాయి.
1: అన్నయ్య, ఈ లక్క పురుగులు చెట్ల మీద జీవిస్తాయి అన్నావు కదా, ఏ చెట్ల మీద జీవిస్తాయి?
0: తుమ్మ చెట్లు, బేరి, రావి చెట్ల మీద జీవిస్తాయి.
1: లక్కను మన దేశంలో ఎక్కడ ఉత్పత్తి చేస్తున్నారు?
0: మంచి ప్రశ్న అడిగవరాము. మన దేశంలో ఆంధ్రప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అస్సాం, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాలలోని గిరిజనులు లక్కని ఉత్పత్తి చేస్తున్నారు. ఇది తక్కువ ఖర్చుతో జరిగే కుటీర పరిశ్రమ. ప్రపంచానికి కావలసిన లక్కలో 70% లక్కని మన దేశమే ఉత్పత్తి చేస్తోంది. సరే, మనకు ఉపయోగపడే మరో కీటకాన్ని గుర్తు చేసుకుందామా? అవేనర్రా, పట్టుపురుగులు. పట్టుపురుగుల ద్వారా మనకు రకరకాల పట్టు లభిస్తుంది.
1: అన్నయ్య, మా చెల్లికి పట్టులంగాలంటే చాలా ఇష్టం. పట్టు పట్టుపురుగుల నుండి వస్తుంది కదా?
0: అవును రాము. పట్టుపురుగుల నుండి గుడ్లను సేకరించటం, గొంగళి పురుగులను పెంచటం, కొకూన్లను ఉత్పత్తి చేసి చివరకు పట్టు దారాలను ఉత్పత్తి చేయడాన్ని పట్టు సంవర్ధనం అంటాం. పట్టును దుస్తుల తయారీకే కాకుండా శస్త్రచికిత్సలో గాయాలను కలిపి కుట్టడానికి, గాలి గుమ్మటాలు, బెలూన్లు తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు.
2: అన్నయ్య, మన పరిసరాల్లో ఉండే సీతాకోకచిలుకలు, తూనీగలు, తుమ్మెదలు కూడా మనకు ఉపయోగపడేవేనా?
0: ఆ, చాలా ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా మొక్కల్లో పరాగ సంపర్కానికి సహాయం చేస్తాయి. రకరకాల ఫలాలు, విత్తనాలు ఉత్పత్తికి, వ్యాప్తికి సహాయపడతాయన్నమాట. మీకు సంగతి తెలుసా? గింజల ఉత్పత్తి, మొక్కల వ్యాప్తికి పరాగ సంపర్కం చాలా అవసరం.
1: అయితే అన్నయ్య, ఈ కీటకాల ద్వారా మనకు మంచి మంచి పండ్లు, పువ్వులు, కాయలు లభిస్తున్నాయన్నమాట.
0: అవును.
2: అంటే మనకు కావలసిన ఆహార పదార్థాలన్నీ లభిస్తున్నట్లే.
0: వెరీ గుడ్. అందుకోసమే మనకు ఉపయోగపడే అనేక కీటకాలను మనం కాపాడుకోవాలి. ఎక్కువగా క్రిమి సంహారక రసాయనాలను మొక్కల మీద చల్లితే అవి నష్టం కలిగించు కీటకాలనే కాకుండా ఉపయోగపడే కీటకాలను కూడా సంహరించి పరాగ సంపర్కం జరగకుండా చేస్తాయి. రసాయనాలను మొక్కల మీద చల్లేటప్పుడు ఈ విషయం గుర్తుంచుకోవాలి. అత్యవసరమైతే తప్ప రసాయనాలను వాడకూడదు. ఇప్పుడు చెప్పురాము, కీటకాల వల్ల మనకు ఉపయోగాలు ఉన్నాయా లేదా?
1: అవునన్నయ్య, కీటకాల వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి.
0: వెరీ గుడ్. అయితే నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, సమాధానాలు చెప్తారా?
2: చెప్తామన్నయ్యా.
1: అడగండి అన్నయ్య.
0: వెరీ గుడ్. మనకు ఉపయోగపడే కీటకాల పేర్లు కొన్నిటిని నువ్వు చెప్పు సోము.
2: పట్టుపురుగులు, తేనెటీగలు, లక్క పురుగులు, సీతాకోక చిలుకలు, తూనీగలు, తుమ్మెదలు.
0: బాగా చెప్పావు సోము. కీటకాల వల్ల మనకు కలిగే ముఖ్యమైన లాభాలేంటో మరి నువ్వు చెప్పురాము.
1: అలాగే అన్నయ్య, పట్టుపురుగుల నుండి పట్టు, తేనెటీగల నుండి తేనె, మైనం, లక్క పురుగుల నుండి లక్క లభిస్తుంది. సీతాకోక చిలుకలు, తూనీగలు, తుమ్మెదల వంటి కీటకాలు పరోక్షంగా పంటల అభివృద్ధికి దోహదపడతాయి.
0: రాము, సోము, మరి ఇన్ని ఉపయోగాలున్న కీటకాల గురించి తెలుసుకున్నారుగా. మరి వాటిని సంరక్షిస్తారా, ఇబ్బంది పెడతారా?
1: ఇంకెప్పుడు వాటిని ఇబ్బంది పెట్టమన్నయ్య.
2: అవునన్నయ్య.
0: వెరీ గుడ్.
3: మా విద్యా కార్యక్రమాలపై మీ సలహాలు, సూచనలు పంపించవలసిన చిరునామా సంచాలకులు దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013.
4: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం సైన్స్లోని వృక్షరాజ్యం వర్గీకరణ అనే పాఠం మరియు మనకు ఉపయోగపడే కీటకాలు అనే పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
1: నేను మీ విజయ. లిజినెస్ మరి కొత్త చరిత్రను ఆవిష్కరిస్తూ సాగిపోతున్న క్రమంలో ప్రపంచ వన్యప్రాణుల రక్షణకు దేశ సాంకేతిక ప్రగతికి ఒక గొప్ప మైలురాయిగా నిలిచిన జులై 16వ తేదీకున్న అత్యంత ప్రాధాన్యత కలిగిన విశేషాల్ని మన కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి అంతర్జాతీయంగా చూస్తే భూమిపై ఉన్న జీవ వైవిధ్యంలో అత్యంత కీలకమైన పాముల ప్రాముఖ్యతను గుర్తించి వాటి రక్షణ మరియు మానవ మనుగడలో వాటి పాత్రపై ప్రజల్లో అవగాహన పెంచడం కోసం ప్రతి ఏటా ఈ జులై 16వ తేదీని ప్రపంచ పాముల దినోత్సవంగా ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉంటారు.
0: ఇక మన దేశంలో వ్యవసాయ రంగ పరిశోధనలు విద్యా వికాసాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడం కోసం బ్రిటిష్ కాలంలో రాయల్ కమిషన్ ఆన్ అగ్రికల్చరల్ సిఫార్సుల మేరకు 1929 జూలై 16వ తేదీన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ను అధికారికంగా ఢిల్లీ వేదికగా స్థాపించారు. నాటి నుంచి నేటి వరకు దేశవ్యాప్తంగా హరిత విప్లవానికి, సరికొత్త వ్యవసాయ ఆవిష్కరణలకి మరియు ఆహార భద్రతకి ఈ సంస్థే ఒక అఖండ వెన్నుముకగా నిలిచింది.
1: ఇక 1969 జులై 16వ తేదీన అమెరికాకు చెందిన నాసా శాస్త్రవేత్తలు కేఫ్ కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుండి అపోలో 11 అంతరిక్ష నౌకను అత్యంత శక్తిగల సెనీ 5 రాకెట్ ద్వారా డింగిలోకి విజయవంతంగా ప్రయోగించారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బస్ ఆల్డ్రిన్ మరియు మైకేల్ కాలిన్స్లతో కూడిన ఈ చారిత్రాత్మక చంద్రయాత్ర ప్రయాణమే మానవుడు చంద్రుడిపై మొదటిసారి అడుగుపెట్టేలా చేసి అంతరిక్ష పరిశోధనలో ఒక సరికొత్త రికార్డ్ సృష్టించింది.
0: ఇక 1995 జూలై 16వ తేదీన జెఫ్ బెజోస్ అమెరికాలో ఒక చిన్న గ్యారేజీలో ప్రారంభించిన అమెజాన్ ఆన్లైన్ బుక్ స్టోర్స్ వెబ్సైట్ ను అధికారికంగా ప్రపంచ వ్యాప్త ఇంటర్నెట్ వినియోగదారుల కోసం అందుబాటులోకి విడుదల చేశారు. కేవలం పుస్తకాల అమ్మకంతో ప్రారంభమైన ఈ సరికొత్త ఆవిష్కరణ నాటి నుండి నేటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద ఈ కామర్స్ మరియు క్లౌడ్ కంప్యూటింగ్ సామ్రాజ్యంగా రూపాంతరం చెందింది.
1: ఇక వైద్య శాస్త్ర చరిత్రలో నమోదైన ఒక అద్భుతమైన ఆవిష్కరణ విషయానికి వస్తే అది జులై 16న జరిగింది. మరి 1936 జులై 16వ తేదీన అమెరికాలోని రోచెస్టర్, న్యూయార్క్ నగరంలో మానవ శరీరంలోని రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన మొట్టమొదటి ఎక్స్రే ఫోటోను శాస్త్రవేత్తలు అత్యంత విజయవంతంగా తీశారు. అంతటి సుదూర కాలంలోని రక్తనాళాల గుండా రక్తం ప్రవహించే విధానాన్ని రేడియోగ్రఫీ ద్వారా స్పష్టంగా ఆవిష్కరించిన ఈ చారిత్రక ప్రయోగం ఆధునిక వైద్య నిర్ధారణ మరియు గుండె సంబంధిత చికిత్సల రంగానికి ఒక అపూర్వ మైలురాయిగా నిలిచిపోయింది.
0: ఇక 1972 జూలై 16వ తేదీన భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ఐపీఎస్ అధికారినిగా కిరణ్ బేడీ నియమించబడి సరికొత్త రికార్డు సృష్టించారు. పురుషాధిక్యత కలిగిన పోలీస్ శాఖలో అడుగుపెట్టి తన అసాధారణ ధైర్య సాహసాలతో, నిబద్ధతతో ఎన్నో కఠినమైన సంస్కరణలు అమలు చేసి దేశవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలకు ఒక అఖండ స్ఫూర్తిగా నిలిచారు ఆమె.
1: అలానే మన తెలుగు సాహిత్య లోకాన భక్తి, దేశభక్తి భావాలను రంగరించిన ప్రముఖ తెలుగు రచయిత, కవి ఎస్టి జ్ఞానానంద కవి గారు జులై 16న జన్మించారు. ఆయన తన అద్భుతమైన పద్య రచనల ద్వారా, కావ్యాల ద్వారా తెలుగు భాష సౌందర్యాన్ని మరియు నైతిక విలువల్ని సమాజంలో ఎంతో హృదయంగా చాటి చెప్పారు. కవిగా, విద్యావేత్తగా తెలుగు సాహిత్య వికాసానికి ఆయన చేసిన విశిష్ట కృషికి గాను ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్న గొప్ప అక్షర శిల్పి ఆయన.
0: ఇక మన భారతదేశ రక్షణ రంగ అఖండ వీరుడు జనరల్ కెవి కృష్ణారావు గారు జూలై 16

0: గారిని జన్మించారు. ఆయన భారత సైనిక దళాల 14వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా దేశ సరిహద్దుల రక్షణలో అత్యంత కీలకమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన అసాధారణ సైనిక వ్యూహకర్త. సైనిక సేవానంతరం జమ్మూ కాశ్మీర్, నాగాలాండ్, మణిపూర్ వంటి సున్నితమైన రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేసి శాంతి భద్రతల పునరుద్ధరణలో తనదైన ముద్ర వేసిన మహోన్నత దేశభక్తుడు ఆయన.
1: ఇక అలానే ప్రపంచ ప్రసిద్ధ నార్వే దేశపు అన్వేషకుడు రోల్డ్ అముండ్సెన్ జూలై 16న జన్మించారు. మానవ చరిత్రలోని అత్యంత ప్రమాదకరమైన మంచుతో కూడిన అంటార్కిటికా యాత్రను ముందుండి నడిపించి 1911లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా దక్షిణ ధృవాన్ని కనుగొన్న అఖండ సాహసికుడు ఆయన. భౌగోళిక అన్వేషణల చరిత్రలో ఉత్తర మరియు దక్షిణ ధృవాలు రెండింటినీ చేరిన మొదటి వ్యక్తిగా వైజ్ఞానిక ప్రపంచంలో సరికొత్త రికార్డు సృష్టించిన అసాధారణ యోధుడు ఆయన.
0: ఇక భారత జాతీయ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు తేళ్ల లక్ష్మీకాంతమ్మ గారు కూడా జూలై 16నే జన్మించారు. ఆమె క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటమే కాకుండా ఖమ్మం నియోజకవర్గం నుండి వరుసగా లోక్సభ సభ్యురాలుగా ఎన్నికై పార్లమెంట్లో ప్రజా సమస్యలపై పదునైన గళాన్ని విప్పారు.
1: ఇక అలానే భారత స్వాతంత్ర్య సంగ్రామంలో 1942 క్విట్ ఇండియా ఉద్యమ నాయకుగా పేరొందిన అఖండ సమర యోధురాలు అరుణ అసఫ్ అలీ గారు జూలై 16న జన్మించారు. ఆమె ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో బ్రిటిష్ పోలీసుల తుపాకీ గుళ్లకు భయపడకుండా భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశవ్యాప్తంగా విప్లవ జ్వాలలను రేకెత్తించిన వీరనారి.
0: ఇక మన తెలుగు చలనచిత్ర రంగాన అద్భుతమైన గళంతో దశాబ్దాల పాటు శ్రోతలను అలరించిన ప్రముఖ నేపథ్య గాయకుడు వి రామకృష్ణ గారి విషయానికి వస్తే ఆయన కూడా జూలై 16నే భౌతికంగా మనకి దూరమయ్యారు. ఆయన నటరత్న ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు మరియు కృష్ణ వంటి అగ్ర కథానాయకుల చిత్రాలలో ఎన్నో పాటలు పాడిన అఖండ గాన గంధర్వుడు. ముఖ్యంగా మహానటుడు ఎన్టీఆర్ గారి పౌరాణిక సాంఘిక చిత్రాలలో ఆయన ఆలపించిన పాటలు తెలుగువారి గుండెల్లో ఇప్పటికే నిలిచిపోయాయి. సో లిజనర్స్, ఇంతవరకు జూలై 16వ తేదీకి ఉన్న ప్రాముఖ్యత, అదేవిధంగా ఎంతో మంది మహనీయుల గురించి తెలుసుకున్నాం కదండి. ఈరోజు టాపిక్లోకి వెళ్లబోయే ముందు మనందరి కోసం ఒక మంచి పాట వినిపిద్దామా?
1: తప్పకుండా. మరి ఇంకెందుకు ఈ బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: అహూజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదిరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865585873.

0: మీ ఫోన్ కు వచ్చే ఓటీపీ మీ ఇంటి తాళంచెవి లాంటిది. దాన్ని అపరిచితులకు ఇచ్చి మీ అకౌంట్ తలుపులు తీకండి. సురక్షితంగా ఉండండి.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మరి ప్రముఖుల విశేషాలన్నీ కూడా తెలుసుకున్నామమ్మా. మరి ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మన శ్రోతలతో ఏం పంచుకోబోతున్నాం ఒకసారి చెప్దాం.
2: తప్పకుండా. మరి ఆ విషయానికి వస్తున్నా. ఇక జీవితంలో మొదటి ఓటమి మనల్ని మార్చిన మలుపు. మరి ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం.
1: తప్పకుండా.
2: ఎందుకంటే మనలో ఎంతో మంది చిన్న ఓటమికి కురుంగిపోయిన వాళ్ళమే. అసలు మనం గెలిచినప్పుడు కేవలం ఆనందిస్తామేమో, కానీ ఒక్కసారి ఓడిపోయినప్పుడే కదా అసలు జీవితం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. మనల్ని నిజమైన మనుషులుగా మార్చేది ఆ మొదటి ఓటమి.
1: కరెక్ట్ అమ్మా. ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకుంటే 10th class అనుకున్న మార్కులు రానప్పుడు, ఎంతో ఆశపడి వెళ్లిన మొదటి ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయినప్పుడు, లేదా ప్రాణం పెట్టి నమ్ముకున్న వ్యాపారంలో మొదటిసారి దెబ్బతిన్నప్పుడు, అబ్బా ఆ రోజు మనకు కలిగిన బాధ అంతా ఇంత కాదనుకో, ఇక నా జీవితం అయిపోయింది, నేను ఎందుకు పనికిరాను అని రూమ్ లో తలుపులేసుకుని ఎవరికీ మొహం చూపించలేక రాత్రంతా ఏడ్చిన ఆ క్షణాలు చాలా మందికి ఇప్పటికీ గుర్తుండే ఉంటాయి.
2: ఇక ఆ రోజుల్లో మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒక మాట అంటూ ఉంటే అసలు భూమి బద్దలైపోతే బాగుండు, అందులో కలిసిపోవచ్చు అనిపించేంతగా కుంగిపోతూ ఉంటాం. మరి ఆ వయసులో ఆ ఓటమి అంత పెద్దగా అనిపిస్తుంది. ఒక్కసారి ఇవాళ అద్దం ముందు నిలబడి మనల్ని మనం చూసుకుంటే ఆ రోజు అంతగా కుంగిపోయిన మనం, కన్నీళ్లు పెట్టుకున్న అదే మనం ఈరోజు సమాజంలో ఎంత ధైర్యంగా ఎంత సగర్వంగా నిలబడ్డాం. ఒక మంచి ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ లేదా ఒక బాధ్యతాయుతమైన స్థానంలోనూ సెటిల్ అయ్యాం కదా. మరి ఇదంతా ఎలా సాధ్యమైంది? ఆనాటి ఆ మొదటి ఓటమే కదా మనకు బలమైన పునాది వేసింది.
1: కరెక్ట్ అమ్మా. ఆ రోజు గనక మనం ఓడిపోకపోతే కష్టాన్ని ఎలా తట్టుకోవాలో, సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలో మనకి తెలిసేది కాదు. ఆ కష్టం, ఆ ఓటమి మనల్ని లోపల ఎంత బలంగా మార్చేయో కదా. ఓటమి అనేది జీవితంలో ఒక ముగింపు కాదు, అది ఒక కొత్త పాఠం. ఒక చిన్న రాయి తగిలి పడిపోతే మళ్లీ లేచి నడిచేటప్పుడు దారిలో రాళ్లు ఎక్కడున్నాయో చూసుకుంటూ మరింత జాగ్రత్తగా నడుస్తూ ఉంటాం. జీవితం కూడా అంతే. ఆనాటి ఆ చేదు అనుభవమే ఈవేళ మనల్ని ఇంతటి పట్టుదల గల వ్యక్తులుగా తీర్చిదిద్దింది. అందుకే ఆ ఓటమికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి.
2: ఇంకాస్త లోతుగా ఆలోచిస్తే అందరికీ ఒక నిజం తట్టకమాందు. మనం గెలిచినప్పుడు మన చుట్టూ 100 చేరతారు, మనల్ని భుజాల మీద మోస్తారు. కానీ ఆ గెలుపు మనకు కేవలం అహంకారాన్ని లేదా మమకారాన్ని మాత్రమే ఇస్తుంది. అదే మనం ఓడిపోయినప్పుడు మన చుట్టూ ఉన్న 100 ఎవరు మనల్ని నిజంగా ప్రేమిస్తున్నారు, ఎవరు కేవలం మన గెలుపును చూసొచ్చారు ఒక్క క్షణంలో తెలిసిపోతుంది. అంటే మనకు నిజమైన బంధుమిత్రులెవరు పరిచయం చేసే అసలైన కంటి అద్దం మన ఓటమి మాత్రమే. మరి ఇది వింటున్న ప్రతి ఒక్కరూ అవును కదా కరెక్టే అని మనసులో అనుకుంటూ ఉంటారు.
1: నిజంగానే, మనం బాగున్నప్పుడు పక్కన ఉండేవాళ్ళు కాదు, మనం కింద పడ్డప్పుడు చేయి అందించి లేపేవాడే కదా నిజమైన

0: స్నేహితుడు. ఆ ఓటమి మనకి ఎంతో మంచి లోకజ్ఞానాన్ని నేర్పుతుందో కదా.
1: మరి ఇంకొక చిన్న లాజిక్, ఒకవేళ మనం మన జీవితంలో అసలు ఎప్పుడు ఓడిపోకుండా అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా గెలుస్తూనే పోయామనుకోండి, మనకు జీవితం మీద విపరీతమైన గర్వం వచ్చేస్తుంది. నేనేం చేసినా సక్సెస్ అవుతా, నాకంటే తోపెవరు లేరు అనే భ్రమలో బతికేస్తుంటాం. కానీ ఒక్కసారి ఆ భగవంతుడు మనకు ఒక చిన్న ఓటమిని రుచి చూపించగాని మన కాళ్ళు మళ్లీ నేల మీదకొస్తాయి. మనిషికి నమ్రత, పక్కవాడి కష్టాన్ని చూసి జాలిపడే కరుణ అనేవి ఓడినప్పుడే వస్తాయి. ఓటమి మనల్ని మరింత సంస్కారవంతులుగా మారుస్తుంది.
0: అసలు మొదటిసారి ఓడిపోయి ఆ బాధని తట్టుకుని మళ్లీ పట్టుదలతో ప్రయత్నించి సాధించి ఆ రెండో గెలుపులో ఉండే తృప్తి వేరే ఉంటుంది. అందుకే పెద్దలు ఊరికే అనలేదు ఓటమనేది గెలుపుకి మొదటి మెట్టు అని. కాబట్టి లిజనర్స్, మీ జీవితంలో ఎప్పుడైనా ఓటం ఎదురైతే అస్సలు కుంగిపోకండి. అది మిమ్మల్ని మరింత బలమైన వ్యక్తిగా మార్చడానికి ప్రకృతి ఇచ్చిన ఒక అద్భుతమైన అవకాశం అని అనుకోండి.
1: ఇక్కడ మనం అందరం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించుకోవాలి. అసలు మన జీవితంలో గెలుపోటములను ఎలా బేరేజ్ వేసుకోవాలి? మనకేదైనా చిన్న విజయం రాగానే గాల్లో తేలిపోవడం, ఒక చిన్ని కష్టం రాగానే పాతాళానికి కుంగిపోవడం, ఇదేనా జీవితం? అస్సలు కాదు. గెలుపోటములు అనేవి మన జీవితంలో శాశ్వతం కావు. అవి కేవలం మన ప్రయాణంలో ఎదురయ్యే రెండు వేర్వేరు స్టేషన్లు మాత్రమే.
0: కరెక్ట్ అమ్మా. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. మన గుండె కొట్టుకునే ఈసీజీ గ్రాఫ్ ఉంటుంది చూసావా, అది ఎప్పుడూ పైకి కిందకి అలల్లాగా వెళుతూనే ఉంటుంది. అలా పైకి కిందకి కొట్టుకున్నంత కాలమే మనిషి బతుకున్నట్టు లెక్క. అదే గ్రాఫ్ ఏ హెచ్చు తగ్గులు లేకుండా ఒక సరళ రేఖలాగా, అంటే స్ట్రైట్ లైన్ గా సాగిపోతే మనిషి చనిపోయాడు అని అర్థం. మన జీవితం కూడా అంతే. కష్టాలు, సుఖాలు, గెలుపులు, ఓటములు అనే ఈ హెచ్చుతగ్గులు ఉన్నంతకాలమే మన జీవితానికి ఒక అందం, ఒక అర్థం ఉంటాయి.
1: మరి ఈ ఒక్క మాటతో జీవితం అంటే ఏంటో చాలా సులువుగా బోధపడుతుంది. మరి కష్ట సుఖాల్ని మనం సమానంగా ఎలా స్వీకరించాలి, దాన్నే పెద్దలు స్థిత ప్రజ్ఞత అన్నారు. అంటే సుఖం వచ్చినప్పుడు గర్వపడకుండా, కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా రెండింటినీ సమానంగా స్వీకరించడం. మరి తోటలో పూలు పూసినప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో, ఆ పూల చెట్టుకు ముళ్ళున్నాయని అంతే సహజంగా ఒప్పుకుంటాం కదా. అలానే జీవితంలో సుఖాన్ని ఆనందంగా అనుభవించినప్పుడు కష్టాన్ని కూడా ఒక అనుభవంగా స్వీకరించాలి.
0: కరెక్ట్ అమ్మా. కష్టం అనేది మనల్ని మరింత రాటుదేల్చడానికి వచ్చే ఒక పరీక్ష మాత్రమే. ఈ రోజు మనకు ఒక కష్టం వచ్చింది అంటే రేపు రాబోయే ఒక పెద్ద సుఖాన్ని తట్టుకునే శక్తినివ్వడానికి ప్రకృతి మనల్ని సిద్ధం చేస్తోందని నమ్మాలి. గెలుపును తలకెక్కించుకోకూడదు, ఓటమిని గుండెకి హత్తుకోనూకూడదు. ఈ రెండింటినీ సమతుల్యంగా తీసుకెళ్లినప్పుడే జీవితం ఎంతో హాయిగా సాగిపోతుంది. ఓటమి అనేది అంతం అయితే కాదు, అది కేవలం వాయిదా వేయబడిన గెలుపు మాత్రమే. ఈవేళ మనం చూస్తున్న ప్రపంచ ప్రసిద్ధ విజేతలందరూ ఒకప్పుడు వరుస ఓటములతో కుంగిపోయిన వాళ్లే. కానీ వాళ్లు ఆ ఓటమిని ముగింపు అనుకోకుండా గెలుపు కాస్త వాయిదా పడిందని నమ్మి నిలబడ్డారు.
1: మరొక్కసారి మన చరిత్రలోకి, ప్రపంచ ప్రముఖుల జీవితాల్లోకి తొంగి చూస్తే మనకి ఎన్నో అద్భుతమైన ఉదాహరణలు కనిపిస్తుంటాయి. మరి ఉదాహరణకి బల్బును కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ తీసుకుందాం. మరి ఆయన ప్రయోగం చేసేటప్పుడు దాదాపు 1000 సార్లు విఫలం అయ్యారు. మరి ఎవరైనా సరే ఇక లాభం లేదు అని వదిలేసేవారు. కానీ ఆయన ఏమన్నారో తెలుసా, నేను ఓడిపోలేదు, బల్బు తయారు కావడానికి పనికిరాని 10,000 మార్గాలు కనుగొన్నాను అన్నారు. మరి ఆ పట్టుదలే కదా ఈరోజు ప్రపంచానికి వెలుగులు పంచింది. అలానే అబ్రహం లింకన్ గారిని చూస్తే జీవితంలో ఎన్నో వ్యాపారాల్లో దెబ్బతిని, వరుస ఎన్నికల్లో ఓడిపోయి మానసికంగా కుంగిపోయినా వెనుకడుగు వేయకుండా చివరికి అమెరికా అధ్యక్షుడై చరిత్ర సృష్టించారు.
0: అవునమ్మా, మన భారతదేశంలో కూడా విమానయాన రంగంలో గానీ సైన్స్ రంగంలో గానీ ఇలాంటి ఎన్నో కథలున్నాయి కదా. మనందరికీ ఎంతో ఇష్టమైన స్ఫూర్తి ప్రదాత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవితంలో ఒక సంఘటన. ఆయన చిన్నప్పుడు పైలట్ అవ్వాలని ఎంతో కళ్ళు కన్నారట. డెహ్రాడూన్ వెళ్లి ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. అక్కడ ఉన్న 9 సీట్లలో ఈయనకి 10వ ర్యాంక్ వచ్చింది. కేవలం ఒక్క ర్యాంక్ తేడాతో పైలట్ కాలేకపోయానే అని ఆయన ఆ రోజు ఎంతో ఏడ్చారట, కుంగిపోయారు కూడా. కానీ ఆ రోజు ఆ ఓటమి వల్ల ఆయన గెలుపు కాస్త వాయిదా పడిందంతే. ఆ తర్వాత సైంటిస్ట్ గా మారి మన దేశానికి క్షిపణులు అందించి చివరకు అదే ఎయిర్ ఫోర్స్ కి సుప్రీం కమాండర్ అయిన భారత రాష్ట్రపతి స్థానానికి చేరుకున్నారు. ఒకవేళ ఆ రోజు కలాం గారు పైలట్ అయ్యుంటే మన దేశానికి ఒక గొప్ప రాష్ట్రపతి, ఒక మిజైల్ మ్యాన్ దొరికేవాళ్లే కాదు.
1: అవునన్నయ్య, మరి మనకొచ్చే ఓటమి భవిష్యత్తులో రాబోయే ఒక ఇంకాస్త పెద్ద గెలుపు కోసం ప్రకృతి వేసే ప్లాన్. ఇవాళ ఒక చిన్న పరీక్ష తప్పామని, ఒక ఇంటర్వ్యూ పోయిందని, లేదా ఒక ప్రయత్నం విఫలం అయ్యిందని అస్సలు నిరాశపడకూడదు. ఆ ఓటమిని ఒక పాఠంగా మార్చుకుని మరింత పట్టుదలతో ప్రయత్నించాలి. విజయం ఖచ్చితంగా మీ తలుపు తడుతుంది. ఇక్కడ మన సమాజంలో ఉన్న ఒక విచిత్రమైన మనస్తత్వం గురించి మాట్లాడుకోవాలి. అసలు మన జనాలు

0: ఓటమి ఎందుకంత విపరీతమైన తేడాతో చూస్తారు? ఒక వ్యక్తి గెలిచినప్పుడు ఒకలాగా, అదే వ్యక్తి ఓడిపోయినప్పుడు ఇంకోలాగా ఎందుకు చూస్తారనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం.
1: నిజానికి సమాజానికి ఎప్పుడు రిజల్ట్ మాత్రమే కనిపిస్తుంది, ఆ ఫలితం వెనుక ఉన్న ఆ ప్రయత్నం ఎవ్వరికీ కనిపించదు. ఒక వ్యక్తి విజయం సాధించగానే అతన్ని వెనుక ఉన్న కష్టం, పడ్డ ఇబ్బందులు ఏవీ పట్టించుకోకుండా రాత్రికి రాత్రే అతన్ని ఒక సూపర్ హీరోలా చూస్తారు. అందరూ వచ్చి చుట్టూ చేరి భుజాన వేసుకుంటారు. అదే వ్యక్తి కాస్త ప్రయత్నంలో తేడా వచ్చి ఓడిపోతే అతను పడ్డ కష్టాన్ని మొత్తం మర్చిపోయి అసలు వాడికి శ్రద్ధ లేదు, చేత కాదంటూ చాలా తేలిగ్గా తీసిపారేస్తారు. గెలిచిన వాడికి ఉన్న అర్హతలే ఓడిన వాడికి కూడా ఉంటాయి. కేవలం ఆ ఒక్కరోజు ఫలితం మాత్రమే ఇద్దరిని వేరు చేస్తుంది అనే సత్యాన్ని జనాలు మర్చిపోతూ ఉంటారు. గెలిచినప్పుడు అందరూ మనవాళ్లే అంటారు, కానీ ఒక్కసారి ఓడిపోతే చాలు, మనల్ని ఎప్పుడూ ఎంతో ప్రేమగా చూసే సొంత బంధువులు స్నేహితులు కూడా మనల్ని చూసే చూపు ఖచ్చితంగా మారిపోతుంది.
0: మరి ఇందుకు కారణం జనాల్లో ఉన్న సక్సెస్ పట్ల ఆరాటం. సమాజం ఎప్పుడూ గెలిచిన గుర్రంపైనే బెట్ కట్టాలని చూస్తుంది. మరి ఎవరైనా ఓడిపోతే వాళ్లతో ఉంటే తమకు కూడా అపజయం అంటుకుంటుందేమో అనే ఒక తెలియని భయం, అభద్రతా భావం జనాల్లో ఉంటుంది. అందుకే ఓడిన వ్యక్తికి ధైర్యం చెప్పాల్సింది పోయి అతన్ని ఒక సానుభూతితోనో లేదా ఒక తక్కువ చూపుతోనో చూస్తూ దూరం పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ జనాలు ఒక చిన్న విషయం మర్చిపోతున్నారు. ఈ రోజు గెలిచిన వాడు రేపు ఓడిపోవచ్చు, ఈ రోజు ఓడిన వాడు రేపు తన తప్పులు సరిదిద్దుకుని అంతకంటే పెద్ద విజయాన్ని సాధించవచ్చు. మనుషుల్ని వారి విజయాన్ని బట్టి కాకుండా వారి పట్టుదలను, వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవించడం నేర్చుకున్నప్పుడే మనం ఒక మంచి సమాజాన్ని నిర్మించగలం. గెలుపోటములను బట్టి మనుషుల విలువలను మార్చేసే ఈ లోకం యొక్క తీరు నిజంగా ఆలోచించదగ్గదే.
1: కరెక్ట్ అమ్మా. అయితే ఇక్కడ పెద్ద ప్రశ్న ఒకటి వస్తుంది, పెద్దవాళ్లైన మనకే ఈ గెలుపోటముల తత్వాలు అర్థం కావడానికి ఇన్నేళ్లు పడితే మరి చిన్న పిల్లలకి ఈ విషయాలు ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? రేపటి తరం మానసికంగా బలంగా ఎదగాలంటే వాళ్ల లేత మనసుల్లో ఓటమి పట్ల ఉన్న భయాన్ని పోగొట్టాలి. దీనికి పెద్ద పెద్ద క్లాసులు పీకక్కర్లేదు, పిల్లలకి కథల ద్వారా, నిజ జీవిత ఉదాహరణల ద్వారా చాలా సులువుగా అర్థమయ్యేలా చెప్పచ్చు.
0: మరి మనం ఇంట్లో పిల్లలతో కేవలం గెలిచిన వాళ్ల గురించే కాకుండా ఓడిపోయి మళ్లీ లేచిన వాళ్ల కథలు కూడా చెప్పాలి. ఉదాహరణకి చీమను చూపించవచ్చు. మరి ఒక గింజను నోట కరుచుకుని గోడ ఎక్కుతున్న చీమ ఎన్నిసార్లు కింద పడుతుందో, అయినా సరే మళ్లీ మళ్లీ ప్రయత్నించి చివరికి ఎలా గమ్యాన్ని చేరుకుంటుందో కళ్ళారు చూపించాలి. మరి చూసావనన్నా, కింద పడటం తప్పు కాదు, పడిపోయి అక్కడే ఉండిపోవడం తప్పు అని చాలా సున్నితంగా వాళ్ళ బుర్రల్లోకి ఎక్కించాలి.
1: చాలా బాగా చెప్పావమ్మా. ఆటల్లో మార్పు తీసుకురావాలి. పిల్లలు ఇంట్లో లూడోనో క్యారమ్స్ లోనో కావాలనే వాళ్ళని కొన్నిసార్లు ఓడిపోయేలా చేయాలి. మనం సాధారణంగా పిల్లలు ఎడిస్తే చూడలేక వాళ్ళని గెలిపిస్తూ ఉంటాం. దానివల్ల వాళ్ళకి నేను ఎప్పుడూ గెలుస్తూనే ఉండాలి అనే మొండితనం వచ్చేస్తుంది. అలా కాకుండా వాళ్ళు ఓడిపోయినప్పుడు, పర్వాలేదు నాన్న, ఈసారి ఆట చాలా బాగా ఆడు, వచ్చే ఆటలో ఇంకా బాగా ట్రై చేయి అని వెన్ను తట్టాలి. పిల్లలకు మనం ఇచ్చే అతిపెద్ద సందేశం ఏంటంటే మార్కులు, ర్యాంకులు అనేవి జీవితంలో కేవలం ఒక భాగం మాత్రమే, అవే పూర్తి జీవితం కాదు. ఒక పరీక్షలో మార్కులు తగ్గితేనో, ఒక ఆటలో ఓడిపోతేనో వాళ్ల టాలెంట్ తగ్గిపోదని, అమ్మా నాన్నల ప్రేమ అస్సలు తగ్గదని వాళ్ళకి గట్టి నమ్మకాన్ని ఇవ్వాలి. ఓటమి అనేది భయపడాల్సిన భూతం కాదు, అది మనల్ని సరిదిద్దే ఒక మంచి స్నేహితుడు అని పిల్లల మనసుల్లో నాటినప్పుడే వాళ్ళు భవిష్యత్తులో ఎలాంటి సవాల్నైనా ఎదిరించి నిలబడే ధీరులుగా ఎదుగుతారు.
0: లిజినెస్ మరి ఇంతవరకు మనం గెలుపోటముల గురించి తెలుసుకుంటున్నాం కదండి. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు ఒక చక్కని పాటను విందాం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక. మీరు హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపి ప్రమాదం జరిగితే మీ పిల్లలు అనాథలవుతారని.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్

0: కేసులు EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి.
2: మరి అన్నయ్య, మనం పిల్లల గురించి మాట్లాడుకున్నాం, కానీ రోజు ఉదయం లేస్తే ఆఫీసులకు వెళ్లే ఉద్యోగస్తులు, ముఖ్యంగా తోటి మహిళలు ఈ గెలిపోటములను, ఆఫీస్ పాలిటిక్స్ ను ఎలా ఎదుర్కోవాలనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. మరి ఉద్యోగ రంగంలో ప్రతిరోజు ఒక యుద్ధమే. మరొక రోజు బాస్ మెచ్చుకుంటే గెలుపు, ఇంకో రోజు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వకపోతే ఒత్తిడి, ఓటమి. ఉద్యోగస్తులు మొదట గమనించాల్సిందేంటంటే, ఆఫీసులో వచ్చే హెచ్చుతగ్గులను కేవలం ప్రొఫెషనల్ గానే చూడాలి తప్ప వాటిని వ్యక్తిగతంగా గుండెకు తీసుకోకూడదు. ఒక ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే ఆ పని ఫెయిల్ అయిందని అర్థం, అంతేకాని ఒక వ్యక్తిగా మీరు ఫెయిల్ అయినట్టు కాదు. తోటి ఉద్యోగులతో పోటీ పడేటప్పుడు ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి, కానీ ఒకరినొకరు తొక్కేయాలని ఈర్ష ఉండకూడదు. తోటి వారి గెలుపును చూసి నేర్చుకోవాలి, మన ఓటమి నుండి పాఠం వెతుక్కోవాలి.
1: కరెక్ట్ అమ్మా. ఇక వర్కింగ్ ఉమెన్ విషయానికి వస్తే, వాళ్ళు అటు ఇల్లు చూసుకోవాలి, ఇటు ఆఫీస్ బాధ్యతలు మోయాలి, వాళ్లపై డబుల్ ప్రెషర్ ఉంటుంది. ఆఫీసులో ప్రమోషన్ రాకపోయినా, ఇంట్లో అనుకున్నట్టు పనులు కుదరకపోయినా వెంటనే ఒక రకమైన గిల్ట్ ఫీలింగ్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడే తోటి ఆడవాళ్లు ఒకరికొకరు తోడుగా నిలబడాలి. ఒక మహిళ కష్టాల్లో ఉన్నప్పుడు లేదా ఆఫీస్ పనిలో వెనుకబడినప్పుడు తోటి మహిళలు ఆమెను విమర్శించడం ఆపి ఒక సపోర్ట్ సిస్టమ్ లా నిలబడాలి. నువ్వు ఒంటరివి కావు, ఈ ఫేజ్ దాటిపోతుంది అనే ఒక చిన్న ఓదార్పు మాట ఆమెలో కొండంత ధైర్యాన్ని నింపుతుంది. జీవితంలో ఆఫీస్ అనేది బతుకు తెరువు కోసం మాత్రమే, అదే మొత్తం జీవితం కాదు. ఉద్యోగస్తులైనా తోటి మహిళలైనా ఆఫీసు ఒత్తిడిని ఆఫీసు గేటు దాటక ముందే వదిలేయడం నేర్చుకోవాలి. గెలుపోటమల్ని సమానంగా తీసుకుంటూ తోటి వారికి చేయూతను అందిస్తూ సాగిపోయినప్పుడే ఉద్యోగంలోనైనా జీవితంలోనైనా నిజమైన తృప్తి లభిస్తూ ఉంటుంది.
2: ఈ గెలుపోటములు తట్టుకునే విషయంలో వారి కష్ట సుఖాలను స్వీకరించే పద్ధతులు పాతతరం వారికి, ఇప్పటి కొత్త తరం వారికి మధ్య ఆచరణాత్మకంగా చాలా పెద్ద తేడాలు కనిపిస్తున్నాయి. మరి పాతతరం వారిని గమనిస్తే వాళ్ళ జీవితాలు చాలా నిదానంగా ఒక పద్ధతి ప్రకారం సాగేవి. ఒక కష్టం వచ్చినా, ఓటమి ఎదురైనా వాళ్ళంత సులభంగా విరిగిపోయేవారు కాదు. మరి ఈరోజు కాకపోతే రేపు బాగుంటుంది, భగవంతుడున్నాడు అనే ఒక రకమైన ఓర్పు, సహనం వాళ్లలో ఎక్కువగా ఉండేది. మరి ఉమ్మడి కుటుంబాల ఆసరా ఉండటం వల్ల ఒకరికి ఓటమి ఎదురైనా మిగతా వాళ్లు భారాన్ని పంచుకుని ఓదార్చేవారు.
1: కరెక్ట్ అమ్మా. పాత తరం వాళ్లలో తట్టుకునే శక్తి చాలా ఎక్కువ. వాళ్ళ జీవితంలో చిన్న చిన్న వసతులతోనే బతికారు కాబట్టి లేమిని, కష్టాన్ని చాలా సహజంగా స్వీకరించేవారు. కానీ ఈ తరం యువత విషయానికి వస్తే అంత ఇన్స్టెంట్ యుగం అయిపోయింది. ప్రతీది వేగంగా జరిగిపోవాలి. ఆర్డర్ పెడితే 10 నిమిషాల్లో ఫుడ్ రావాలి, మెసేజ్ పెడితే క్షణంలో రిప్లై రావాలి. ఈ వేగం వల్ల వాళ్లలో సహనం చాలా తగ్గిపోయింది. చదువులోనో కెరీర్లోనో చిన్న ఓటమి లేదా అనుకున్న దానికంటే కాస్త ఆలస్యం జరిగినా ఈ తరం వాళ్ళు చాలా త్వరగా నిరాశకి లోనైపోతూ ఉన్నారు, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎక్కువ గెలుపుల్నే చూశారు, కష్టాన్ని, నో అనే సమాధానాన్ని వినడానికి అలవాటు పడలేదు కాబట్టి.
2: అయితే మరి ఈ తరం వాళ్ళలో ఒక మంచి ప్లస్ పాయింట్ కూడా ఉంది. పాత తరం వాళ్ళు ఒకసారి ఓడిపోతే దాన్ని దైవలీల అనుకును, విధిరాత అనుకును సరిపెట్టుకునేవారు. కానీ ఈ తరం వాళ్ళు చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారు. ఒక ప్రయత్నం ఫెయిల్ అయితే సరే, ఇందులో లోపం ఎక్కడుంది, నెక్స్ట్ ప్లాన్ బి ఏంటి అని చాలా స్మార్ట్ గా డేటా ఆధారంగా విశ్లేషించుకుంటున్నారు. టెక్నాలజీ సాయంతో సరికొత్త అవకాశాలను వెతుక్కుంటూ మళ్లీ పుంజుకుంటున్నారు.
1: పాత తరం దగ్గరున్న ఆ ఓర్పు, నిలకడ అనే పునాదిని ఈ తరం దగ్గరున్న స్మార్ట్ థింకింగ్, అడాప్టబిలిటీ, అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మారడం అనే ఈ నైపుణ్యాలని కనుక కలిపితే ఏ తరానికైనా గెలుపోటమల్ని తట్టుకుని జీవితంలో నిలబడడం చాలా సులువు అవుతుంది. ఓటమిని చూసి భయపడకుండా, గెలుపును చూసి పొంగిపోకుండా ఉండడమే ఇరు తరాలు ఒకరి నుండి ఒకరు నేర్చుకోవాల్సిన అసలైన జీవిత పాఠం.
2: ఈ గెలుపోటముల గురించి మాట్లాడుకునేటప్పుడు అసలు ఈ సూత్రాన్ని నిత్య జీవితంలో అత్యంత ఆచరణాత్మకంగా చూపించేది, ఆచరించేది క్రీడాకారులు మాత్రమే. ఒక స్పోర్ట్స్ పర్సన్ జీవితాన్ని గమనిస్తే కనుక వాళ్లకు గెలుపు, ఓటమి అనేవి ఏదో ఏడాదికి ఒకసారి వచ్చే పరీక్ష ఫలితాలు కావు. ప్రతి మ్యాచ్ లోనూ, కొన్నిసార్లు ప్రతి నిమిషంలోనూ వాళ్ళు గెలుపోటములను ముఖాముఖి ఎదుర్కొంటూనే ఉంటారు.
1: అవునమ్మా, అసలు గెలుపోటములని ఎలా తీసుకోవాలో నేర్చుకోవాలంటే క్రీడాకారుల జీవితాలని చూడాలి. ఒక క్రికెట్ మ్యాచ్ లేదంటే ఒక బ్యాడ్మింటన్ గేమ్ తీసుకుందాం. ఎంతటి గొప్ప ఆటగాడైనా సరే నిన్నటి మ్యాచ్ లో సెంచరీ కొట్టి హీరో అవ్వచ్చు, కానీ ఈవెంట్ మ్యాచ్ లో మొదటి బాల్కే డక్అవుట్ అయ్యి వెనుతిరగాల్సి రావచ్చు. అక్కడ వాళ్లకు ఒకే ఒక్క రోజులో గెలుపు తెలుస్తుంది, ఓటమి కూడా తెలుస్తుంది. కానీ ఒక నిజమైన స్పోర్ట్స్ పర్సన్ ఆ డకౌట్ను చూసి బ్యాట్ను విసిరేసి ఏడుస్తూ రూమ్లో కూర్చోడు. మైదానంలో ఓడిపోగానే ప్రత్యేక

0: ప్రతి ఆటగాడి దగ్గరికి వెళ్లి చిరునవ్వుతో కరచాలనం చేస్తాడు. దాన్నే మనం క్రీడా స్ఫూర్తి అంటాం.
1: అవునన్నయ్య, ఇక ఆట ముగిశాక మరి పెవిలియన్కి వెళ్లి ఈరోజు నేను ఏ బంతిని ఆడటంలో తప్పు చేశాను, నా ఫుట్వర్క్ లో లోపం ఎక్కడుంది అని తన తప్పులను వీడియోల్లో విశ్లేషించుకుంటాడు. అంటే ఓటమిని ఒక అవమానంగా కాకుండా తన ఆటను మెరుగుపరుచుకునే ఒక చక్కని అవకాశంగా చూస్తాడు. అందుకేనేమో స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్లు జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా చాలా త్వరగా కోలుకుంటారు. మైదానంలో వాళ్ళకు అలవాటైనా ఆ పట్టుదలే జీవితంలో కూడా పనికొస్తుంది.
0: ఒక రన్నర్ పరుగు పందెంలో పరిగెడుతున్నప్పుడు మధ్యలో కింద పడిపోయినా అక్కడే పడుండడు, లేచి నడుచుకుంటూ అయినా సరే ఆ ఫినిషింగ్ లైన్ ని దాటడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ రోజు రేసు ముగిసిపోవచ్చు, కానీ రేపు ఇంకొక రేసు ఉంటుంది. మనం కూడా మన జీవితాన్ని ఒక ఆటలాగే చూడాలి. ఈవేళ ఆఫీసులోనూ చదువులోనూ ఒక ఓటమి ఎదురైతే అది మన జీవితానికి ఎండ్ కార్డ్ అయితే మాత్రం కాదు, జస్ట్ ఒక మ్యాచ్ ముగిసింది అంతే. రేపు సరికొత్త ఉదయంతో ఇంకో మ్యాచ్ మొదలవుతుంది. క్రీడాకారుల లాగా ఓటమి నుండి పాఠాలు నేర్చుకుంటూ గెలుపుని తలకెక్కించుకోకుండా నిలబడితే జీవితం అనే పెద్ద ఆటలో మనమందరం ఖచ్చితంగా గెలుస్తాం.
1: క్రీడాకారులు అంత ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు సరే, కానీ దురదృష్టవశాత్తు మన చుట్టూ ఉన్న సమాజంలో ఇప్పటికీ ఒక చిన్న ఓటమిని కూడా తట్టుకోలేక పూర్తిగా కుంగిపోయే జనాలు ఎంతో మంది కనిపిస్తూనే ఉంటారు. ఒక చిన్న పరీక్షలో మార్కులు తగ్గినా, ప్రేమించిన వాళ్లు దూరం జరిగినా, లేదా వ్యాపారంలో ఒక చిన్న నష్టం వచ్చినా ఇక నా జీవితానికి అర్థం లేదు, నా పని అయిపోయింది అని విపరీతమైన మానసిక ఒత్తిడిలోకి వెళ్లిపోయే వాళ్ళని మనం నిత్యం చూస్తూనే ఉంటాం.
0: నిజమమ్మా, ఇది చాలా బాధాకరమైన విషయం. ఈవేళ సమాజంలో ప్రతి రంగంలోనూ ఇలాంటి వాళ్ళు కనిపిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే విద్యార్థులను చూడు. ఎన్నో ఏళ్లు కష్టపడి చదివి చివరి నిమిషంలో ఒక్క మార్కుతోనో రెండు మార్కులతోనో ఉద్యోగం చేజారిపోయినప్పుడు ప్రపంచం మొత్తం చీకటైపోయినట్టు భావిస్తారు. అలాగే ఐటీ రంగంలోనూ కార్పొరేట్ ఆఫీసుల్లోనూ రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేసి అనుకున్న ప్రమోషన్ రాకపోయినా లేదంటే ప్రాజెక్ట్ ఫెయిల్ అయినా తట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్లిపోయే ఉద్యోగస్తులు ఎందరో ఉన్నారు.
1: అసలు జనాలు ఎందుకంతగా విరిగిపోతున్నారు? ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు కదా, మరి ఎందుకంతలా కుంగిపోతున్నారు? ఇందుకు ప్రధాన కారణం వాళ్ళు ఓటమిని కేవలం ఒక ఘటనలా చూడకుండా దాన్ని తమ వ్యక్తిత్వానికి ముడిపెట్టేసుకుంటున్నారు. అంటే నేను రాసిన పరీక్ష ఫెయిల్ అయింది అని అనుకోవాల్సింది పోయి నేనొక ఫెయిల్యూర్ అని డిసైడ్ అయిపోతున్నారు. ఆ తప్పుడు ఆలోచన వాళ్ళని పాతాళానికి దుక్కేస్తోంది.
0: జీవితం అనేది ఒక సుదీర్ఘమైన ప్రయాణం అమ్మా. ఇందులో ఎన్నో మలుపులు ఎన్నో స్టాపులు ఉంటాయి. ఒక దారి మూసుకోపోతే దేవుడు ఇంకో 100 దారులు తెరిచి ఉంచుతాడు. చదువులో వెనకబడ్డ వాళ్ళు వ్యాపారంలో అద్భుతాలు సృష్టించిన కథలు మనం చూడలేదా చెప్పు. ఉద్యోగంలో రిజెక్ట్ అయిన వాళ్ళు సొంతంగా కంపెనీలు పెట్టి 100 మందికి ఉద్యోగాలు ఇచ్చిన చరిత్రలు లేవా చెప్పు.
1: అందుకే మరి ఇప్పటికైనా అలాంటి వాళ్ళందరికీ తెలియాల్సింది ఒక్కటి, మీ విలువను ఏ ఒక్క పరీక్ష, ఏ ఒక్క ఉద్యోగము, ఏ ఒక్క మనిషి నిర్ణయించలేరు. మీ శ్వాస ఆగినప్పుడే జీవితం ముగుస్తుంది తప్ప ఒక ఓటమితో కాదు. ఒక్కసారి గుండె నిండా ఊపిరి పీల్చుకుని తలెత్తి ఆకాశం వైపు చూడండి. ఈ విశాల ప్రపంచంలో మనకు తెలియని అవకాశాలు ఎన్నో వేచున్నాయి. ఓటమిని చూసి కుంగిపోవడం ఆపి దాన్ని ఒక సవాలుగా తీసుకుని నిలబడితే ఈ లోకంలో మనల్ని ఆపగలిగే శక్తి దేనికీ లేదు. మరి ఇవన్నీ విన్నాక మనసుకి ఎంత ధైర్యం వచ్చిందో కదా. మరి ఏ వయసులో ఉన్నవారైనా సరే, అటు స్కూల్ పిల్లల దగ్గర నుండి ఇటు ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, గృహిణుల వరకు జీవితంలో పరిస్థితులు తారుమారవుతున్నప్పుడు గుండె ధైర్యంతో నిలబడాలి.
0: జీవితంలో ఎలాంటి తుఫాను వచ్చినా సరే గుండె నిబ్బరంతో ఎదుర్కొని నిలబడడానికి ఏ వయసు వారైనా గుర్తు పెట్టుకోవాల్సిన 3 సూత్రాలు. మొదటిది ఏంటంటే, ఇది కూడా గడిచిపోతుంది అని. అంటే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఈ రోజు చీకటి ఉంది అంటే రేపు ఖచ్చితంగా వెలుగొస్తుంది. కష్టం వచ్చినప్పుడు నాకే ఎందుకు ఇలా జరిగింది అని బాధపడడం మానేసి ఈ రోజు కాకపోతే రేపు నా రోజు వస్తుంది అని మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. రెండోది ఏంటంటే, మనసు విప్పి మాట్లాడడం. కష్టం వచ్చినప్పుడు చాలా మంది ఒంటరిగా రూముల్లో బందీ అయిపోతూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. ఇంట్లో అమ్మతోనో నాన్నతోనో జీవిత భాగస్వామితోనో లేదంటే మనల్ని నమ్మే ఒక మంచి స్నేహితుడితోనో బాధను పంచుకోవాలి. మనం మాట్లాడితేనే సమస్యకి సగం పరిష్కారం జరుగుతుంది. మూడోది ఏంటంటే, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దవాళ్ళు. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి రోజుకి కనీసం ఒక అరగంట వ్యాయామం చేయడం, ఇష్టమైన సంగీతం వినడం, లేదంటే ఒక మంచి పుస్తకం చదవడం అలవాటు చేసుకోవాలి. శరీరం బలంగా ఉంటేనే కదా మనసు ఎంత కష్టాన్నైనా తట్టుకోగలదు.
1: అవునన్నయ్య, చాలా అద్భుతమైన విషయాలైతే చెప్పావు. మరి పరిస్థితులు ఎంత తారుమారైనా మనపై మనకున్న నమ్మకం తారుమారు కాకూడదని చాలా స్పష్టంగా అర్థమైంది. మరి చెప్పేది ఒకటే, జీవితం అనేది మనం అనుకున్నట్లుగా సాగే ఒక సరళ రేఖ కాదు, అదెన్నో మలుపుల సమాహారం. గెలుపు

0: అనేది మన ప్రయాణానికి ఇచ్చే చెప్పట్లయితే, ఓటమి అనేది మనం మరింత వేగంగా పరిగెత్తడానికి ఇచ్చే ఒక చిన్న విరామం మాత్రమే. గెలిచినప్పుడు విర్రవీక్కుండా, ఓడినప్పుడు కుంగిపోకుండా రెండింటినీ సమంగా స్వీకరిస్తూ ఒకళ్ళో చిరునవ్వుతో సాగిపోవడమే అసలైన జీవితం. లిజనర్స్, మరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో గెలుపోటముల గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. మరి ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలోని ఈ మాటలు ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక కొత్త ఆశను, కొండంత ధైర్యాన్ని నింపాయని నమ్ముతున్నాం. మరి తిరిగి రేపు ప్రసారమయ్యే ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
1: మీ ప్రసాద్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్, భీమవరం.
4: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
0: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక. మీరు బైక్ నడిపేటప్పుడు అసౌకర్యం అనుకుని హెల్మెట్ ను నిర్లక్ష్యం చేయకండి. హాస్పిటల్లో కట్లు కట్టి ఉంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు తట్టుకోలేరని వివేక

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
0: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక: హెల్మెట్ పెట్టుకోవడం

వలన అసౌకర్యంగా ఉంటుంది అని అనుకుంటున్నారా? స్టైలిష్ గా బైక్ నడుపుతున్నది నేనే అని ఎవరు గుర్తుపట్టరేమో అని హెల్మెట్ ని నిర్లక్ష్యం చేయకండి. గుర్తింపు ముఖ్యమా తల ముఖ్యమా అని

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4.
1: హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరీనాటి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుగా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
2: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
3: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
5: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
4: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
5: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ, ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురులో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్, మరి ఎప్పట్లా ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, మరి కర్మ అనేది మన చేతికి అంటుకుని జిగురు లాంటిది. మరి చేతికి జిగురున్నప్పుడు దేన్ని పట్టుకుంటే అది మన చేతికి అంటుకుపోతుంది. అలానే ఏ కర్మ చేసినా సరే అది మన ఖాతాలోకి వెళ్ళిపోతుంది. కర్మ చేయకుండా ఉండలేం, కానీ వివేకం, విచక్షణల ద్వారా కర్మ జరిగే మార్గాన్ని మాత్రం మనం సరిచేసుకోగలం. మరి కర్మ ఫలితం నుండి తప్పించుకోలేం, కానీ భగవంతుణ్ణి ఆశ్రయించి ఉండటం వలన కర్మ ఫలితాన్ని తగ్గించుకోవచ్చు. మరి భగవంతుడు కేవలం మనకు అవకాశాలు మాత్రమే ఇస్తాడు, వాటిని ఎలా ఉపయోగించుకుంటాం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఏమంటారు? ఓకే లిజినెస్, మరి ఒక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇక ఈనాటి మన కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు చౌటప్పల నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీ నారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి అందరికీ కూడా శుభోదయం అంటున్నారు. అలానే పెద్ద చిత్ర నుండి రైరై రారా అని చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేను నటిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరి ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి వారాహి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి నిన్నటి రోజు నుండి అని చెప్పుకున్నాం కదండి. అలానే మరి వారాహి మాత గురించి కూడా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదా. మరి వారాహి నవరాత్రుల్లో మరి అమ్మవారిని పూజిస్తే ఏం జరుగుతుంది తెలుసుకున్నాం కదా. అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలానే భూములు, ఇళ్ళు, ఆస్తి గొడవలు, కోర్టు కేసుల్లో విజయం అనేది లభిస్తుంది. మరి అలానే శత్రు బాధలు, నరదృష్టి, చేతబడి, తెలియని భయాలనేవి పోతాయి. అంటే దాగున్న కష్టాలన్నీ కూడా తల్లి తీసి పారేస్తుంది, తవ్వి తీసి పారేస్తుంది అని చెప్పుకున్నాం కదా. ఇకలని రోజు మనం మరి ఆ వారాహిదేవి యొక్క ద్వాదశ నామస్తోత్రం దాని కల అర్థాలు తెలుసుకుందాం. మరి ఒక చిన్న స్తోత్రం ఉందండి, దాన్ని మన నామాల కింద విభజించుకుంటే కనుక ఒక 12 నామాలు అనేవి ఉంటాయి. మరి అవేంటి, వాటి గల అర్థం ఏంటనేది కూడా తెలుసుకుందాం. మరి ఏంటంటే ఓం పంచమ్యై నమః, ఓం దండనాదాయై నమః, ఓం సంకేతాయై నమః, ఓం సమయేశ్వర్యై నమః, ఓం సమయ సంకేతాయై నమః, ఓం వారాహ్యై నమః, ఓం పౌత్రిణ్యై నమః, ఓం శివాయై నమః, ఓం వార్తాళ్యై నమః, ఓం మహాసేనాయై నమః, ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః, ఓం అరిగ్నై నమః. ఇవి వారాహిమాత యొక్క ద్వాదశ నామాలు అనమాట, అంటే 12 నామాలు. మరి వారాహి ద్వాదశ నామాని త్రిసంధ్యం ఎప్పటే నరహ, శత్రుపీడ వినిర్ముక్తో వారాహి మానసం లభేత్. మరి 12 నామాలకి గల అర్థం కూడా తెలుసుకుందామా. మరి మొట్టమొదటి ఏమనుకున్నాం మనం, పంచమి. అంటే పంచమి అంటే 5వ తిథికి అధిదేవత, అంటే పంచభూతాలను శాసించేది. తర్వాత దండనాద అంటే దండాన్ని, అంటే శిక్షను చేతిలో పట్టుకుని ధర్మాన్ని కాపాడే తల్లి. సంకేత అంటే రహస్య సంకేతాలకు అధిపతి, భక్తులకు దారి చూపేది. సమయేశ్వరి సమయాన్ని కాలాన్ని శాసించే ఈశ్వరి. సమయ సంకేత సరైన సమయంలో సరైన సంకేతం ఇచ్చే తల్లి. ఇక వారాహి, వరాహస్వామి శక్తి భూమిని తవ్వి కష్టాలను తీసేది. పోత్రిణి అంటే వరాహం యొక్క ముక్కుతో శత్రువులను చీల్చే శక్తి. శివ అంటే శుభాన్ని ఇచ్చేది మంగళస్వరూపిణి. వార్తాళి లోక వార్తలన్నీ తెలిసిన తల్లి, శత్రువుల కుట్రలు పసిగట్టేది. మహాసేన గొప్ప సైన్యానికి నాయకురాలు, లలితాదేవి యొక్క సైన్యాధ్యక్షురాలు. ఆజ్ఞాచక్రేశ్వరి కనుబొమ్మల మధ్య ఉండే ఆజ్ఞాచక్రానికి అధిదేవత, జ్ఞానాన్ని ఇచ్చేది. అరిగ్ని అరి అంటే శత్రువు, శత్రువులను సంహరించే తల్లి అని అర్థం. మరి 12 నామాల్ని కూడా నవరాత్రుల్లో మరి ప్రతిరోజు ఉదయం 11 సార్లు చదివితే చాలు, మరి ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కారం దొరుకుతుందట. మరి విజయవాడ ఇంద్రకీలాద్రి పైన ఉన్న శ్రీ కనకదుర్గమ్మ గుడి ప్రాంగణం లోపలి వారాహి అమ్మవారి చిన్న

మండపంలో చిన్న ఉపాలయాల వరుసలో అమ్మవారి వారాహి అమ్మవారి విగ్రహం అనేది ఉంటుందన్నమాట. మరి పూజారులను అడిగితే వారాహి అమ్మవారు ఎక్కడని అడిగితే వారు చక్కగా చూపిస్తారు. ఏమంటారు, ఓకే లిజనెస్, మరి వారాహి నవరాత్రుల సందర్భంగా మరి వారాహి అమ్మవారి ద్వాదశ నామస్తోత్రం మరి ఆ స్తోత్రానికి గల అర్థం తెలుసుకున్నాం కదా. ఇక అలానే ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, మరి విజయవాడ నుండి హిమవంత్ కుమార్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి వారాహి నవరాత్రుల గురించి చాలా చాలా చక్కటి విషయాలు అయితే తెలియజేస్తున్నారు. మరి మా జీవితం అయితే ధన్యమైపోయింది అని చెప్పని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే ఈరోజు ఎస్ జానకి గారు పడిన ఒక చక్కని పాటను మాకోసం ప్రసారం చేయండి అని చెప్పంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

సాంగ్ ప్లే చేయమంటున్నారు. తెలుసుకోబోయే ముందు మరొక మంచి టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందామండి. మరి నిన్నటి రోజు నుండి మనకి ఆషాఢ మాసం పాడ్యం నుండి మనకి దక్షిణాయనం అనేది స్టార్ట్ అయ్యింది అని చెప్పుకున్నాం కదా. మరి ముఖ్యంగా మనకి సంవత్సరంలో 12 నెలలుంటాయి, ఒక నెల మాత్రం రామాయణ మాసం అని మన పెద్దలు అంటూ ఉంటారండి. ముఖ్యంగా మరి కేరళ రాష్ట్రానికి వెళితే కనుక మనం ఈ రోజు నుంచి అంటే నిన్నటి రోజు నుంచి వారు రామాయణం చదవడం ప్రారంభం చేసి 30 రోజుల్లో మొత్తం 6 కాండల్ని చదవడం పూర్తి చేసేస్తారట. అలా చేస్తే ఆ ఇంటికి ఐశ్వర్యం వస్తుంది అని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా రామాయణం చదివినటువంటి భక్తులు ఎవరైతే రామాయణం పారాయణం చేస్తూ ఉంటారో వారిని మనం అడిగితే కనుక ఆ పారాయణ శక్తి అనేది మనకి తెలుస్తుంది. ఇక మనకి మన పని మన వల్ల కాదు, ఈ పని జరగదు అనుకుంటే కనుక అటువంటి కార్యాలు కూడా రామాయణాన్ని పారాయణం చేయడం ప్రారంభిస్తే అది రాముల వారి అనుగ్రహంతో దిగ్విజయంగా పూర్తవుతుందట. అందుకే మనం కూడా మొత్తం మన దేశంలో ఎన్నో రాష్ట్రాలున్నా ఒక కేరళ రాష్ట్రం మాత్రం ఈ ప్రాచీనమైనటువంటి సాంప్రదాయాన్ని అంటే దక్షిణాయనం ప్రారంభం మొదటి రోజు నుంచి రామాయణాన్ని చదవడం ప్రారంభించి 30 రోజుల్లో పూర్తి చేసేటటువంటి ఈ సాంప్రదాయం కేరళ రాష్ట్రంలో ఇంకా కొనసాగుతోంది. మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన హిందూ భక్తులందరూ కూడా ఈ మంచి సాంప్రదాయాన్ని పాటించి ఈ రోజు నుంచి మరి రామాయణాన్ని ప్రారంభించి మొదటిగా బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, మరి యుద్ధకాండలో రాముల వారి పట్టాభిషేకంతో రామాయణ పారాయణాన్ని పూర్తి చేయాలి. అలాగని మన పెద్దలు కూడా చెప్తుంటారు. ముఖ్యంగా ఉత్తరాఖండను మనం చదవకూడదు, ఎందుకంటే మరి ఉత్తరాఖండని వాల్మీకి మహర్షి రాయలేదు కాబట్టి ఆ ఉత్తరాఖండని మనం చదవకూడదు. ఈ 6 కాండలు చదివితే చాలు, మరి మన ఇంట్లో ఆ రాముల వారి పట్టాభిషేక చిత్రపటాన్ని ఉంచి చక్కగా దీపాన్ని వెలిగించి మొదటగా విఘ్నేశ్వరునికి నమస్కరించి బాలకాండతో మనం రామాయణాన్ని పారాయణం చేయడం మొదలు పెడదాం. ఏమంటారు? ఓకే లిజినెస్. మరి దక్షిణాయనం ప్రారంభం రోజు నుంచి 30 రోజుల పాటు మరి కేరళ రాష్ట్రానికి వెళ్తే ఇప్పటికీ కూడా మరి రామాయణ మాసం అంటారటండి. ఈ మాసంలో అంటే ఈ 30 రోజుల్లో రామాయణాన్ని పూర్తి చేస్తారట వాళ్ళు. మనం కూడా మంచి కార్యక్రమాన్ని మనం కూడా స్టార్ట్ చేద్దాం. ఏమంటారు? అలా నేను నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే పెడన జోగనందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ గారు నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. మరి ఈరోజు సినీ నేపథ్య గాయకుడు వి రామకృష్ణ గారి వర్ధంతి. మరి ఈ సందర్భంగా రామకృష్ణ గారికి ఘన నివాళి అర్పిస్తూ బంగారు కలలు చిత్రం నుండి రామకృష్ణ గారు పి సుశీల గారితో కలిసి పడిన చెక్కెల మీద కెంపులు మెరిసే అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి రామకృష్ణ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళి అర్పిస్తూ మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. మరి అలా నేను అడిగిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. మరి స్నానం వల్ల కాదట, భక్తుడి ప్రేమ వల్లే అనారోగ్యానికి గురయ్యే శ్రీ జగన్నాథుడు తెలుసుకుందామా. మరి ప్రతి సంవత్సరం స్నాన పౌర్ణిమ అనంతరం జగన్నాథుడు 15 రోజుల పాటు అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటారని, ఆ సమయంలో ఆలయ ద్వారాలు మూసివేస్తారని భక్తుల విశ్వాసం. మరి ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదండి, దాని వెనుక హృదయాన్ని కదిలించే ఒక అద్భుతమైన పౌరాణిక గాథ కూడా ఉంది. మరి పురాణాల ప్రకారం భగవంతుడు తన పరమ భక్తుడైన మాధవదాసు అనారోగ్యాన్ని తన పైకి స్వీకరించాడని చెబుతూ ఉంటారు. మరి భగవంతుడు భక్తుని మధ్య ఉన్న అపారమైన ప్రేమ కరుణ త్యాగానికి ఈ గాథ చిరస్మరణీయమైన నిదర్శనం. మరి ప్రతి సంవత్సరం రథయాత్రకు ముందు ఈ సంఘటనని భక్తులు భక్తి శ్రద్ధలతో స్మరిస్తారు. మరి ప్రతి సంవత్సరం ఆషాఢమాస శుక్లపక్ష ద్వితీయ తిథి నాడు అనగా ఈరోజు మరి ఒడిశాలోని పూరి క్షేత్రంలో శ్రీ జగన్నాథ స్వామివారి మహారథయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. మరి అలానే ఈ సంవత్సరం ఈ పవిత్ర ఉత్సవం జులై 16 అనగా ఈ రోజు నుండి జులై 24 వరకు జరుగుతుందన్నమాట. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదండి, భక్తి సంప్రదాయం విశ్వాసాల అద్భుత సమ్మేళనంగా భావించబడుతుందన్నమాట. మరి ఈ సందర్భంగా జగన్నాథ స్వామి, ఆయన అన్నయ్య బలభద్రుడు, చెల్లెలు సుభద్రమ్మలు మహారథాలపై భక్తులకు దర్శనమిస్తూ నగర విహారం చేస్తారు. ఈ దివ్య రథయాత్రలో పాల్గొని స్వామివారి దర్శనం పొందేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరికి తరలివస్తూ ఉంటారు. మరి రథయాత్రకు ముందు జ్యేష్ఠమాస పౌర్ణిమ నాడు స్నాన పౌర్ణిమ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మరి ఈ సందర్భంగా జగన్నాథుడు బలభద్రుడు సుభద్రమ్మలకు 108 పవిత్ర కలశాలత జలంతో మహాభిషేకం నిర్వహిస్తారనమాట. అంటే 1-2 కాదు, మరి జగన్నాథుడికి బలభద్రుడికి సుభద్రమ్మలకి 108 పవిత్ర కలశాల జలంతో మహాభిషేకం నిర్వహిస్తారనమాట. మరి ఈ మహాస్నానం అనంతరం స్వామివారు అనారోగ్యానికి గురై 15 రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారని విశ్వాసం. మరి ఈ కాలాన్ని అనసార అని పిలుస్తూ ఉంటారు. అంటే ఈ సమయంలో ఆలయ ద్వారాలనేవి

భక్తుల దర్శనార్థం మూసివేయబడతాయి అన్నమాట. మరి స్వామివారికి ప్రత్యేక ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తూ కషాయాలు ఔషధ మూలికలతో తయారు చేసిన ప్రత్యేక నైవేద్యాల్ని మాత్రమే సమర్పిస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరం కూడా స్నాన పౌర్ణిమ పూర్తయి ప్రస్తుతం స్వామివారు అనసార కాలంలో విశ్రాంతి తీసుకుంటున్నారన్నమాట. అయితే మరి భగవంతుడు కేవలం స్నానం చేసినందువల్ల అనారోగ్యానికి గురవడం లేదని, తన ప్రియ భక్తుడిపై ఉన్న అపారమైన ప్రేమ కారణంగానే ఈ లీలను ఆచరిస్తున్నారని చెప్పి ఒక అద్భుతమైన పౌరాణిక కథ కూడా ప్రచారంలో ఉంది. మరి ఆ కథ ఏంటంటే, మరి ఆ కథ గురించి కూడా తెలుసుకుందాం. ఇక అలానే ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, గనగల విలేజ్ నుండి లక్ష్మమ్మ గారు, కిషోర్ గారు అయితే మనకి SMS చేశారు. నమస్తే మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి, మరి ప్రతిరోజు కూడా ప్రోగ్రామ్ అయితే వింటున్నామంటున్నారు. అలానే ఈరోజు మా కోసం రావణుడి రాముడైతే ఈ చిత్రం నుండి రవివర్మకి అందని ఒకే ఒక అందానివు అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. మరి అలా నేను నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరి జగన్నాథుడి గురించి, పురి జగన్నాథుడి గురించి చక్కటి విషయాలు తెలుసుకుంటున్నాం కదా. మరి జగన్నాథ స్వామి వారు ప్రతి సంవత్సరం అనారోగ్యానికి గురవడానికి ఒక హృదయాన్ని హత్తుకునే పౌరాణిక గాథ ఉంది అని చెప్పుకున్నాం కదా, అదేంటో తెలుసుకుందాం. పూర్వం శ్రీ జగన్నాథ స్వామి వారికి మాధవదాసు అనే పరమ భక్తుడు ఉండేవాడు. మరి చాలా కలంగతడు తీవ్రమైన వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. మరి తన బాధల్ని తొలగించమని తన ఆరాధ్య దైవమైన జగన్నాథ స్వామివారిని ఎంతో భక్తితో ప్రార్థించాడు. అప్పుడు స్వామివారు అతనికి ప్రత్యక్షమై, మరి నీ పూర్వజన్మ కర్మఫలాల కారణంగా ఇంకా 15 రోజుల పాటు ఈ వ్యాధిని నీవు అనుభవించాల్సి ఉంది అని చెప్తారు. మరి జగన్నాథ స్వామివారు మాధవదాసుతో మరో 15 రోజుల తర్వాత అతనికి వ్యాధి నుంచి విముక్తి లభిస్తుంది అని చెప్తారు. అయితే తన ప్రియభక్తుడు అనుభవిస్తున్న తీవ్రమైన బాధను చూసి స్వామివారి యొక్క హృదయం కరుణతో కరిగిపోయింది. మరి భక్తుడి కష్టాన్ని భరించలేక మాధవదాసుకు మిగిలి ఉన్న ఆ 15 రోజుల అనారోగ్యాన్ని స్వయంగా తన పైకి స్వీకరించారని భక్తులు విశ్వసిస్తారు. దాంతో మాధవదాసు సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు అంటారు. మరి ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం స్నాన పౌర్ణిమ అనంతరం జగన్నాథ స్వామివారు 15 రోజుల పాటు అనారోగ్య కి గురై విశ్రాంతి తీసుకునే సంప్రదాయం కొనసాగుతుంది అనేది భక్తుల యొక్క నమ్మకం. మరి జగన్నాథ స్వామివారి ఈ గాథ కేవలం ఒక మత విశ్వాసం మాత్రమే కాదు, భగవంతుడు భక్తుని మధ్య ఉన్న అపారమైన ప్రేమ కరుణ త్యాగానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. తనను నిజమైన భక్తితో ఆరాధించి భక్తుల బాధల్ని కష్టాల్ని తన పైకి తీసుకోవడానికి భగవంతుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడని మహోన్నత సందేశాన్ని ఈ దివ్యగాథ మనకి తెలియజేస్తుంది. లిజినెస్ మరి పూరి జగన్నాథ రథయాత్ర గురించి చక్కటి విషయాలు అయితే తెలుసుకుంటున్నాం కదండి. ఇకలా ఈ నడమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే హైదరాబాద్ ప్రగతి నగర్ నుండి కొనగల కమల్ కుమార్ గారు, ఉషా అన్నపూర్ణ పావని మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రేడియో విజయ మ్యామ్కి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా. మరి ఈరోజు మా అన్నయ్య గారి అబ్బాయి కొనగల వినయ్ పుట్టినరోజు, మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు మరి మా అన్నయ్య కొనగల శ్రీను, అమ్మ లక్ష్మి, పెద్దన్న కామేశ్వరరావు, పెద్దదిన రమాదేవి, వెంకటేష్, వర్ధన్, రేష్మశ్రీ, అనూష, కామేశ్వరరావు గారు, మాలతీ గారు, అంతేకాకుండా కొనగల కుటుంబ సభ్యులందరి తరపు నుండి కూడా మరి వినయ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వినయ్కి మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి, రేడియో విష్ణు 90.4 తరపు నుండి, మరి ఎస్పెషల్లీ నా తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మరి వినయ్ మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరి ఎన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

లిజినెస్, మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. మరి అలానే వారాహి నవరాత్రుల గురించి, పూరి జగన్నాథుడి రథయాత్ర గురించి మనం చాలా చాలా చక్కటి విషయాలు ప్రతిరోజు కూడా కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇకలని ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమతుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా. మరి ముందుగా మీకు అందరికీ కూడా పూరి క్షేత్రంలో జరుగుతున్న జగన్నాథ స్వామివారి రథయాత్ర శుభాకాంక్షలు అంటున్నారు. అలానే జులై 16 మరి ప్రముఖ నేపథ్య గాయకులకు వి రామకృష్ణ గారి వర్ధంతి, మరి వారికి నివాళి అర్పిస్తూ మరి తొలి చిత్రమైన మరి అందాల రాముడు చిత్రం నుండి మహాదేవన్ గారి సంగీత సారథ్యంలో ఆరుద్ర గారి సాహిత్యం ఎదగడానికి ఎందుకురా తొందర అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. ఇక నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి డమ్మోస్ వెంకటాచారి గారు, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి ఖైదీ నెంబర్ 786 ఈ చిత్రం నుండి గువ్వా గోరింకతో అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. ఇక్కడ నీ నడమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి బెంగళూరు నుండి జయలక్ష్మి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మరి కార్యక్రమాలు అయితే వింటున్నామంటున్నారు. అలానే ఈరోజు మా కోసం ప్రేమదోరా చిత్రం నుండి పున్నమిళ అనే చక్కని పాటను ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేసే ముందు మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నున్నాగ్రామ నుండి శోభారాణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయాజీ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి జులై 16 జాతీయ వివాహ ఆహ్వాన దినోత్సవం అంటున్నారు. మరి కుమార్తెకు వివాహం చేయే తండ్రి నిశ్చయంతో శుభగడియన శుభలేఖల ముద్రణతో బంధుమిత్రులను పెళ్లివారిని ఆహ్వానించి పెళ్లి పత్రికతో పెళ్లికి విచ్చేసిన అతిథులకు అతిథి మర్యాదలతో పంచభక్ష్య పరమానములతో వివాహ కానుక జ్ఞాపికలతో ఎల్లర్లను సంతసింపచేయు ముదముతో అత్తవారింటికి సాగనంపు వధువు తండ్రి కన్నీటితో అత్తమామలకు ఆడపడుచులకు తోడికోడళ్లు వధువు అప్పగింతతో కన్నవారి బాధ్యతను తీర్చుకుని తండ్రి కనుగొండ్లతో బంధుమిత్రుల ఓదార్పు మాటలతో అత్తవారింటి అడుగుడు నవవధువు సంతోషంతో కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలతో బిడ్డనింటి ఖ్యాతిని పెంచాలి చాకచక్యంతో అని చెప్పంటున్నారు. మరి అందరికీ వివాహ ఆహ్వాన దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పంటున్నారు. అలానే బంగారు బాబు చిత్రం నుండి 7 అడుగుల సంబంధం అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా మరి సాంగ్ అనేది ప్లే

చేసే ముందు మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రమణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్తే మేడం అంటున్నారు. నమస్తే అండి. మరి వారాహిమాత 12 రామాల గురించి చాలా చక్కటి విషయాలు అయితే తెలియజేశారు, ధన్యవాదాలు అని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే కడప మాధవరం నుండి పాలంపల్లి నరసింహారెడ్డి గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి మాధవదాసు గారి కథ చాలా బాగుంది అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు విన్నాం కదా. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మెళకలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో గుడ్ నేమ్ అనే కథను నిన్నటి తెరవై భాగాన్ని వింటారు. సత్యానంద్ చేతి విలాసంగా ఓ నవ్వు నవ్వి హ్యాండ్ కచ్చిఫ్తో పేదాలు తుడుచుకుంటూ, నీ బాధ నాకు అర్థమైంది బాస్, తొందరెందుకు, అక్కడికే వస్తున్నా, స్పెషల్ ఛాయ్ చెప్పు అన్నాడు. సింహాచలం అలాగే చేశాడు. టీ సిప్ చేస్తూ రహస్యాన్ని విప్పదీస్తున్న వాడిలా నమ్మదైన కంఠంతో అన్నాడు సత్యానంద్. సీక్రెట్ స్పై వర్క్ చేశాను బాస్, చాలా వరకు శోధించాను. అలా శోధిస్తుంటే ఒక విషయం తెలిసింది అంటూ ఒక్కబడి ప్యాకెట్ కోసం జేబులో వెతుక్కోసాగాడు. అదెలాగూ అతని జేబులో ఉండదని తెలుసు సింహాచలానికి. అందుకే లేచి పక్కనే ఉన్న కెళ్ళి కొట్టులోంచి ఒక ఒక్కబడి ప్యాకెట్ కొనిచ్చి సత్యానంద్కిచ్చి, చెప్పు అన్నాడు. మీ ఇద్దరి పేర్లలోనూ సింహాలు ఉండటం చేత ఉష మాదిరి మీలో ఏ పేరు ఎవరితో గుర్తు పెట్టుకోవడం కోసం ఓ బండ గుర్తుని ఆనవాలిగా పెట్టుకుంది. అది గుర్తొచ్చి ఆమె నవ్వుకుంటుందట అంటూ ముగించాడు సత్యానంద్. ఏమిటా బండ గుర్తు? ఉత్సుకతని ఆపుకోలేకడిగాడు సింహాచలం. అదింకా శోధించాలి బాస్, తాపీగా చెప్పాడు సత్యానందం. ఏడ్చినట్టుంది, ఇంత చేసి ఇదా నువ్వు కొనుక్కుంది, కోపంగా అన్నాడు సింహాచలం. ఆ విషయం అప్పటికే తనకి తెలుసుండటం వల్ల ఇది మొదటి స్టెప్.

బాస్, ఏదైనా ఒక్క స్టెప్లో తేలిపోవడం ఎక్కడైనా ఉందా? మొత్తం విషయం తెలియడం కోసం ఆ మాత్రం ఓపిక పట్టలేవా? స్పై వర్క్ అంటే నువ్వు చేసే ఆషామాషి కంప్యూటర్ వర్క్ లాంటిది అనుకున్నావా? చాలా కష్టంతో కూడుకుంది, ఎన్నో తెలివితేటలు కావాలి, ఎంతో చాకచక్యం కావాలి అన్నాడు పైకి లేస్తూ. కాదు, ఇలాంటివి ఎన్నో సిట్టింగులు పడాలి, నా పర్సు ఖాళీ కావాలి మనసులోని కసిగా అనుకున్నాడు సింహాచలం. మరునాడు సాయంత్రం బ్రాంచ్లో స్వీట్ ప్యాకెట్తో ప్రత్యక్షమైంది ఉషామాధురి. ఒక్కొక్క సీటు దగ్గరికి వెళ్తూ స్వీట్ పంచుతోంది. మొదటి జీతం అందుకున్న సందర్భంగా చేస్తున్న పార్టీ కాబోలు అనుకున్నాడు సింహాచలం దూరం నుంచి చూసి. కాసేపటికి అతని సీట్ దగ్గరకు వచ్చి విస్ఫారిత నయనాలతో ఎంతో థ్రిల్ పొందుతున్నదానిలా అతని ముఖంలోకి తేరిపారా చూస్తూ ఉత్సాహాన్నంతా కూడగట్టుకుని, సింహాచలం అంది ప్రశ్నార్థకంగా. అలా అనడంలో చూసారా ఎంత సునాయసంగా మీ పేరు గుర్తుపెట్టుకున్నాను అన్న భావం తొంగిచూసింది. దానికి తోడు చిలిపిదనంతో కూడిన చిరునవ్వు ఒకటి. మొహమాటంగా నవ్వుతూ యా అంటూ స్వీట్ అందుకుని థ్యాంక్స్ చెప్పాడు. వెళ్తూ వెళ్తూ ఆమె నవ్వు ఆపుకోవడానికి ప్రయత్నించడం అతని కళ్ళల్లో పడకపోలేదు. అతనికి ఒళ్ళు మండిపోయింది. ఏదేమైనా సరే ఆ నవ్వు వెనుక ఉన్న రహస్యాన్ని శోధించాల్సిందే అని గట్టిగా అనుకున్నాడు. ఈసారి మరో స్టెప్ ముందుకెళ్లాను బాస్ అన్నాడు సాంబార్ ఇడ్లీ తింటూ సత్యానంద్. ఉపోద్ఘాతం అక్కర్లేదు, మనం ఇక్కడికి వచ్చిందే అందుకు, అదేంటో త్వరగా చెప్పు అన్నాడు సింహాచలం బిల్లును సాధ్యమైనంత తక్కువ చేయడం కోసం. ఉషామాధురి మీ ఇద్దరి పేర్లని కరెక్ట్గా గుర్తుపెట్టుకోవడానికి కావలసిన బండ గుర్తుని ఆమెకు ఎవరు చెప్పారో తెలిసిపోయింది బాస్ అన్నాడు సత్యానంద్. ఎవరు? రేణుకా మేడం. ఏడ్చినట్టే ఉంది, ఇది కూడా నాకు ముందే తెలుసు. రేణుకా మేడం అంటే రిసీట్స్ క్యాషియర్ కదూ అని అడిగాడు సింహాచలం. రేణుకకి 35 ఏళ్ల వయసుంటుంది, పెళ్ళై 2 పిల్లలున్నారు. చాలా జోవియల్గా ఉంటుంది. బ్రాంచ్లోని దాదాపు అందరి కుర్రాళ్ళ మీద చాలా సర్కస్టిక్ జోక్లేసి ఏడిపిస్తూ ఉంటుందని అతనికి తెలుసు. అవును బాస్, వాళ్ళిద్దరి పేర్లు తెగ కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి, ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలియడం లేదని ఉషామాధురి అంటే రేణుకా మేడం ఆ బండ గుర్తు చెప్పిందట. ఇంతకీ ఏమిటా బండ గుర్తు, అది తెలిసిందా లేదా అని అడిగాడు మంటగా సింహాచలం. అది ఇంకా శోధించాలి బాస్. ఎలా ఉంది మన స్ప్రై వర్క్ అని అడిగాడు. నీ పెండాకుడలా ఉంది. నువ్వు సస్పెన్స్ స్టోరీ రైటర్ కాదు, టీవీ సీరియల్ రైటర్ అయ్యి ఉండాల్సింది. మా కర్మ కొద్దీ బ్యాంకులోకి వచ్చావు, అసలు విషయం వదిలేసి మిగతావన్నీ కనుక్కుంటున్నావు. పైగా నాకు తెలిసిన విషయాల్ని శోధించి నా ప్రాణం తోడిస్తున్నావు. ఇంతకీ ఈ సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు? కోపంగా అడిగాడు సింహాచలం. అంత కోపమైతే ఎలా బాస్? ఒకరి మనసులో దాక్కున్న విషయాన్ని వాళ్ళకి తెలియకుండా బయటికి రాబట్టాలంటే ఎంత కష్టమో నీకేం తెలుసు. అయినా నీకు చేతగాకే కదా కేసు నాకు అప్పగించింది. కాస్తో కూస్తో ముందుకెళ్తున్నానా లేదా? పని అయ్యిందా లేదా అని కాదు మనం చూడాల్సింది, సరైన డైరెక్షన్లో వెళ్తున్నామా లేదా అని మాత్రమే చూడాలి. చూస్తూ ఉండు, మరో 2 రోజుల్లో సస్పెన్స్ మొత్తం విడగొట్టేస్తాను. ఈ సత్యనాథ్ మాటంటే మాటే అన్నాడు పౌరుషంగా. అదే చూద్దాం అంటూ విసురుగా లేచాడు సింహాచలం. సత్యానంద్ అన్నట్టుగానే మాట నిలబెట్టుకున్నాడు. 2వ రోజే సింహాచలం దగ్గరికొచ్చి అన్నాడు, బాస్ సస్పెన్స్ మొత్తం విడిపోయింది, విషయం తెలిసిపోయింది అని. ఏమిటని ఆత్రంగా అడిగాడు సింహాచలం. ఉషా వ్యాలంటైన్ అన్నాడు సత్యానంద్. అదేంటి? అర్థం కాక అడిగాడు. అంటే విషయం మొత్తం అక్కడ బయట పెట్టబడుతుందని అర్థం అన్నాడు సత్యానంద్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ. సాయంత్రం ఉషా వ్యాలంటైన్లోని ఒక టేబుల్ మీద సెటిల్ అయ్యే వరకు సస్పెన్స్ భరించలేకపోయాడు సింహాచలం. ఎంతో కాలంగా తన మనసును తెలిచేస్తున్న ఒక ప్రశ్నకి మరికొద్ది క్షణాల్లో సమాధానం దొరకబోతున్నందుకు ఉత్సాహంగా ఉంది. నీ ఆకలి తీరే వరకు నేను ఇక్కడే ఉంటాను, నీకు కావలసినవన్నీ ఇప్పిస్తాను. మరోలా చెప్పాలంటే నా పర్సు ఖాళయ్యే వరకు ఆగుతాను. గాడ్ ప్రామిస్. సస్పెన్స్తో చంపక విషయం ఏంటో త్వరగా బయట పెట్టు సత్యానంద్ అన్నాడు సింహాచలం డైరెక్ట్గా సబ్జెక్టులోకి వచ్చేస్తూ. చెప్తాను అన్నట్లు ఎన్నాళ్ళ నుంచో అడుగుదామనుకుంటున్నాను, ఇంత చిన్న వయసులోని నీకు ఆ బట్టతలు ఎందుకు వచ్చింది బాస్ అని అడిగాడు.

సత్యానంద్. గాడ్ ప్రామిస్ అన్నాకు కూడా నా మాట నమ్మవా? ఆ విషయం ఈ విషయం మాట్లాడి టైం వృధా చేయకు. అసలు విషయం చెప్పు, కోపంగా అన్నాడు సింహాచలం. ఓకే ఓకే, నీకు చాలా కంగారుగా ఉన్నట్టుంది, చెప్పేస్తాను. మామూలుగా చెప్పను, ఉషా మాధురికి రేణుకా మేడంకి మధ్య జరిగిన సంభాషణ మొత్తం తెలుసుకున్నాను కాబట్టి అదంతా కూడా ఉన్నదిన్నట్లుగా చెప్తాను. ఇప్పుడు కాసేపు నేను రేణుకా మేడం, నువ్వు ఉషామాధురి అనుకుందాం. ఇప్పుడు అడుగు నీ సందేహం, అన్నాడు సత్యానంద్. కొత్తగా అడిగేదేముంది, ఆ బండ గుర్తి ఏమిట చెప్పి తగలడు చాలు, అసహనంగా అన్నాడు సింహాచలం. అబ్బా, నువ్విప్పుడు సింహాచలం కాదు బాస్, ఉషామాధురివి. ఆమె ఎలా అడుగుతుందో అలాగే అడగాలి, మర్చిపోకు నేను రేణుకా మేడంని అన్నాడు. సింహాచలానికి చిరాకేసింది, అయినా అవసరం తనది కాబట్టి తమాయించుకున్నాడు. రేణుకా మేడం ఒకరి పేరు సింహాచలం, మరొకరి పేరు నరసింహం. ఇద్దరి పేర్లు ఒకేలా ఉండటం వల్ల ఏ పేరు ఎవరితో తెలుసుకోవడం కష్టంగా ఉంది. ప్రతిసారి కన్ఫ్యూజ్ని, ఏం చెయ్యాలో తెలియడం లేదు అన్నాడు. దాంట్లో పెద్ద కష్టమేముంది ఉషా, వెరీ సింపుల్, నేను బండ గుర్తు చెప్తాను, అది గుర్తుపెట్టుకో చాలు అన్నాడు రేణుకా మేడం పాత్రలో ఉన్న సత్యానంద్. ఏమిటా బండ గుర్తు, నాకు చెప్పవా? ఆతృతగా అడిగాడు సింహాచలం. పాత్ర ఉషాబాధురిదే అయినా ఆ ఆతృత మాత్రం సింహాచలానిదే. నువ్వు నవలలు బాగా చదువుతుంటావా? ఓ, ఇప్పటికి 100కి పైగా చదువుంటాను. ఉషామాధురి అన్ని నవలలు చదివిందో లేదో తెలియదు కానీ తెలుసున్నట్లే చెప్పేశాడు సింహాచలం. మైదానం నవలు చదివావా? అడిగింది రేణుక మేడం, ఐ మీన్ ఆమె పాత్రలో ఉన్న సత్యానంద్. ఓ, చదివాను అంది ఉషామాధురి. దాన్ని రాసిన రచయిత ఎవరు? ఇంకెవరు? చలం. మరింకేం, అదే బండ గుర్తు. మైదానాన్ని చూసినప్పుడల్లా నీకు చలం గుర్తుకు రావాలి. అతని సింహాచలం, రెండో వాడి నరసింహం. దట్స్ ఇట్, సో సింపుల్. అచ్చం రేణుకా మేడం పలికినట్లే అన్నాడు సత్యానంద్. అలా అన్నాక నవ్వు ఆపుకోలేకపోయాడు సత్యానంద్. ఏంటి నువ్వు చెప్పేది? అతని నవ్వు చూసి అయోమయంగా అడిగాడు సింహాచలం. ఇంకా అర్థం కాలేదా బాస్, ఒకసారి నీ తల మీద చేత్తో తడుముకుని చూడు, అదే మైదానం కాబట్టి నువ్వు చలం అంటే సింహాచలం అన్నాడు ఇంకా నవ్వాపుకుండాని. విషయం అర్థం కాగానే ముఖం నల్లగా మాడిపోయింది సింహాచలానికి. నిశ్శబ్దంగా లేచి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇప్పుడు చెప్పండి, ఉషామాధురి అతని కళ్ళకి దివ్య సుందరాంగిలాగా కనబడకపోగా కోరలు పొడుచుకు వచ్చిన ఘోర రక్కసిలాగా రేణుకా మేడం శూర్పణకులాగా కనబడటంలో రమంతైనా తప్పుందా? అందుకే గతంలో ఎంతో మధురాతిమధురంగా అనిపించిన తన పేరు ఇప్పుడు వెగటు కలిగిస్తోంది సింహాచలానికి. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో గుడ్ నేమ్ కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: Vijay Gastroenterology and Liver Hospital, Bhimavaram. Dr. Vijayanand Kumar Vekiraju, MD DM Gastroenterology Gari Advaryamlo, Anni Rakumula Jeernakosa, Liver, Gallbladder, Biliary Tract, Pancreas Samasyalaku, Atyuttama Vaidya Sevalu Andistunnaru. Maa Vaddagala Advanced Endoscopy Center Nandu, Rendu Atyadhunika Endoscopic Units Dwara, Endoscopy, Colonoscopy, Double Balloon Endoscopy, Pediatric Endoscopy, ERCP, Cholangioscopy, Fibroscan, High Resolution Manometry, pH Impedance, H. pylori Evolution Kosam, Urea Breath Test, Glucose Breath Test, Inka, Marenno Advanced Test La Saukaryalu Kalavu. Arthikanga, Balahina Vargala Prayojanartham, Memu Andinche Janata Scheme Dwara, Tella Ration Card, Leda, Arogya Mitra Card Galavariki, Endoscopy, Lab Test, Inpatient Charges Lo, Yapai Satam, Raiti Andistunnam. Sampradinchandi, Vijay Gastroenterology and Liver Hospital, 2nd Floor, Axis Bank Pakkana, JP Road, Bhimavaram 2, Cell 8865-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695. రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర సమరయోధురాలిగా దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని ఇన్నర్ వీల్ క్లబ్ జిల్లా గవర్నర్ ఆర్ఎటి రాణి అన్నారు. దుర్గాబాయి దేశ్ముఖ్ జయంతి సందర్భంగా బుధవారం భీమవరంలోని బీవీరాజ్ పార్కులో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. అనంతరం దుర్గాబాయి జీవిత విశేషాలపై నిర్వహించిన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందించారు. వివిధ రంగాలకు చెందిన 7 మహిళలకు దుర్గాబాయి దేశ్ముఖ్ అవార్డులు అందించి సత్కరించారు. సాగులో అధునాతన పద్ధతులు పాటిస్తే రైతులకు మేలు జరుగుతుందని మండల వ్యవసాయాధికారి ప్రసాద్ పేర్కొన్నారు. గునుపూడి, చిన్నమీరం, ఎనమదుర్రు తదితర గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించి పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఆధునిక పద్ధతుల్లో నాట్లు వేయడంపై అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా అధికారులు దృష్టి సారించాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ సూచించారు. కలెక్టర్ నాగరాణి అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్లో జరిగిన జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి కేంద్ర పథకాలను లబ్ధిదారులకు అందేలా చూడాలని అన్నారు. భీమవరం ఆచంట ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శాఖల వారీగా పురోగతిపై సమీక్ష జరిపారు. జిల్లాను ఐటీ హబ్గా అభివృద్ది చేసేందుకు భవన యజమానులు ముందుకు రావాలని కలెక్టర్ నాగరాణి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉన్నత విద్యా సంస్థల అభివృద్ధి, నాణ్యమైన బోధన, పరిశోధనలో పురోగతి, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించడంలో ఆచార్యుల పాత్ర ఎంతో కీలకమని నిట్ వరంగల్ రసాయన ఇంజనీరింగ్ విభాగాధిపతి, సంస్థ ర్యాంకింగ్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ ఏ వేణు వినోద్ సూచించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్లోని

0: సాధారణ పరిపాలనా విభాగం ఆధ్వర్యంలో సమస్త అభివృద్ధిలో అధ్యాపకుల పాత్ర అనే అంశంపై బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేణు వినోద్ పాల్గొని మాట్లాడారు. ఆధునిక పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఉన్నత విద్యా సంస్థలు నాణ్యత, పరిశోధన, పరిశ్రమలతో అనుసంధానం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ ర్యాంకింగ్స్లో సంస్థ స్థానాన్ని మెరుగుపరచాలంటే నాణ్యమైన పరిశోధన పత్రాల ప్రచురణ, పరిశ్రమలతో సంయుక్త పరిశోధనలు, పేటెంట్లు, బాహ్య పరిశోధన నిధుల సేకరణ, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ఏలూరు జిల్లా కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిజిటల్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది మేలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా కొద్ది రోజుల్లోనే అకాడమిక్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. తొలి విడతగా బీఏ, బీకాం, బీఎస్సీలలో 6 అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంలలో గరిష్టంగా 15వ తేదీ, అంతకంటే వారం రోజుల ముందుగానే అడ్మిషన్ల నోటిఫికేషన్ జారీ చేయడానికి యూనివర్సిటీ అధికారులు రంగం సిద్ధం చేశారు. దీనికి సంబంధించి దూర విద్యా కోర్సులకు అనుమతులిచ్చే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో కమిటీ ఈ నెల 9-10 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిజిటల్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన పరిశీలనను పూర్తి చేసింది. ఆ మేరకు ఈ నెల 25లోగా డెబ్ నుంచి అనుమతి వస్తుందని యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. ఆ వెంటనే అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఇంటర్మీడియట్, ఓపెన్ స్కూల్స్ తదితర కోర్సుల్లో నిర్ణీత అర్హతలు సాధించిన వారంతా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫర్ చేసే యూజీ ప్రోగ్రాంలో అడ్మిషన్లు తీసుకుని డిగ్రీ విద్యార్హతలు సాధించవచ్చు. వశిష్ఠ వారధి కల నెరవేరబోతోంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని రాజుల్లంక, రామేశ్వరం వద్ద గోదావరిపై ప్రతిపాదించిన వారధి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. 580 కోట్ల రూపాయల అంచనాలతో నేషనల్ హైవే ఇచ్చిన టెండర్ నోటిఫికేషన్లో 4 కాంట్రాక్టర్లు షెడ్యూల్ దాఖలు చేశారు. టెండర్లు తెరవాల్సి ఉంది. వంతెన నిర్మాణంలో భాగంగా నర్సాపురం మండలం సీతారాంపురం నుంచి వైఎస్ పాలెం, లక్ష్మణేశ్వరం, రాజుల్లంక, కోనసీమ రామేశ్వరం, గుడిమెళ్లంక వరకు 21 కిలోమీటర్ల మేర 216 బైపాస్ జాతీయ రహదారి నిర్మించనున్నారు. ఇప్పటికే 2 జిల్లాల్లో ఈ రహదారికి సంబంధించి భూసేకరణ పూర్తయింది. రైతులకు పరిహారం కూడా చెల్లించారు. నిషేధిత ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ ఏ రాంబాబు, ఎస్టేట్ ఆఫీసర్ కళ్యాణ్ అన్నారు. రైతు బజార్లో బుధవారం ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు, ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా భీమవరం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రాంబాబు మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో మార్పులు రావాలని అన్నారు. ప్లాస్టిక్ ఎక్కడికక్కడ వేయడం వల్ల మోగజీవాలు ప్లాస్టిక్ తిని మృతి చెందుతున్నాయని, ఇది చాలా బాధాకరమని అన్నారు. పశు సంపదను కాపాడేలా వైద్యులు, సిబ్బంది పనిచేయాలని భీమవరం డివిజన్ డీడీ ఏజీ పి సుబ్రహ్మణ్యం అన్నారు. స్థానిక పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో ఏడీ మల్లేశ్వరరావు నేతృత్వంలో 100,000 రూపాయలతో పనులు చేయించిన దాతలను బుధవారం సన్మానించారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. భీమవరం డివిజన్ పరిధిలో 20,000 పశువులు ఉండగా ఇప్పటి వరకు 14,000 పశువులకు గొంతు అప్పు టీకాలు వేశామని అన్నారు. 50% సబ్సిడీపై రైతులకు క్యాటిల్ ఫీడ్ అందజేస్తున్నామని అన్నారు. పశువుల ఆధార్తో పాటు పశువులకు చేస్తున్న వైద్యం వివరాలు కూడా ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతోందని అన్నారు. వర్షపు నీటిని ఒడిసి పట్టి నిల్వ చేసుకోవాలని తాడేపులగూడెం మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు పట్టణ ప్రజలను కోరారు. సేవ్ వాటర్ కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ వర్షం నీరు ప్రకృతి ప్రసాదించిన సంపదని, ప్రతి ఒక్కరూ ఇంకుడు కుంతలు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పద్ధతుల ద్వారా భూగర్భ జలాల్లోకి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొల్లేరుపై సుప్రీం సాధికారత కమిటీకి సమగ్ర వివరాలను అందించాలని, దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రెవెన్యూ, అటవీశాఖల అధికారులు 10 రోజుల్లోగా పూర్తి నివేదికలను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ పివి చల్పత్రావు, వైల్డ్ లైఫ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ కె నాగేశ్వరరావు ఆదేశించారు. ఏలూరులోని పీసీసీఎఫ్ కార్యాలయంలో కొల్లేరు సంబంధిత జిల్లాల అటవీ, రెవెన్యూ, సర్వే శాఖల అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. పీసీసీఎఫ్ వర్చువల్గా మాట్లాడగా నాగేశ్వరరావు పలు అంశాలను విశదీకరించారు. గత నెల 29న సుప్రీం సాధికారత కమిటీ వద్ద విచారణ వాయిదా పడిన నేపథ్యంలో సమగ్ర నివేదికలను వేగవంతంగా తయారు చేయాలని వారు ఆదేశించారు. ఈనాటి టైమ్లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టైమ్లైన్ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 3.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్.

0: 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫస్ట్ ఫ్లోర్, నాగరాజమాల్, ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0881622345.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో

0: రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్ భీమవరం.
0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురులో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్. మరి వాళ్ళ మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మీ ముందుకు వచ్చేసింది మీ ఆర్జే అక్షయ. మరి ఆ టాపిక్స్ ఏంటో తెలుసుకునే ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్.
2: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
3: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ENT కేర్ భీమవరం.
2: ప్రముఖ ENT సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
3: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
4: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ENT కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
5: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
3: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: వెల్కమ్ బ్యాక్ టు సిల్వర్ స్క్రీన్. కాలం కొన్ని గొంతులను మనకు బహుమతిగా ఇస్తుంది. ఆ గొంతు వినబడగానే మన మనసులోని విరహం, భక్తి, వేదాంతం అన్ని ఒక్కసారిగా మేల్కొంటాయి. 1970 తెలుగు చలనచిత్ర సంగీత ప్రపంచాన్ని తన వైవిధ్యమైన, గంభీరమైన స్వరంతో ఏలిన ఆ గాన శిఖరం సుప్రసిద్ధ నేపథ్యం

గాయకుడు వి రామకృష్ణ గారు విశ్వంరాజు రామకృష్ణదాసుగా 1947 ఆగస్టు 20 జన్మించి 2015 జూలై 16 వరకు సాగిన ఆయన జీవిత ప్రస్థానంలో తెలుగు శ్రోతలకు ఆయన పంచిన అమృతగానం ఎప్పటికీ మరువలేనిది. రామకృష్ణ గారి 20 సంవత్సరాల సినీ జీవితంలో దాదాపు 200 చిత్రాలలో 5000కు పైగా పాటలు పాడి తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు. ఘంటసాల గారి తర్వాత ఆ స్థాయి, గంభీరతను, శ్రావ్యతను తన గొంతులో పలికించిన ఘనత ఆయనది. తాతా మనవడు చిత్రంలో ఆయన పాడిన వేదాంత గీతలు గాని, భక్త తుకారం, మహాకావ్యం చిత్రాలలో పలికించిన శాస్త్రీయ రాగాలు గాని ఆయన ప్రతిభకు నిలువెత్తు నిదర్శనలు. నటరత్న ఎన్టీఆర్ రామారావు ఐకాన్ చిత్రం, దానవీర సూరకర్ణ, అలాగే శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో ఆయన పాడిన పద్యాలు, పాటలు నేటికి మారుమోగుతూనే ఉన్నాయి. అక్కినేని నాగేశ్వరరావు గారి అందాల రాముడు, శోభన్ బాబు గారి శారద, కృష్ణవేణి, అమరదీపం, అలాగే కృష్ణంరాజు గారి భక్త కన్నప్ప వంటి చిత్రాలలో అగ్ర కథానాయకులందరికీ ఆయన తన గొంతుతో ప్రాణం పోశారు. అల్లూరి సీతారామరాజులోని దేశభక్తి గీతాలు, ముత్యాల ముగ్గులోని క్లాసిక్ మెలోడీస్, కరుణామయుడు వంటి భక్తిరస చిత్రాలతో పాటు బలిపీఠం, గుణవంతుడు చిత్రాలలో కేవీ మహదేవన్, పండ్యాల నాగేశ్వరరావు వంటి లెజెండరీ సంగీత దర్శకుల పర్యవేక్షణలో రామకృష్ణ గారు సృష్టించిన స్వర సంచలనలు తెలుగు చలనచిత్ర స్వర్గయుగానికి ఒక అపురూపమైన ఆభరణాలు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాడిన ఆ 5000 పాటల రూపంలో మన గుండె చప్పుడు ఎప్పుడూ జీవించే ఉంటారు. ఆయన కేవలం ఒక సాధారణ గాయకుడు కాదు, గాన గంధర్వుడు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారి తరువాత తెలుగు చలనచిత్ర రంగానికి దొరికిన అచ్చమైన వారసుడు. అందుకే ఆనాటి ఇండస్ట్రీ, యువత, తెలుగు శ్రోతల ఆయన్ని ఎంతో ప్రేమగా అపర ఘంటసాల అని పిలుస్తుంటారు. ఆ గంభీరమైన గొంతులో ఘంటసాల గారి తాలూకా స్వర విన్యాసాలు స్పష్టంగా వినిపించేవి. రామకృష్ణ గారి జీవితంలో టాలీవుడ్తో ముడిపడిన ఒక చారిత్రాత్మకమైన ప్రయాణం ఉంది. తొలిత తెలుగు చిత్రసీమ అంతా మద్రాసు కేంద్రంలో నడుస్తున్న రోజుల్లో ఆయన కూడా అక్కడే స్థిరపడి ఎన్నో అద్భుతమైన పాటలను రికార్డ్ చేశారు. అయితే ఆ తర్వాత 1990ల చివరిలో మరియు 80ల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసు నుండి మాతృభూమి ఆయన హైదరాబాద్కు తరలి రావడం ప్రారంభించారు. ఆ చారిత్రాత్మక మార్పులో భాగస్వామి అవుతూ ఇండస్ట్రీలోని పెద్దలతో పాటు తాను కూడా తన నివాసాన్ని భాగ్యనగరానికి మార్చుకొని హైదరాబాద్లోని శాశ్వతంగా స్థిరపడ్డారు. తెలుగు సినిమా మునుగడతో పాటు తన ప్రయాణాన్ని సాగించిన అరుదైన గాయకుడు ఆయన. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదండి, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

అధిక సంతతి వలన అందాలు చెడునని ఎన్నెన్నో బదవలు పడతారయా. మందు మాకులు తిని ఆరోగ్యములు చెడి అష్ట కష్టాల

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
2: సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ EMI వంటి ఆఫర్స్ తో

0: మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000.
1: వెల్కమ్ బ్యాక్ టు సిల్వర్ స్క్రీన్. తన 20 సంవత్సరాల సుదీర్ఘ సినీ జీవితంలో దాదాపు 5,000కు పైగా పాటలు పాడి రికార్డ్ సృష్టించిన రామకృష్ణ గారు కేవలం వెండితెర గీతాలకే పరిమితం కాలేదు. సినిమా రంగానికి ఆవల ఆయన ఆలపించిన భక్తి గీతాలు, ఆల్బమ్స్ తెలుగు రాష్ట్రాలలో ఒక సంచలనం సృష్టించాయి. అయ్యప్ప స్వామి భక్తి గీతాలు, షిరిడీ సాయిబాబా సూక్తులు, వెంకటేశ్వర సుప్రభాతాలు, ఇంకా ఎన్నో దైవికమైన ప్రైవేట్ ఆల్బమ్స్ ద్వారా ప్రతి తెలుగువారి పూజాగదిలోనూ ఆయన గొంతు నిత్యం మారుమోగుతూనే ఉంటుంది. ఈ భక్తి గీతాల ఆల్బమ్స్ సాధించిన విశేష ఆదరణ రామకృష్ణ గారిని ప్రజలకు మరింత దగ్గరగా చేసింది. 1972లో వచ్చిన విచిత్ర బంధం చిత్రంలోని ఆయన ఆలపించిన వయసే ఒక పూలతోట, వలపే ఒక పూలబాట అనే గీతం శ్రోతలను రోమాంచితం చేసింది. ఆ తరువాత 1973 సంవత్సరంలో రామకృష్ణ గారిని కెరియర్లోనే ఒక సువర్ణ అధ్యాయం. బాపు రమణల దృశ్య కావ్యం అందాల రాముడులో గోదావరి అలల సాక్షిగా ఆయన పాడిన పాటలు ఒక ఎత్తైతే, అదే ఏడాది దాసరి గారి తాత మనవుడు చిత్రంలో ఆయన పాడిన అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం అనే వేదాంత గీతం అప్పట్లో ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టించింది. నేటికి సమాజ తత్వాన్ని బోధించే ఐకాన్ సాంగ్ అది. అలాగే పల్లెటూరి బావలో పల్లెటూరి ఆత్మీయతను పలికించిన ఆయన శారదా చిత్రంలో శోభన్ బాబు గారి స్టైల్కు తగ్గట్టుగానే శారదా నన్ను చేరువా ఎరుపెక్కి లేతబుగ్గ అంటూ పాడిన మెలోడీ ఆ రోజుల్లో ప్రేమికులకు ఒక సంగీతంగా నిలిచిపోయింది. ఆయనలోని భక్తి రస గాన వైభవానికి భక్త కన్నప్ప, మహాకవి క్షత్రియ మరియు కె విశ్వనాథ్ గారి అద్భుతమైన దృశ్య రూపం సీతా కళ్యాణం చిత్రాలు నిలువెత్తు నిదర్శనాలుగా నిలిచాయి. 1977లో వచ్చిన చక్రధారిలో భక్తుడు ఆవేదనను, అమరదీపం చిత్రంలో కృష్ణంరాజు గారి కోసం నా జీవన సంధ్యా సమయంలో ఒక దేవత ఉదయించింది అంటూ విషాద మాధుర్యాన్ని అద్భుతంగా పండించారు. అదే ఏడాది ఎన్టీఆర్ పౌరాణికానికి సంచలనం దాన వీర సూర కర్ణలో కర్ణుడి కృష్ణుడి పాత్రలు తాలూకగా గంభీరమైన పద్యాలను, పాటలను ఆలపించి అపర ఘంటసాలగా నిరూపించుకున్నారు. ఆ తరువాత కాలంలో శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో కాలజ్ఞాన తత్వాన్ని, శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం, సాయిబాబా దైవకత్వాన్ని తన గొంతుతో అమరత్వం చేశారు. వీటితో పాటు కమర్షియల్ హిట్ బావా మరదళ్ళ సవాల్ చిత్రంలోనూ ఆయన పాడిన హుషారైన పాటలు మాస్ ప్రేక్షకులను సైతం ఊపేశాయి. సుప్రసిద్ధ గాయని పి సుశీల గారు స్వయంగా ఈయనకు మేనత్త అవుతారు. ఆ రకమైన సంగీత వాతావరణంలో పెరిగిన రామకృష్ణ గారు కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో తన స్వరాన్ని మరింతగా రాటుదేల్చుకోవడానికి లెజెండరీ సంగీత విద్వాంసులు పద్మభూషణ్, నేదునూరి కృష్ణమూర్తి గారి దగ్గర శాస్త్రీయ సంగీతంలోనూ ఎన్నో అద్భుతమైన మెలకువలను నేర్చుకున్నారు. ఆ గురు శిష్యుల బంధం ఆయన గొంతుకు ఒక శాస్త్రీయమైన నిండుదనాన్ని తెచ్చింది. ఆయన సినీ రంగానికి రాకముందు తన గాన ప్రస్థానాన్ని ఆకాశవాణిలోని యువరాణి కార్యక్రమం ద్వారా ప్రముఖ సంగీత దర్శకులు చిత్తరంజన్ గారి అద్భుతమైన దర్శకత్వంలో లలిత గీతలు పాడుతూ రామకృష్ణ గారు తొలిసారిగా శ్రోతలకు పరిచయమయ్యారు. ఆ రేడియో లలిత గీతలే ఆయన్ని వెండితెరకు నడిపించాయి. ఇక ఆయన జీవితంలో 1977వ సంవత్సరం ఒక మధురమైన మలుపు తిరిగింది. ఆ ఏడాది ఆంధ్రప్రదేశ్ అంతటా ఎన్నో అద్భుతమైన సంగీత ప్రదర్శనలు ఇస్తూ, మరోవైపు ఆనాటి బ్లాక్ అండ్ వైట్ దూరదర్శన్ ఛానల్లో ఎన్నో మధురమైన పాటలు పాడుతూ అప్పట్లో దేశవ్యాప్తంగా ఎంతో పేరు మోసిన ప్రముఖ గాయని జ్యోతి ఖన్నా గారిని రామకృష్ణ గారు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు అద్భుతమైన గాయని గాయకులు కలయికతో వారి సంసార జీవితం కూడా ఒక సముదార రాగమై సాగింది. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదండి, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

కావ్యం శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చిత్రంలో సిద్ధయ్య పాత్రధారి అయిన సుధాకర్ గారికి రామకృష్ణ గారు పాటలు పాడటమే కాకుండా స్వయంగా తెరపై కొన్ని కీలక సన్నివేశాలలో కనిపించి ప్రేక్షకులను మెప్పించారు. తన సొంత గొంతుతో పాడుకుంటూ వెండి తెరపై ఆయన చేసిన ఆ నటన ఆనాటి శ్రోతలకు ఒక సరికొత్త అనుభూతిని ఇచ్చింది. 1970ల నుండి 2 దశాబ్దాల పాటు తెలుగు సినిమా రంగాన్ని తన స్వరంతో ఏలి నాటక రంగం నుంచి వచ్చి ఆకాశవాణి దూరదర్శన్ల ద్వారా ప్రయాణించి వెండి తెరపై నటుడిగాను ముద్ర వేసిన వి రామకృష్ణ గారి జీవితం ఒక సంపూర్ణ సంగీత కావ్యం. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన అందించిన ఈ అద్భుతమైన విశేషాలు, ఆ అమర గీతాలు నిరంతరం తెలుగువారి గుండెల్లో మారుమోగుతూనే ఉంటాయి. సరిగ్గా 16 జూలై ఆయన వర్ధంతి సందర్భంగా మన రేడియో విష్ణు 90.4 ద్వారా మన సిల్వర్ స్క్రీన్పై ఆ అపురూపమైన గాయకుడి ఘనమైన వినమ్రపూర్వకమైన నివాళులు అర్పిస్తున్నాం. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదండి, నా టాపిక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి రేపు వచ్చే సిల్వర్ స్క్రీన్ ప్రోగ్రాంలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అక్షయ.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
3: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

ఈనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో ముందుగా కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో కృష్ణ శ్రీదేవి జంటగా 1982 విడుదలైన చిత్రం బంగారు కొడుకు. ఈ చిత్రం నుంచి ఈ తోటకు తొలకరి నీ అందం పాట వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన ఈ గీతానికి వేటూరి సాహిత్యం అందించగా చక్రవర్తి సంగీతం సమకూర్చారు. మరి పాట విందామా?

బంగారు కొడుకు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పడిన పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు అక్కినేని నాగార్జున, అక్కినేని నాగేశ్వరరావు, రజని, శారద ముఖ్య తారాగణంగా 1987లో బి గోపాల్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం కలెక్టర్ గారు అబ్బాయి. ఈ చిత్రం నుంచి అందమా అంటుకు నీవే అనే పాట వింటారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన గీతానికి చక్రవర్తి స్వరకల్పన చేయగా వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యం అందించారు. మరి పాట వినండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865 5873.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695. కలెక్టర్ గారి అబ్బాయి చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా కార్యక్రమంలో. ఇప్పుడు 1979లో రాజా చంద్ర దర్శకత్వంలో సత్యనారాయణ, మురళీమోహన్, సుభాషిణి ప్రధాన తారాగణంగా రూపొందించిన చిత్రం మా ఊళ్ళో మహాశివుడు. ఈ చిత్రం నుంచి నయనాలు మాట్లాడేనే పాట వింటారు. వేటూరి రాసిన గీతానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

మా ఊళ్ళో మహాశివుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. ఇప్పుడు 1966 తాపీ చాణిక్య దర్శకత్వంలో ఎన్టీ రామారావు జమున ముఖ్య తారాగణంగా విడుదలైన చిత్రం అడుగు జాడలు. ఈ చిత్రం నుంచి సి నారాయణ రెడ్డి రాసిన మనసే మధుగీతమై పాట వింటారు. పి సుశీల గానం చేయగా మాస్టర్ వేణు సంగీతం అందించారు. మరి పాట వింటారా?

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. మహారాజ చిత్ర నుంచి పి సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు పివి సత్యనారాయణ దర్శకత్వంలో కృష్ణ, చంద్రకళ, కృష్ణంరాజు ప్రముఖ తారాగణంగా 1972 విడుదలైన చిత్రం ఇన్స్పెక్టర్ భార్య. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన పెళ్లికి ఫలితం ఏమిటి పాట వింటారు. సి నారాయణరెడ్డి గీతానికి కెవి మహాదేవన్ స్వరాలు అందించారు.

ఇన్స్పెక్టర్ భార్య చిత్రం నుంచి ఈ సుశీలా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు కదా. ఈనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో చివరిగా కె రాఘవేందరరావు దర్శకత్వంలో కృష్ణరాజు, జయసుధ, జయప్రద ప్రముఖ తారాగణంగా 1982లో విడుదలైన చిత్రం మధుర స్వప్నం. ఈ చిత్రం నుంచి గోపాలని కోసం ఈ రాధ పాట వింటారు. ఆత్రేయ గీతానికి సత్యం సంగీతం అందించగా బాలు, పి సుశీల గానం చేశారు. మరి పాట వినండి.

ఇంతవరకు ఆణిముత్యాలు కార్యక్రమంలో అలనాటి మేటి పాటలు విన్నారు కదా. ఈనాటి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఆణిముత్యాలు కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: ముందుకొచ్చేసానండి. మరి ఈ రోజు విషయాలేంటో తెలుసుకుందామా? తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అపూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742555.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. బల్లిని చూస్తే భయపడతారు, చిన్న జంతువు వచ్చినా కంగారు పడతారు. అమ్మాయిల విషయంలో అనే మాటలే ఇవి. కానీ జంతువుల సమస్యలు, అనారోగ్యాలకు చికిత్స చేసే వైద్యులు, అదేనండి వెటర్నరీ డాక్టర్లు, ఎక్కువగా అమ్మాయిలేనని తెలుసా? అది దేశంలో ఏకంగా 70%. ఆశ్చర్యమే కదూ. కొందరైతే ప్రత్యేకతను చాటుకుని ఈ రంగంలో తమదైన ముద్ర వేస్తున్నారు కూడా. మగవాళ్ళంతా పొలాలకెళ్తూ బయట వ్యవహారాలు చూసుకుంటే, వ్యవసాయానికి ఉపయోగించే ఎద్దులు, పాలనిచ్చే గేదెలు, ఆవులు, మేకలు వగైరాల బాధ్యత ఎక్కువగా ఆడవాళ్లదే. వాటితో వాళ్ళకి ప్రత్యేక అనుబంధం ఉండేది. తిండి పెడుతూనో పూజ సమయంలోనో వాటితో మాట్లాడుతుంటారు కూడా. అలాంటి వారికి వీటిని సంభాళించడం రాదని ఎలా అనుకుంటారు? అదే ప్రశ్నించేవారు డాక్టర్ సక్కుబాయి. దేశంలో తొలి మహిళా పశు వైద్యురాలామే. 1948లో మద్రాస్ వెటర్నరీ కాలేజ్ తొలిసారి అమ్మాయిలకు అవకాశం ఇచ్చింది. అప్పటికి ఆ రంగంలో మహిళలెవరూ లేకపోయినా ధైర్యం చేసి చేరారు సక్కుబాయి. ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఈవిడ స్ఫూర్తితో ఎంతో మంది ఈ రంగంలోకి వచ్చారు. అయితే అవకాశాలు, కొత్త పోకడాల వివరాలు తెలియక మహిళలు వెనకబడడం గమనించి ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ లేడీ వెటర్నరీస్ ప్రారంభించారు డాక్టర్ పుష్పరాణా పరేఖ్. దీని శాఖలు ప్రతి రాష్ట్రంలోనూ ఉండేలా చూశారామె. ఈ అడుగు సానుకూల మార్పునకు దారితీసింది. మరింత మంది ఈ రంగంలోకి రావడానికి కారణమైంది. అలా వచ్చి ఈ రంగంలో తమదైన ముద్ర వేశారు సోసమ్మ, అనుజ్ దేశ్పాండే, నేహా షా. అమ్మలాంటిదే ఆవు కూడా అని నమ్మారు సోసమ్మ ఐపే. ఈమెది కేరళ. రుచికి తోడు ఎన్నో అనారోగ్యాల నుంచి కాపాడే శక్తి వేచూరు ఆవు పాలది. ఆ ఆవుల సంఖ్య తగ్గిపోవడం ఆమెను బాధించింది. సోసమ్మ వెటర్నరీ కాలేజీలో ప్రొఫెసర్. తన విద్యార్థులతో కలిసి సమీపంలో గ్రామాలన్నిటిలో 6 నెలలు వెతికితే దొరికింది 10 లోపే. వాటిపై పరిశోధన చేసి ఆ ఆవుల సంఖ్య పెంచారు. దీనికోసం ట్రస్ట్ని ఏర్పాటు చేశారామె. ఆమె ప్రయత్నానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. అయితే ఈ క్రమంలో ఎన్నో సవాళ్లు, వివాదాలు అయిన వాళ్ళు పక్కన పెట్టారు. అయినా ఆమె ప్రయత్నం ఆపలేదు. ఫలితంగానే దేశవ్యాప్తంగా సంప్రదాయ పశువులు పెరుగుదల సాధ్యమైంది. వేచూరు అమ్మగా గుర్తింపు తెచ్చుకున్నారు, పద్మశ్రీని అందుకున్నారు. వెటర్నరీలో పీజీ చేశాక అనూస్ దేశ్పాండే పౌల్ట్రీ రంగం వైపు వెళ్తానన్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఈవిడది పూణే. అమ్మా నాన్నలు ప్రభుత్వోద్యోగులు. అలాంటి ఆమె మహిళలు తక్కువ. ఊరు చివర ఉండే కోళ్ల ఫామ్లో పనిచేస్తానంటే ఆశ్చర్యమేగా మరి. అయినా ఆమె పట్టుబడి కొనసాగారు. సిద్ధి వినాయక పౌల్ట్రీ బ్రీడింగ్ ఫామ్ అండ్ హ్యాచరీస్ ప్రారంభించారు. దీనికోసం ప్రభుత్వోద్యోగాన్ని వదిలేశారు. పౌల్ట్రీ ల్యాబొరేటరీ, రెడీ టు కుక్ చికెన్ ఉత్పత్తుల తయారీ సంస్థలకి డైరెక్టర్గా ఎదిగారు. ఆరోగ్యకరమైన బ్రీడ్ల ఉత్పత్తి, వాటి నిర్వహణకు సాఫ్ట్వేర్ వంటివెన్నో ప్రవేశపెట్టారు. వ్యాపారం కోసం ట్యాక్స్, బ్యాలెన్స్ షీట్, అకౌంటింగ్ వంటివన్నీ నేర్చుకుని పౌల్ట్రీ రంగంలో విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగారు అనుజ్. నేహా షాది ముంబై. తనుండే ప్రాంతంలో వీధి కుక్కలు ఎక్కువ. ఎవరెవరో వచ్చి వాటికి ఆహారం పెట్టేవారు. అది చూస్తూ మూగజీవులపై ప్రేమను పెంచుకోవడమే కాదు, కెరీర్గాను ఎంచుకోవాలనుకున్నారు. ఆమె దగ్గర ఓ చేప ఉండేది. ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న అది జబ్బు పడింది. అప్పటికే వెటర్నరీ కోర్సు చదువుతున్నా దాన్ని బాగు చేయడం ఆమె వల్ల కాలేదు. అది చనిపోవడం నేహాని మరింత బాధించింది. భూమి మీద జీవులకు వైద్యం చేస్తున్నాం, సముద్రంలోని వాటి సంగతి ఏంటన్న ప్రశ్న ఆమెను ఆక్వా వెటర్నరీ వైపు నడిపింది. వరల్డ్ ఆక్వాటిక్ వెటర్నరీ మెడికల్ అసోసియేషన్ నుంచి సర్టిఫికేషన్ పొందిన తొలి భారతీయ ఆక్వా వెటర్నియర్ తను. చేపలు, సముద్ర జీవులతో పాటు పగడపు దిబ్బలు మొదలైన వాటి ఆరోగ్యం పైన దృష్టి పెడతారీమే. వీళ్లే కాదు, టైగర్ రిజర్వ్లు, జూ, సముద్ర జీవులు, ఎగ్జాటిక్ పక్షులు, వెటర్నరీ ఆఫీసర్లుగా ఎందరో మహిళలు పనిచేస్తున్నారు. నిజానికి దేశంలో 72,000 మంది వెటర్నరీ వైద్యులు అవసరం కాగా 43,000 మందే అందుబాటులో ఉన్నారు. పైగా ఇప్పుడు పెంపుడు జంతువుల పెంపకం, వాటి ఆరోగ్యంపై దృష్టి పెడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అంటే ఇంకా అవకాశాలు మెరుగుపడుతున్నాయి. కాస్త భిన్న కెరీర్ కావాలనుకున్న అమ్మాయిలకు ఇది మంచి అవకాశం అన్నట్లే. ఓకే లిజనర్స్, మరి కొన్ని మంచి విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక అద్భుతమైన పాట.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MSOBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swarup, MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath, MD Pediatrics,
1: Dr. S. Purnachan, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen, MS Orthopedics, Dr. Machavarupu Mahesh, MBBS DNB, MS Neurosurgery, Brain and Spine Surgeon, Dr. N. Madhuri, MBBS MS, MCH Surgical Oncology, FI MAS Cancer Surgeon.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
3: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
4: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం, చేసే వ్యాయామంతో పాటు హాయిగా నిద్రపోయిన

అప్పుడే సొంతమవుతుంది. అలాంటిది కంటిన్యూగా నిద్రపోకపోతే కొన్ని సమస్యలు తప్పవు. 6 గంటలు అంతకంటే తక్కువ సమయం నిద్రపోయిన వారిలో గుండె జబ్బులు, కీళ్ళ నొప్పులు ఎక్కువని, వయసు పైబడినట్లు కనిపిస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి. 8 గంటలు నిద్రపోయే వారితో పోల్చినప్పుడు 7 గంటలు అంతకంటే తక్కువ నిద్రపోయే వారిలో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం 3 రెట్లు ఎక్కువని హార్వర్డ్ మెడికల్ రీసెర్చ్ పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి ఎన్ని పనులున్నా ప్రతిరోజు 8 గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. దానికి తగ్గ ప్రణాళికలు వేసుకోవాలి. హాయిగా నిద్రపోవడం వల్ల మన రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కంటి నిండా నిద్రపోవడం వల్ల బరువు కూడా తగ్గుతామని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. నిద్రలేమితో బాధపడేవారు ఆహారాన్ని ఎక్కువ తీసుకోవడంతో బరువు పెరుగుతారు. క్రమంగా ఊబకాయం దరిచేరుతుంది. నిద్ర, ఒత్తిడి ఈ రెండు మన గుండె రక్త ప్రసరణ వ్యవస్థలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. నిద్రపోవడం వల్ల ఒత్తిడి స్థాయిలు తగ్గడంతో పాటు రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. అంటే సరిగ్గా నిద్రపోని వారిలో అధిక రక్తపోటు సమస్య ఉంటుంది. గుండె జబ్బులకు కారణమయ్యే కొలెస్ట్రాల్ స్థాయిలపై కూడా నిద్ర తన ప్రభావాన్ని చూపి ఆ సమస్యను పెంచుతుంది. నిద్ర రూపంలో 7-8 గంటలు విశ్రాంతి తీసుకున్నప్పుడు చిరాకు, అలసట వంటివి చాలా మటుకు తగ్గుతాయి. నిద్రలేమి వల్ల మీలో నిరాశానుస్పృహలతో పాటు ఆందోళన కూడా పెరుగుతుంది. తరచూ అలసటకు, అసహనానికి గురవుతుంటే దానికి నిద్రలేమి కూడా ఓ కారణమని తెలుసుకోండి. లిజనర్స్, ఇప్పుడు మనం లక్క గాజుల గురించి తెలుసుకుందాం. అలనాటి మహారాణులైనా, ఈనాటి పెళ్లి కూతుళ్ళైనా, మహిళలంతా ఆ గాజుల అందానికి ఫిదానే. పండుగైనా వివాహ వేడుకలైనా అతివల చేతులు వీటి మెరుపులతో తలుక్కుమనాల్సిందే. అవే భాగ్యనగరానికి వన్నె తెచ్చిన అందాల లక్క గాజులు. ప్రపంచవ్యాప్తంగా పేరొంచిన ఆ గాజులు తాజాగా భౌగోళిక గుర్తింపును సొంతం చేసుకున్నాయి. హైదరాబాద్ పాత బస్తీ అంటేనే గాజులకు ప్రసిద్ధి. అందులోనూ చార్మినార్ లాడ్ బజార్లో దొరికే లక్క గాజులు స్థానికంగానే కాదు, అంతర్జాతీయంగానూ ఎంతో పేరు పొందాయి. వీటిని లక్కరాళ్ల గాజులుగాను పిలుస్తారు. వీటి తయారీ కూడా ప్రత్యేకమే. కొలిమిపై కరిగించగా వచ్చే లక్కను వృత్తాకారంలో మలిచి గాజులుగా తయారు చేస్తారు. రంగురంగుల రాళ్ళు, పూసలు, అద్దాలు వంటి వాటితో వీటికి హంగులు అద్దుతారు. ఈ లక్క గాజులపై చేసే అలంకరణకు ఎటువంటి మెషిన్లు ఉపయోగించకుండా కేవలం చేతులతోనే చేస్తారు. ఈ హస్తకళ కుతుబ్షాహీ నిజాం కాలంలో ప్రారంభమైందట. ఆనాటి రాజకుటుంబకుల మహిళలంతా వీటిపై మనసు పారేసుకునేవారట. తరతరాలుగా వస్తున్న ఈ గాజులు తయారీ మీదే నేటికి 4000కు పైగా కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. అలా తయారవుతున్న ఈ లక్క గాజులు ఆధునిక మహిళల్ని మురిపిస్తూనే ఉన్నాయి. అంతెందుకు, ఇప్పటికే పెళ్లిళ్ళంటే నవవధువుల మనసు వీటిపైకే మళ్ళుతుంది. అందాన్ని, సాంప్రదాయాన్ని ప్రతిబింబించే ఈ గాజులకు భౌగోళిక గుర్తింపు దక్కింది. అంటే ఈ లక్క గాజులు మరింత మంది మహిళల చేతుల్ని మురిపించనున్నాయి అన్నమాట. ఓకే లిజనర్స్, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక అద్భుతమైన పాట.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. నోరు రించే వంటకాలు ఎన్నైనా ఉండనియండి. మొదటి ముద్ద పచ్చడితోనే అని పట్టుపట్టే వాళ్ళు ఉంటారు. కాస్త పుల్లగా, కాస్త కారంగా, ఆహా అనిపిస్తూనే స్వర్గ మంచులకు తీసుకెళ్లే పచ్చడి అంటే ఇష్టం లేనిది ఎవరికి చెప్పండి. మరి ఈ రోజు మహిళలో మనం ఉసిరికాయ టమాటో పచ్చడి, అలాగే చింతకాయ నువ్వుల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఉసిరికాయ టమాటో పచ్చడికి కావలసిన పదార్థాలు: ఉసిరికాయలు 6, టమాటోలు 3, పచ్చిమిర్చి 15, నూనె 3 టేబుల్ స్పూన్లు, మెంతులు 1/2 చెంచా, ధనియాలు 2 చెంచాలు, ఆవాలు చెంచా, జీలకర్ర చెంచా, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 చెంచా, ఉప్పు తగినంత, ఎండుమిర్చి 2, కరివేపాకు రెబ్బలు 2, వెల్లుల్లి రెబ్బలు 3, తాలింపు దినుసులు చెంచా. ఓకే లిజినెస్, మరి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. స్టవ్ మీద కాడాయిని పెట్టి చెంచా నూనె వేసి మెంతులు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర వేయించుకుని నువ్వులు, పచ్చిమిర్చి వేయాలి. 5 నిమిషాలు అయ్యాక ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసుకోవాలి. అదే కళాయిలో చెంచా నూనె వేసి టమాటో ముక్కలు, ఉసిరికాయ ముక్కలు, తగినంత ఉప్పు, పసుపు వేసి కలిపి మూత పెట్టాలి. ఆ ముక్కలు మగ్గాక స్టవ్ కట్టేయాలి. వేడి కాస్త చల్లారాక ఈ ముక్కల్ని కూడా మిక్సీలో వేసుకుని మెత్తగా చేసుకోవాలి. చివరగా స్టవ్ మీద కడాయిని పెట్టి మిగిలిన నూనె వేసి ఎండుమిర్చి, తాలింపు దినుసులు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేయించుకుని పచ్చడిలో కలిపితే పుల్ల పుల్లని ఉసిరికాయ టమాటో పచ్చడి రెడీ. చింతకాయ నువ్వుల పచ్చడికి కావలసిన పదార్థాలు: చింతకాయలు 1/2 కేజీ, పచ్చిమిర్చి 1/2 కేజీ, నువ్వులు 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర చెంచా, మెంతులు 1/2 చెంచా, ఉల్లిపాయలు 2, వెల్లుల్లిపాయలు 2, ఉప్పు 3 చెంచాలు, నూనె 1/2 కప్పు, తాలింపు దినుసులు 1 టేబుల్ స్పూను, వెల్లుల్లి రెబ్బలు 3. ఓకే లిజినెస్, ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. చింతకాయలను ఉడికించుకుని చల్లార్చి చిక్కని రసం తీసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయల్లో సగం పోపులో వేయడం కోసం తీసుకుని వాటిని నిలువుగా చీల్చుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయిలో నువ్వులని దూరగా వేయించుకోవాలి. అవి పక్కన పెట్టుకుని అదే కడాయిలో జీలకర్ర, మెంతులు వేయించుకోవాలి. మిక్సీలో వేయించిన జీలకర్ర, మెంతులు, నువ్వులు, పచ్చిమిర్చి, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి

అన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే వడకట్టి పెట్టుకున్న చింతకాయ రసాన్ని కొద్ది కొద్దిగా పోస్తూ మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. కడాయిలో నూనె వేసుకుని తాలింపు గింజలు వేసుకుని చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి బాగా వేగాక మిక్సీ పట్టుకున్న చింతకాయ నువ్వుల మిశ్రమం వేసి నూనెపైకి తేలేంత వరకు ఉడికించాలి. ఈ పచ్చడి 2 వారాల పైనే నిల్వ ఉంటుంది. ఒక రోజు ఆగి తింటే ఇంకా బాగుంటుంది. ఓకే లిజనర్స్, విన్నారు కదండి. మరి రేపు వచ్చే ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుద్దాం. రేడియో 90.4 ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అమూల్య.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో

0: 3BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ రెండు టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఆంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
0: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆజే భవ్య. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈరోజు మన ప్రోగ్రాంలో ఆరోగ్యానికి ఆధ్యాత్మిక విశ్వాసానికి సంబంధించిన రెండు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ఏ వయసుకు ఆ పరీక్ష? కాలం మారింది. మూడు పదులు నిండకుండానే జీవనశైలి వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అధిక రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్ లాంటివి సాధారణమైపోయాయి. ప్రమాదకర రుగ్మతల విషయంలోనూ ఓ కన్నేసి ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వివిధ రకాల పరీక్షలు చేస్తామంటూ ఊదరగొట్టేవారు ఎక్కువైన నేపథ్యంలో ఎడాపెడా కాకుండా పరీక్షలకు ఓ పద్ధతిని అనుసరించాలని చెబుతున్నారు నిపుణులు. మరి 20 ఏళ్లలోపు జంక్ ఫుడ్ తినే పిల్లల సంఖ్య విపరీతంగా ఉంది. వీరిలో విటమిన్ల లోపం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో B12, B1, B6 విటమిన్ల పరిస్థితిని సరిచూసుకోవాలి. అధిక బరువు, అసాధారణంగా ఎత్తు పెరగడం లాంటి లక్షణాలు కనిపిస్తే థైరాయిడ్, మధుమేహం, ఒత్తిడికి సంబంధించిన కార్టిసాల్ పరీక్షలు చేపించుకోవాలి. యూరిక్ యాసిడ్ల పరీక్షలు కూడా అవసరమే. మరి వ్యాధులు సోకడంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల జన్యువుల పాత్ర కూడా ఉంటుంది. కాబట్టి జెనెటిక్ హిస్టరీ తెలుసుకోవడం కూడా మేలు చేస్తుంది. తల్లిదండ్రులకు మధుమేహం, థైరాయిడ్ లాంటి వ్యాధులు, గుండె సమస్యలు ఉండి ఉంటే 20 ఏళ్ల నుంచే కార్డియాక్ స్క్రీనింగ్ కూడా చేసుకోవాలి. కొద్దిగా నడిచిన ఆయాసం, చెమటలు వస్తుంటే అప్రమత్తం అవ్వాల్సిందే. మరి 20 ఏళ్లలోపు అమ్మాయిల్లో రక్తహీనత ఎక్కువ మందిలో కనిపిస్తోందట. అది గర్భాశయంలో ఏర్పడే గడ్డలు, ఐరన్ ప్రొఫైల్, ర్యాండమ్ బ్లడ్ షుగర్ చూసుకోవడం మేలు. ఆడపిల్లల్లో ఋతుక్రమం సక్రమంగా లేకపోవడం వల్ల మైగ్రేన్ వస్తుందట. మరి అధిక బరువు పెరిగి హార్మోన్ల అసమత్యలత వల్ల PCOD లాంటి ప్రమాదకరమైన వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. దీన్ని అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా నిర్ధారించుకోవాలి. మహిళల్లో 20 నుంచి 40 ఏళ్ల మధ్యలో బ్రెస్ట్ స్కానింగ్ పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి. మరి పురుషులు, స్త్రీలు RBS, HbA1c పరీక్షలు కూడా చేయించుకోవాలి. 40 నుంచి 60 చాలా ముఖ్యం. ఈ వయసులో క్యాన్సర్ ముప్పు ఉంటుంది. మలబద్ధకం ఉండి మలంలో రక్తం వచ్చినా, ఆహారం మింగడానికి ఇబ్బంది అనిపించినా 40 నుండి 60 ఇది చాలా ముఖ్యమైన దశ. ఈ వయసులో క్యాన్సర్ ముప్పు ఉంటుంది. మలబద్ధకం ఉండి మలంలో రక్తం వచ్చినా, ఆహారం మింగడానికి ఇబ్బంది అనిపించినా, ఒత్తిడి వల్ల

0: తలనొప్పి వచ్చినా తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలి. మరి 60 దాటాక క్యాన్సర్ పరీక్షలు సాధారణంగా చేయాల్సి ఉంటుంది. మగవారిలో ప్రోస్టేట్, కడుపు, ఎముక, బ్లడ్ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడం మేలు. మెనోపాజ్ దశలో పాప్స్మియర్, మామోగ్రామ్, బోన్ మినరల్ డెన్సిటీ లాంటి పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలి. మరి ప్రాథమిక పరీక్షలైన ఈసీజీ, థైరాయిడ్, ఆర్బీఎస్ లాంటి పరీక్షలు నేరుగా చేసుకుని ఫలితాలను వైద్యుడికి చూపించినా ఇబ్బంది లేదు. కానీ స్కానింగ్లు, రేడియేషన్కు గురయ్యే పరీక్షలు మాత్రం వైద్యుల సలహా మేరకే చేయించుకోవాలి. రిపోర్ట్లలో ఫలితాలను సొంతంగా విశ్లేషించుకుని ఆందోళన చెందడం కూడా సరికాదు. వైద్యులకు చూపిస్తే వారే ఫలితాలను విశ్లేషించి అవసరమైన మందులను సిఫారసు చేస్తారు. మరి తలనొప్పుల్లో అనేక రకాలుంటాయి. ప్రతిసారి సిటీ స్కాన్ అవసరం ఉండదు. ఒత్తిడికి గురైతే వచ్చే తలనొప్పి, కొన్ని సందర్భాల్లో మైగ్రేన్ ఉండే అవకాశం ఉంది. వాటిని సరిచూసుకోవాలి. వైద్యుల సూచనలతోనే స్కానింగ్లకు వెళ్ళాలి. ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.
1: భళి భళి భళి రా భళి సాహోరే బాహు

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి

0: MS Neuro Surgery, Brain and Spine Surgeon, Dr. N. Madhuri, MBBS MS, MCH Surgical Oncology, FI MAS Cancer Surgeon.
1: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
2: Mana Bhimavaram lo nutananga praraminchabadina Chandamama Pillala Vaidyashala, Veerama Park Edruga, Bhimavaram 1. Pillalu mariyu Navajata Sisu Vaidyulu, Mana Bhimavaram Vastavyulu, Dr. B. Moses, MBBS MD Pediatrics, Jwaram, Jalabu, Dagu, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
4: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, MD DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
0: ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 ఈ నెంబర్కు కాల్ చేయండి, లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి.
5: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. ఇంకాస్త తినమ్మా. మామూలు సమయాల్లో ఎలా ఉన్నా గర్భం దాల్చగానే ఇంట్లో వాళ్ళందరి ఫోకస్ ఆమె మీదే. ఇది తిను, అది వద్దు అంటూ సవాలక్ష సలహాలు, సూచనలు. పాలిచ్చే సమయంలోనూ ఇదే వరుస. మరి ఇద్దరికీ సరిపడా ఆహారం తినాలి అంటారు, ఇది కరెక్టేనా? మరి తింటే ఎంత తినాలి అనే విషయాలు తెలుసుకుందాం. గర్భిణీలకు, బాలింతులకు అదనపు పోషకాలు తప్పనిసరి. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవించే వరకు అంటే 270 రోజులు, ఆ తర్వాత బిడ్డకి 2 ఏడాది నిండే వరకు అంటే 730 రోజులు తల్లి పోషకాహారం ఎక్కువగా తీసుకోవాలి. ఈ ఆహారమే బిడ్డ శారీరక మరియు మానసిక పెరుగుదల, రోగ నిరోధక శక్తిని ప్రభావితం

నుండి 18 గ్రాముల ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. పాలిచ్చేటప్పుడైతే మొదటి 6 నెలల్లో రోజువారీ ఆహారంలో 600 కేలరీలు మరియు 13.6 గ్రాముల ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. 6 నుండి 12 నెలల మధ్యలో 520 కేలరీలు మరియు 10.6 గ్రాముల ప్రోటీన్ ఉండాలి. ఇప్పుడు మీకోసం ఒక చక్కని పాట.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్.

0: సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0818162345.

వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి ఏం తినాలి? సమతులాహారం కోసం రకరకాల ముడిధాన్యాలు, మొలకెత్తిన పెసలు, శనగలు, ప్రోబయాటిక్ ఆహారం, పాలు, గుడ్లు, మాంసం, కూరగాయలు, పండ్లు సమృద్ధిగా తీసుకోవాలి. ఖనిజాలు, విటమిన్ల కోసం బీన్స్, డ్రై ఫ్రూట్స్ మంచి వనరులు. ఆకుకూరలు, చిక్కుళ్ళు, నట్స్ కాలేయం ఫోలిక్ ఆమ్లానికి మంచి వనరులు. మాంసం, చేపలు, పౌల్ట్రీ ఉత్పత్తులు, ఆకుకూరలు మరియు పప్పు ధాన్యాలు, ఎండిన పండ్లలో ఐరన్ ఎక్కువ, జామ, పైనాపిల్, సిట్రస్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. వీటి వల్ల ఐరన్ శోషణ కూడా బాగుంటుంది. మరి ముఖ్యంగా ఆకుకూరలు, పప్పు లేదా గుడ్డు దైనందిన ఆహారంలో తప్పక చేర్చండి. ఈ సమయంలో సూక్ష్మ పోషకాలు కీలకమే. గర్భం దాల్చిన తొలి 28 రోజుల్లో తీసుకునే ఫోలిక్ ఆమ్లం బిడ్డలో నాడీ లోపాలు తలెత్తకుండా చేయడంతో పాటు తల్లిలో రక్తహీనతను తగ్గిస్తుంది. రక్త కణాల నిర్మాణానికి తల్లికి, బిడ్డకి ఐరన్ కూడా అదనంగా కావాలి. ఐరన్ లోపిస్తే తల్లికి ప్రాణాపాయ పరిస్థితి, బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం వంటివి చోటు చేసుకుంటాయి. దంతాలు, ఎముకల నిర్మాణానికి విటమిన్ డి, కాల్షియం అవసరం. ఇవి సమృద్ధిగా అందితే భవిష్యత్తులో తల్లికి ఏ సమస్య రాకుండా ఉంటుంది. విటమిన్ ఏ, అయోడిన్లు శిశువు మెదడు మరియు శారీరక పెరుగుదలకు తోడ్పడతాయి. వీటితో పాటు B12, సితగు ఫలాలు అవసరమవుతాయి. కాబట్టి ఆహారంతో పాటు వైద్యుల సూచనల మేరకు గర్భంలో ఉన్నప్పుడే కాదు, చనుబాలించేటప్పుడు కూడా ఐరన్, ఫోలిక్ యాసిడ్ వంటి సప్లిమెంట్లు వాడాలి. మరికొన్ని జాగ్రత్తలు. రోజుకు 2 లీటర్ల నీళ్లు తీసుకోవాలి. కాఫీ, టీలు ఎక్కువగా తీసుకోకూడదు. టీ, కాఫీలు ఐరన్ శోషణకు అడ్డుపడతాయి. మరి పీచు ఎక్కువ ఉన్న కూరగాయలు తీసుకోవాలి. దాదాపు 1000 కేలరీల ఆహారంలో 25 గ్రాములు పీచు ఉండేలా చూసుకోవాలి. మరి నిల్వ ఉన్నవి, శుభ్రత లోపించినవి తీసుకోకూడదు. అధిక చక్కెర, ఉప్పు ఉన్నవి పిండం పెరుగుదలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. భోజనానికి ముందు లేదా భోజనం సమయంలో సప్లిమెంట్లను తీసుకోరాదు. లిజనర్స్, ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: Entrology and Liver Hospital, Bhimavaram. Dr. Vijayanand Kumar Vekiraju, MD DM Gastroenterology Gari Advaryamlo, Anni Rakumula Jeernakosa, Liver, Gallbladder, Biliary Tract, Pancreas Samasyalaku, Atyuttama Vaidya Sevalu Andistunnaru. Maa Vaddagala Advanced Endoscopy Center Nandu, Rendu Atyadhunika Endoscopic Units Dwara, Endoscopy, Colonoscopy, Double Balloon Endoscopy, Pediatric Endoscopy, ERCP, Cholangioscopy, Fibroscan, High Resolution Manometry, pH Impedance, H. pylori Evolution Kosam, Urea Breath Test, Glucose Breath Test, Inka, Marenno Advanced Test La Saukaryalu Kalavu. Arthikanga, Balahina Vargala Prayojanartham, Memu Andinche Janata Scheme Dwara, Tella Ration Card, Leda, Arogya Mitra Card Galavariki, Endoscopy, Lab Test, Inpatient Charges Lo, Yapai Satam, Raiti Andistunnam. Sampradinchandi, Vijay Gastro Entrology and Liver Hospital, Second Floor, Axis Bank Pakkana, JP Road, Bhimavaram 2. Cell 8865-58773.
1: Vishnu Danta Vaidya Kalasala Department of Pedodontics Mariyu Preventive Dentistry Vari Adhvaryamlo
2: Prati Mangala Mariyu Sanivaralu Vishnu Danta Vaidya Kalasala Pillala Danta Vaidya Vibhagam Nandu Chinnaralaku Uchita Danta Vaidya Sevalu Andinchabadanu
1: Kavuna Talli Tandrulu Mee Pillala Noti Sambandhita Vyadhulanu Nivarinchadaniki Ee Sevalu Vinayoginchukovalsindiga Korchunnam
2: Marini Vivaralakai Sampradinchandi Vishnu Danta Vaidya Kalasala Vishnupur Bhimavaram
1: Paschima Godavari Jilla Bhimavaram Traffic Police Vari Hecharika
2: హెల్మెట్ పెట్టుకోవడం వలన అసౌకర్యంగా ఉంటుంది అని అనుకుంటున్నారా? ప్రమాదం జరిగినప్పుడు హాస్పిటల్లో చేసే ఆపరేషన్ కన్నా పెద్ద ఇబ్బంది ఏమీ కాదు.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బావ. ఎందుకు ఈ ఛాతిలో మంట? మరి ఛాతి కడుపు భాగాలను వేరు చేసే డయాఫ్రమ్ పొరలోని రంధ్రం గుండా జీర్ణాశయంలోని కొంత భాగం ఛాతిలోకి చొచ్చుకు రావటాన్ని హయాటస్ హెర్నియా అంటారట. ఇది డయాఫ్రమ్ లోపంలో ముడిపడిన సమస్య అన్నమాట. మరి గొంతులోకి ఆమ్లం ఎగదన్నుకు రావడం కూడా మరో సమస్య. ఇవి రెండు ఒకదాంతో మరొకటి ముడిపడి ఉంటాయట. చాలా మందిలో రెండు కలిసి కనిపిస్తుంటాయి. మరి ఛాతిలో మంట, పులితేన్పులు జీర్ణాశయంలో నుంచి గొంతులోకి ఆహార పదార్థాలు రావటం రెండు సమస్యల్లోనూ కనిపిస్తుంటాయట. హయాటస్ హెర్నియాతో జీఈఆర్డి లక్షణాలు ఉధృత్వం కావచ్చు. ఇందులో మింగటంలో ఇబ్బంది, కొద్దిగా తినగానే కడుపు నిండినట్టు అనిపించడం వంటివి ఉంటాయట. పెద్ద హెర్నియాల్లోనైతే ఆయాసము కూడా రావచ్చట. సాధారణంగా చిన్న హయాటస్ హెర్నియాల్లో లక్షణాలేవీ కనిపించవు, గ్యాస్ట్రోస్కోపీ పరీక్ష చేసినప్పుడు బయటపడతాయట. జీఈఆర్డి హయాటస్ హెర్నియా నిర్ధారణకు అన్నవాహిక కండరాల కదలికల వేగాన్ని తెలిపే మానోమెట్రీ, ఆమ్లం మోతాదులను వివరించే పిహెచ్ స్టడీస్ పరీక్షలు తోడ్పడతాయట. హయాటస్ హెర్నియా నిర్ధారణకు బేరియం ద్రవాన్ని తాగించి ఎక్స్రే తీయాల్సి ఉంటుంది కూడా. రెండు సమస్యలకు చికిత్స దాదాపు ఒకేలాగా ఉంటుందట. అన్నిటికన్నా జీవన శైలి మార్పులు ముఖ్యం. తక్కువ తక్కువగా తినాలి. మసాలా, నూనె, పుల్లటి పదార్థాలకు చాలా దూరంగా ఉండాలి. మరి పొగ, మద్యం అలవాట్లుంటే మానేసేయాలి. తిన్న వెంటనే పడుకోకూడదు. పడుకున్నప్పుడు తల కింద కాస్త ఎత్తుదిండు పెట్టుకోవాలి, బరువు అదుపులో ఉంచుకోవాలి. ఆమ్ల ఉత్పత్తిని తగ్గించే ఒమిప్రోజోల్ వంటి పీపీఐ రకం మందులు మరియు ఆమ్లం మోతాదులను తగ్గించే ఫార్మోడిటిన్ వంటి H2 బ్లాకర్స్, జీర్ణాశయం నుంచి త్వరగా ఆహారం కిందకి వెళ్లేలా చేసే డాంపెరిడోన్ వంటి ప్రొకైటానిక్స్ ఛాతిలో మంటను తక్షణం తగ్గించే యాంటాసిడ్స్ మేలు చేస్తాయట. వీటితో ఉపశమనం కలగకపోతే శస్త్రచికిత్స అవసరమవుతుంది. జీర్ణాశయం అన్నవాహిక కలిసే చోట ఉండే కండర వలయాన్ని బిగుతుగా చేసే నిసెన్ ఫండోఫ్లికేషన్ ప్రక్రియ రెండు సమస్యలకు ఉపయోగపడుతుందట. హయాటిన్ హెర్నియాతో పుండ్లు, రక్తస్రావ్యం, అన్నవాహిక లోపలి మార్గం కుంచుకోవటం వంటివి తలెత్తితే ఎండోస్కోపిక్ పద్ధతిలో లేదా శస్త్రచికిత్సలో సరిచేయాల్సి ఉంటుందట. అతిగా తీసుకుంటున్నారేమో. అందమైన చర్మం, గోళ్ళు, కురులు ఏ అమ్మాయి అయినా కోరుకునేవే. మరి వీటిని పొందడానికి బయోటిన్ మంచి మార్గం. పైగా జెల్లీలు, చప్పరించే చాక్లెట్స్ రూపంలో లభిస్తున్నాయి. ఇంకేం, అందరూ చక్కగా తీసుకుంటారు కూడా. అయితే బయోటిన్ అందానికి ఆరోగ్యానికి మేలు చేసేదే, కానీ అతిగా తీసుకుంటేనే సమస్యలొస్తాయి. ఇది శరీరంలో విటమిన్ సి కొరతకు కారణమవుతుంది. దీంతో రోగ నిరోధక శక్తి తగ్గి తరచూ అనారోగ్యాల బారిన పడే అవకాశం కూడా చాలా ఉంటుంది. మరి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతోంది. మధుమేహులకు ఇది ప్రమాదకరం. అంతేనా, శరీరంలో విటమిన్ బి6 స్థాయిలు పడిపోయేలా చేయగలదు కూడా. ఆ ప్రభావం నాడీ వ్యవస్థపై పడుతోంది. మరి కళ్ళు తిరగడంలో మొదలై

0: తీవ్రమైన అనారోగ్యాలకు దారి తీయగలదట. అంతెందుకు చర్మం మెరిసిపోతుందని తీసుకుంటున్నామా, దద్దుర్లు దురద రావడానికి కూడా ఆస్కారం ఉంటుందట. మరి జీర్ణ సంబంధ సమస్యలు అతిమూత్రం వంటి వాటికి కారణమవుతుందట. నిద్రలేమి, అతి దాహం వంటివి కలుగుతాయి. అన్నం కోసం మనం తీసుకునే ఒక్క టాబ్లెట్ లేదా జెల్లీ ఎన్ని ప్రమాదాలకు కారణమవుతుందో చూసారా? అలాగని అసలు వాడొద్దని కాదు, సొంతంగా తీసుకోవడం ప్రమాదం. కాబట్టి నిపుణుల సలహా తీసుకోండి. ఎంత పరిణామంలో ఎన్ని రోజులు తీసుకుంటే మేలో తెలుసుకుని ఆ ప్రకారం వాడండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, మీరు కోరుకున్నట్లుగా అందము దరిచేరుతాయి. మరి ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వినండి, మరి వింటూనే ఉండండి. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే భవ్య.
1: లిస్నర్స్, రోజంతా టైర్డ్ అయిపోయి ఉన్న మీ బ్రెయిన్ ని రిఫ్రెష్ చేసి చెల్చడానికి మస్త్ టైం పాస్ అంటూ మీ ముందుకు వస్తుంది మన రేడియో విజ్ఠన్ 90.4. లిస్నర్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డైల్ చేసేయండి 9704949492 కి. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు.
2: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక. ఎన్నో సంవత్సరాలుగా బైక్ నడుపుతున్నాను, ఎప్పుడూ చిన్న గీత కూడా గీసుకోలేదు, నాకెందుకు హెల్మెట్ అని అనుకోకండి. ఈ రోజు ఉన్నంత అదృష్టం రేపు ఉండదేమో అని ఒక్కసారి. మనం రాత్రింబవళ్ళు కష్టపడేది మన కుటుంబం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. కానీ మన చిన్న అజాగ్రత్త మన కష్టార్జితాన్ని సైబర్ దొంగల పాలు చేస్తుంది. గుర్తుంచుకోండి, బ్యాంకు వారు ఎప్పుడూ మీ ఓటీపీ లేదా పాస్వర్డ్ అడగరు. మీ ఫోన్ మీ చేతిలోనే ఉండొచ్చు, కానీ మీ అకౌంట్ పై ఎవరికన్నో పడొచ్చు. మేల్కొండి, సైబర్ నేరాలు అరికట్టండి.

0: FM 90.4. కత్తెర తెగులు పురుగులను నిర్మూలించే సహజ పద్ధతి. కత్తెర తెగులు పురుగులు మొక్కల, ముఖ్యంగా మొక్కజొన్న ఆకులను తిని జీవిస్తాయి. మొక్కజొన్న ఆకులకి వాస్తవంగా జరిగిన దానికన్నా నష్టం ఎక్కువగా తోస్తుంది. మొక్క పెరిగే కొద్దీ అది ఆ నష్టాన్ని చాలా వరకు భర్తీ చేసుకుంటుంది. కండలకి నష్టం జరగడం తక్కువే కానీ అది తీవ్రంగానూ ఉండవచ్చు. అదృష్టవశాత్తు ఎక్కువ నష్టం చేయడానికి ముందే కత్తెర తెగులు పురుగులు చాలా వరకు నశిస్తాయి. రైతులకి చీమలు, కందిరీగలు, లేడీబర్డ్, కుమ్మరి పురుగు వంటి నేస్తాలెన్నో ఉన్నాయి. మొక్కజొన్న పంట మీది కత్తెర తెగులు పురుగులని చాలా వరకు అవే తినేస్తాయి. కానీ రసాయనిక కీటకనాశనులను స్ప్రే చేస్తే ఈ నేస్తాలు కూడా చనిపోతాయి. కత్తెర తెగులు పురుగు చిమ్మెటలు చాలా దూరాలకి ఎగిరిపోయి ఎన్నో గుడ్లు పెడతాయి. అవే కత్తెర తెగులు పురుగులవుతాయి. ఈ పురుగులు మొక్కజొన్న ఆకు మొదళ్లలో దాగి ఉంటాయి. కీటకనాశనులు అక్కడికి చేరలేవు కాని రైతుల నేస్తాలు చేరగలవు. కాబట్టి రైతు నేస్తాలని చంపితే కత్తెర తెగులు పురుగులు బతికిపోతాయి.
1: మేం రసాయనాల్ని స్ప్రే చేశాం కానీ గొంగళి పురుగులు చావలేదు. ఏం చెయ్యాలో తోచలేదు. కొంతమంది అమ్మో రసాయనాలు చల్లినా ఈ పురుగులు చావటం లేదంటే ఇవి చాలా ప్రమాదకరమైనవి అన్నారు. అప్పటికే 3 సార్లు స్ప్రే చేశాను, అయినా అవి చావలేదు. నాకు ఏం చెయ్యాలో పాలుపోలేదు.
0: కత్తెర తెగులు పురుగులని సహజంగా చంపే పద్ధతి నేర్చుకుందాం. కాని ముందు ఎంబూ కౌంటీ కెన్యాకి చెందిన శిక్షితుడైన ఒక స్కౌట్ ద్వారా కత్తెర తెగులు పురుగులని ఎలా గుర్తించాలో నేర్చుకుందాం.
1: కత్తెర తెగులు పురుగులు బాల్య దశలో చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ పెరుగుతున్నప్పుడు వాటి రంగు మారి శరీరం పెరిగి వాటి తలల మీద తిరగేసిన వై ఆకారం, చదరంలా రూపొందే చుక్కలు కనిపిస్తాయి. బాల్య దశలో పురుగులు చిన్నవిగా ఉంటాయి కాబట్టి అవి కనిపించవు.
0: కత్తెర తెగులు పురుగు ఎదిగి

0: పక్షిగా మారుతుంది. అది రాత్రుల్లో బాగా చురుకుగా ఉంటుంది. పక్షులు, గబ్బిలాలు, సాలెపురుగులు, అనేకమైన ఇతర పురుగులతో పాటు చిమ్మెటలను కూడా తింటాయి. రైతుల క్షేత్ర పాఠశాలల్లో సభ్యులు తమ పొలాల్లోని ప్రయోజనకారకాలైన కీటకాలని గుర్తించే శిక్షణ పొందుతారు. కొన్ని కుమ్మరి పురుగులు, ఇయర్విగులు, కత్తెరతెగులు గ్రుడ్లని, చిన్న పురుగులని తింటాయి. ఇయర్విగులు మొక్కజొన్న పొత్తుల్లో దాక్కుంటాయి. పొత్తులని, ఎండుటాకులని పొలంలో వదిలితే ఇయర్విగులు వాటికి ఆకర్షితమవుతాయి. లేడీబర్డ్ కుమ్మరి పురుగులు గ్రుడ్లని, కత్తెరతెగులు పురుగు పిల్లలని తినేస్తాయి. చాలామందికి గుండ్రంగా పెరిగి పెద్దవైన లేడీబర్డ్ కుమ్మరి పురుగుల గురించి తెలుసు, కానీ వాటి తొలి దశల గురించి తెలియదు. పొడవుగా, నల్లగా పాకే ఈ పురుగులు నిజానికి లేడీబర్డ్ కుమ్మరి పురుగులే. ఇవే పెద్దవై లేడీబర్డ్ కుమ్మరి పురుగులవుతాయి. మీ పొలం చుట్టూ చెట్లు, పొదలు, గడ్డిపూల మొక్కలు ఉంటే రైతుల నేస్తాలకి ఆహారము, నివాసము సమకూర్చిన వాళ్లవుతారు. ఈ పాటికి మీ మొక్కజొన్న పంట ఎదగడం మొదలవుతుంది. ఈ మంచి పురుగులు మీ పొలాల్లోకి చేరి కత్తెరతెగులు పురుగులని, ఇతర కీటకాలని అదుపు చేయడంలో దోహదపడతాయి. ముఖ్యంగా చీమలు ఎల్లప్పుడూ పెద్ద సంఖ్యలో ఉంటాయి కాబట్టి బాగా పనికొస్తాయి. కత్తెరతెగులు పురుగులు ఆకు మొదళ్లలో దాక్కున్నప్పటికీ ఇవి వాటిని వెతికి వేటాడి చంపుతాయి. ఎంబూ కౌంటీకి చెందిన సృజనాత్మక రైతు జాన్ ఫుండి తన మొక్కజొన్న పొలంలోకి చీమలను ఎలా ఆకర్షిస్తాడో ఆయన మాటల్లోనే విందాం.
1: మా అమ్మ మొక్కజొన్నలను ఎండబెడుతున్నప్పుడు వాటిలోని గొంగళి పురుగులని చీమలు తినడాన్ని గమనించాను. అలాగే నెయ్యి దొరికితే తినేవి. వాటికి నెయ్యి అంటే ఇష్టమని, దాన్ని మొక్కజొన్న మొక్కలకి పూస్తే దాన్ని తినడానికి వచ్చే చీమలు గొంగళి పురుగులను కూడా తింటాయి అని గ్రహించాను. మొక్కజొన్న మోకాలి ఎత్తుకు పెరిగి పూతపట్టబోతున్నప్పుడు నెయ్యి పూస్తాను. ప్రతి మొక్కకి వేళతో అద్దుతాను. చీమలు ఉన్న మొక్కలకి పూయక్కర్లేదు, అవి ఎలాగూ పట్టే కాబట్టి.
0: మొదట కాండం మొదట్లో నెయ్యి అద్దుతాడు జాన్. కంకులు పెరుగుతున్నప్పుడు కాండం మీద మీటర్ ఎత్తు వరకు పూస్తాడు. మనుషుల్లాగానే కత్తెర తెగులు పురుగులకి కూడా జబ్బు చేస్తుంది. పొలంలో బూజు వలన చనిపోయిన పురుగులు మీకు కనిపిస్తాయి. బూజు ముదిరాక పురుగులు గట్టిపడి తెలుపు లేత ఆకుపచ్చ రంగుల్లోకి మారి చనిపోతాయి. అయితే కత్తెర తెగులు పురుగులు అన్నిటినీ రైతు నేస్తాలో చంపలేవు కాబట్టి మీ పొలాన్ని 2 వారాలకొకసారి పరిశీలించండి. కత్తెరతెగులు పురుగులని, వాటి గుడ్ల సముదాయాలని చేతులతో నలిపేయండి. మొక్కలకి మొదట్లో తెగుళ్లు సోకగలవు కాబట్టి కనీసం 6 వారాల వరకు అలా చెయ్యండి.
2: మా ఇంటి దగ్గర పొలంలో కత్తెరతెగులు పురుగుల్ని స్వయంగా చేత్తో ఏరేసిన తర్వాత చక్కటి దిగుబడి వచ్చి, నేను పట్టించుకోని ఇతర పొలాల్లో అసలు దిగుబడే రానప్పుడు నాకు దాని విలువ తెలిసింది. మా బృందంలో దీని గురించి ఒకళ్ళకొకళ్ళం నేర్పుకుంటాం. పాటించిన వాళ్ల దగ్గర ఆహారాన్ని చూసి మిగిలిన వాళ్లు కూడా ఇలా చేయటానికి మొగ్గు చూపుతున్నారు.
0: కొందరు రైతులు స్థానికంగా ఉచితంగా దొరికే మొక్కలని వాడతారు. ఆరో న్యాగి 1/2 హెక్టేర్ మొక్కజొన్న పొలంలో చల్లడానికి స్థానికంగా ఒక ద్రవాన్ని తయారు చేసే పద్ధతిని చెప్తున్నారు. గుప్పెడు అడవి బంతిపూల కొమ్మలని, గుప్పెడు టెఫ్రోసియా మొలకలని, కొన్ని ఎలోవెరా ఆకులని, గుప్పెడు పండుమిరపకాయలని తీసుకోండి.
1: ఎలోవెరా చాలా ఘాటు కాబట్టి దాన్ని ఎంచుకున్నాను. బంతిపూల వాసన చిమ్మటలకి నచ్చదు. ఇక మిరపకాయల చేదు ఈ మిశ్రమానికి మరింత బలాన్నిస్తుంది.
0: ఒక శుభ్రమైన సంచి మీద వీటన్నిటినీ తరిగి ఆ ముక్కలని 6 లీటర్ల నీళ్లలో కలపాలి. 1/2 గంట సేపు ఆ నీళ్లని ఉడకబెట్టి కొద్దిగా చల్లారిన తర్వాత వడకట్టాలి. మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే చిన్న పొట్లంతో ముక్కుపొడి కలిపి 5 నిమిషాల పాటు కలియదిప్పాలి. స్ప్రేయర్ నాజిల్కి అడ్డుపడగల బెడ్డలన్నీ తొలగిపోయేంత వరకు మిశ్రమాన్ని వడగట్టాలి. మిశ్రమంతో 1-5 లీటర్ల జాడీ నింపి మూత కట్టి నీడలో ఉంచాలి. మరుసటి రోజు అది ఉబ్బినట్లు కనిపిస్తే పులవడం మొదలైందని అర్థం. మూతకి చిన్న చిల్లు పొడిస్తే లోపలి వాయువు బయటికి వెళ్లిపోతుంది. దాన్ని 1 వారం పాటు అలా పులవనివ్వాలి. ఇప్పుడది స్ప్రే చెయ్యడానికి సిద్ధమైంది. కాని అది చాలా ఘాటు కాబట్టి మీరు దాన్ని పలచగా చెయ్యాలి. లీటర్ మిశ్రమాన్ని 20 లీటర్ల నీళ్లలో కలపాలి. అందులో ఆరోన్ చిన్న పొట్లంతో వాషింగ్ పౌడర్ కూడా కలుపుతాడు. స్ప్రే మీ చర్మాన్ని మండించగలదు గనుక పొడవైన ఫ్యాంటు, పొడవు చేతుల చొక్కా, గ్లోవ్స్ తప్పకుండా ధరించాలి. స్థానికంగా దొరికే మొక్కలతో కూడా మీరు మీ మిశ్రమాన్ని తయారు చేసి అవి పనిచేస్తాయేమో చూడవచ్చు. పాతకాలంలో రైతులు గొంగళి పురుగులని అరికట్టడానికి వాడిన పద్ధతిని కొద్దిగా మార్చి నెఫాట్ యాగి బూడిద ముక్కుపొడి కలిపాడు. 2 చిన్న పొట్లాల ముక్కుపొడిని 1 మూటెడు బూడిదలో కలిపి ఆ తర్వాత దానికి 1/2 మూటెడు ఇసుక కలిపాడు. నెఫాట్ ఆ మిశ్రమాన్ని 1 చిన్న డబ్బాతో దెబ్బతిన్న ఆకుల మొదళ్లలో కొద్ది కొద్దిగా చల్లాడు.
1: చాలామంది రసాయనాలు చల్లారు కానీ అవి పనిచేయటం లేదు. కత్తెర తెగులు పురుగులు నశించలేదు కాబట్టి నేను పొగాకు బూడిద ఇసుక వాడడానికి నిర్ణయించుకున్నాను.

0: ఈ పురుగులు దాగి ఉండే ఆకుల మొదళ్లలోకి చేరడానికి ఇసుక తోడ్పడుతుంది. దీన్ని చల్లిన చోట పంట బానే ఉంది, కానీ చల్లని చోట దెబ్బతిన్నది.
1: నొక్కువ అతిగాడైతే.

మనం నేర్చుకున్నదేమిటి? కత్తెర తెగులు పురుగులు చేసే హాని ఉన్నదానికన్నా ఎక్కువగా అనిపిస్తుంది. పక్షులు, సాలెపురుగులు, కొన్ని కుమ్మరి పురుగులు, చీమలు, కందిరీగలు, జబ్బులు కత్తెర తెగులు పురుగులని చంపి అవి చేసే హానిని చాలా వరకు అరికట్టగలవు. మొక్కజొన్న మొక్కల కాండాలకి నెయ్యి పూస్తే చీమలు పట్టి ఆకుల్లో దాగిన కత్తెర తెగులు పురుగులని హతమారుస్తాయి. మీ పొలానికి చుట్టుపక్కల్లో చెట్లు పొదలని పెరగనిస్తే రైతు నేస్తాలు వాటిలో పెరుగుతూ తింటూ ఉండవచ్చు. రసాయనిక కీటక నాశనులను ఎట్టి పరిస్థితుల్లోనూ చల్లవద్దు. అవి రైతు నేస్తాలని చంపేస్తాయి. కాబట్టి మీ పొలంలో కత్తెర తెగులు పురుగులు ఎక్కువ కావచ్చు. మొదటి 6 వారాల్లో మీ పొలాన్ని వారానికి కనీసం 2 సార్లు పరిశీలించి గుడ్ల సముదాయాలని కత్తెర తెగులు పురుగులని నాశనం చేయండి. పురుగు పట్టిన మొక్కల మీద ఉడకబెట్టిన మిశ్రమాన్ని చల్లండి. లేకపోతే బూడిద, ఇసుక, ముక్కు పొడి కలిసిన మిశ్రమాన్ని పురుగు పట్టిన ఆకుల మొదళ్లలో చల్లండి. పొలం మీద రైతు నేస్తాలని, స్థానిక మొక్కలని వాడితే కత్తెర తెగులు పురుగులని అదుపు చేసి మీకు చక్కటి ఆరోగ్యవంతమైన దిగుబడిని ప్రకృతే మీకు బహుమతిగా ఇస్తుంది.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స

0: అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0816223454.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
3: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
0: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక. హెల్మెట్ పెట్టుకోవడం వలన అసౌకర్యంగా ఉంటుంది అని అనుకుంటున్నారా? స్టైలిష్ గా బైక్ నడుపుతున్నది నేనే అని ఎవరూ గుర్తుపట్టరేమో అని హెల్మెట్ ని నిర్లక్ష్యం చేయకండి. గుర్తింపు ముఖ్యమా, తల ముఖ్యమా అని

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డ్ ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334102.

0: विष्णु FM 90.4।
1: हेलो फ्रेंड्स, एंडी విజ్ఞాన దర్శిని కార్యక్రమం ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారా? వచ్చేసిందండి. ఇప్పుడు మనం ఈ కార్యక్రమంలోనే అనేక విషయాలు తెలుసుకుందాం, సరేనా? ముందుగా ఆవరణాల ఆవిర్భావం ఏ విధంగా జరిగింది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందామా? సూర్యుడు స్వయం ప్రకాశత్వాన్ని సాధించాడు. గ్రహాల పైకి వేడి వెలుగును ప్రసరింపజేశాడు. దీంతో భూమి పైన అసలే వేడికి ఉన్న వాయువులకు అగ్నికి ఆజ్యం తోడైనట్లు, ఆజ్యాలకి సూర్యుని అగ్ని తోడు కావడంతో అవి మరింత వేడెక్కి వ్యాకోచించి క్రమంగా హైడ్రోజన్, హీలియం లాంటి వాయువులన్నీ అనంత విశ్వంలోనికి నిర్గమించాయి. ఇక భూమిని అవి వదిలి వెళ్లిపోయాయి. బరువైన వాయువులు మాత్రం భూమిని వదిలి వెళ్లలేకపోయాయి. ఉడుకుతున్న చారులోంచి వాయు ద్రవాలు వేరుపడడంతో ఘన పదార్థం మిగిలి పాకల్లా చిక్కబడడం ప్రారంభిస్తుంది, అవునా? అదే విధంగా ఈ వాయువులు కూడా అంతే. అప్పటి ఈ వాతావరణంలో ఎక్కువగా నిండిపోయిన నీటి ఆవిరి అంటే హైడ్రోజన్, ఆక్సిజన్ల సంయోగ పదార్థం భూమిని వదిలి పైకి పోతూ పోతూ చల్లబడి ద్రవీభవించి తొలకరిలా భూమిపైకి తొంగి చూస్తుంది. అయితే ఈ తొలకరి చినుకులు భూమిని చేరడానికి లక్షల సంవత్సరాలు పట్టిందంటే ఆశ్చర్యపడకూడదు. చినుకులు అంత మెల్లగా వచ్చాయని కాదు, భూమి మీద ఉన్న వేడికి అవి మార్గం మధ్యలోనే ఆవిరై తిరిగి పైకి పోయేవి. ఇలా మెల్లమెల్లగా క్రమక్రమంగా క్రిందికి దిగుతూ ఎప్పటికో గాని భూమిని తాకలేదు తొలివాన. అప్పటికి కూడా ఎర్రగా కొలిమిలో కాలిన ఇనుప ముక్కపై చెమట చుక్క పడితే ఆ చుక్క పడి పడగానే ఎలా ఆవిరైపోతుందో అలా నేలను తాకి తాకక మునిపే ఆవిరైపోయేది వర్షం. అయితే ఈ వర్షాల వల్ల వాతావరణం

వాతావరణం గతం కంటే చల్లబడటంతో ఉడుకుతున్న పాకం యొక్క పైభాగం చిక్కబడి ఘనీభవించడం ప్రారంభమైంది. అలా కొన్నేళ్లకు ఆ పైన ఒక పొర తయారై నిరంతరం పడుతున్న వర్షానికి క్రమేపీ ఘనీభవించే ప్రక్రియ వేగాన్ని సంతరించుకుంది. ఆ వర్షాలు ఎంత పెద్దవంటే ఈనాడు భూగోళం మీద ఉన్న జలరాశి అంతా, అంటే సముద్రాలలో, నదులలో, సరస్సుల్లో, భూగర్భంలో, ధ్రువాల వద్ద మంచు రూపంలో ఉన్న జలమంతా ఆనాడు వర్షరూపంలోనే ఉండేది. ఆ వర్షాలు అలా దివారాత్రాల భేదం లేక ఏళ్ల తరబడి నిరంతరం పడుతూ ఉండేవి. ఇక ఈ వర్షాల వల్ల భూమి పైభాగం క్రమేపీ గట్టిపడింది. అయితే భూమి లోపలి పొరల్లో ఉన్న అధిక వేడి వల్ల అక్కడి పదార్థం వ్యాకోచించి పై పొరను ఒక్కొక్క చోట ఇంకా పైకి ఎత్తుగా నెట్టింది. పై పొర ఇంకా బలహీనంగా ఉన్న చోట్ల ఆ పొరను బదలు చేసుకుని చిక్కని పదార్థం పై పొర మీదకి కారి ప్రవహించి ఘనీభవించేది లావాలాగా. ఇలా ఏర్పడ్డదే నేల మీది ఖండాలుగా రూపుదాల్చింది. భూమిపై శిలావరణం ఇలా ఏర్పడింది. ఇక భూమిపై ఇలాంటి మార్పులు జరుగుతున్నా వర్షాలు ఆగలేదు, నిరంతరం పడుతూనే ఉన్నాయి. అయితే ఈపాటికే వేడి తగ్గడంతో భూమిపై కొన్ని చోట్ల ఎత్తు ప్రదేశాలు ఏర్పడటంతో, ఇంకొన్ని చోట్ల పల్లంగా మారడంతో కురిసిన నీరు క్రమంగా ఆ పల్లంలోనికి చేరి నిల్వ ఉండడం ప్రారంభించింది. అవి సముద్రాలుగా రూపుదాల్చాయి. అయితే ఈ సముద్రాలు ఈనాటి సముద్రాల్లా చల్లగా ఉండేవి కాదు, సలసలా కాగిపోతూ ఉండే ఉష్ణ సముద్రాలుగా ఉండేవి. ఇలా కొన్నాళ్లు గడవడంతో భూమిపైన నీరు నిల్వ ఉండడంతో భూగోళం మరింత చల్లబడింది. సముద్రాలు పూర్వపు అధిక ఉష్ణాన్ని కోల్పోయి వెచ్చగా తయారయ్యాయి. అల్ప ఉష్ణం వల్ల ఆవిరి కాబడే నీటి శాతం తగ్గడంతో వర్షాలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ జలరాశి భూగోళాన్ని మూడు వంతులు ముంచేసింది. మిగిలిన ఆ ఒక్క వంతు నేలభాగం కూడా ఒకే ఒక పెద్ద గుట్టగా ఉండేది. ఆ రాతి భాగంగా ఉన్న ఆ నేల ముదురు గోధుమ రంగు ముద్దగా ఉండేది. ఎలాంటి జీవం లేక పసిమి పచ్చదనం లేక ఒట్టి బోడిగా ఉండేది. ఇక పచ్చటి బయట కప్పుకున్న ముగ్ధ మనోహర రూపవతిగా కావ్యాల కొద్దీ కవిత్వాన్ని వండిన కవులందర్నీ ఆనాటి రోజుకి వెనక్కు మళ్లించి ఆనాటి భూగోళాన్ని చూపిస్తే భూదేవిని చూసి ఓరుమని ఏడ్చేస్తారు.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland, and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital. Mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, strila lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku. 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
2: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
2: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. లిసనర్స్, ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు వాతావరణం గురించి తెలుసుకుందాం. భూగోళం మీద కూడా వాతావరణం సరైన రక్షణ కల్పించే స్థితిలో ఆనాడు లేకపోవడంతో విశ్వంలోని ఉల్కా శకలాలు వచ్చి భూమి మీద పడిపోతూ ఉండేది. ఈ రోజు అవి భూమి మీద పడలేవు. అవి భూ వాతావరణంలోనికి ప్రవేశించగానే ఏర్పడే ఘర్షణకి మండి బూడిదైపోతాయి. ఈ బూడిద నెమ్మదిగా మన వాతావరణంలో కలిసిపోతుంది. ఈ గ్రహ శకలాలనే మనం ఉల్కలు అని అంటాం. ఇవి కూడా రాతితో, లోహాలతో కూడుకున్న ముద్దలే. ఇవి కొన్న గ్రాముల బరువు నుండి టన్నుల బరువు వరకు ఉంటాయి. వీటిలో మరీ పెద్దవి ఒక్కొక్కసారి వాతావరణంలోని ఘర్షణకు మండిపోక యథాతథంగా భూమి మీదకు వచ్చి పడిపోతూ ఉంటాయి. చిన్నవి మాత్రం భూ ఉపరితలంపై 70 మైళ్ళు వచ్చేసరికి కాలి మండిపోతాయి. వీటినే షూటింగ్ స్టార్స్ అని కూడా అంటారు. ఏడాదికి ఏ సైజువైనా కానివ్వండి, సుమారు 10 కోట్ల ఉల్కలు భూమిపైకి వస్తాయని అంచనా. ఇక వీటి బూడిద వల్ల సాలీనా భూమి బరువు 20 టన్నుల వరకు పెరుగుతుంది. ఇటీవల భూమి మీద పడ్డ పెద్ద ఉల్క 1908 రష్యాలో పడింది. దాని బరువు 10 లక్షల టన్నులన్నమాట. ఈ ఉల్కలు కూడా భూమిపై నేల భాగం పెరగడానికి సహకరించాయి. లిసనర్స్, మీ అందరికి ఇంకా ఆశ్చర్యకరమైన విషయం చెప్పమంటారా? మరి ఆ విషయం ఏంటంటే, ఆనాటి వాతావరణంలో ఆక్సిజన్ ఏమాత్రం లేదు. అది ఇతర మూలకాలతో కలిసి ఘన ద్రవ రూపాల్లో

ఉండేది. దీనివల్ల సూర్యరశ్మితో పాటు వచ్చే అతి ప్రమాదకరమైన అల్ట్రావైలెట్ కిరణాలు, కాస్మిక్ కిరణాలు, గామా కిరణాలు యథేచ్ఛగా భూమిని తాకేవి. వాతావరణం బహు ప్రమాదంగా ఉండేది. ఇది తొలినాటి భూమి కథ. ఇక ప్రజోపకార కార్యాలు నిర్వర్తించడంలో దిగ్దిగంతాలు వ్యాపించగల అఖండ కీర్తిని ఆర్జించి అహింసామూర్తిగా పేరుగాంచిన అశోకుని

0: పది అంతస్తుల్లో 173 బిహెచ్కే లగ్జరీ లివింగ్ హోమ్స్ రెండు టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
0: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
3: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
4: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. లిసనర్స్, ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. పూర్వకాలం ఒక భూతం ఉండేదట. ఆ భూతానికి ఒక కోరిక కలిగింది. ముల్లోకాలలో ఎవ్వరికీ లేని సౌందర్యం గల అతిలోక సుందరిని పెళ్లి చేసుకోవాలన్నదే ఆ కోరిక. ఆ కోరిక కలగడం ఆలస్యం. ఉత్తర క్షణం ముల్లోకాలు గానించి వచ్చింది. కాని ఎక్కడా తనకు నచ్చిన అందాల రాశి కనిపించనేలేదు. ఇక లాభం లేదనుకుని ముల్లోకాల్లోని సౌందర్య రాశుల్ని తెచ్చి వారిని వధించి వారి రుధిరంలోంచి తన మంత్రశక్తితో తానే ఒక ముగ్ధ మనోహర కోమలాంగిని సృష్టించుకుని ఆమెతో నేను నిన్ను పెండ్లాడుతా హహహా అని ఆనందంతో వికటాట్టహాసం చేసింది ఆ భూతం. భూతాన్ని చూసి ఆమె భయపడి ఆ భయాన్ని పైకి పొక్కనీయక, నీవు చూస్తే మహాకాయుడువు, నేను చూస్తే సాధారణ మనిషిని, నీకు నాకు జోడెల కుదురుతుంది అని నయగారాలు వలకబోసింది. దానికా భూతం, ఓసి పిచ్చిదానా, నాకు దివ్యశక్తులు ఉన్నాయి, నేను ఏ ఆకారంలోనికి మారాలన్నా మారగలను అని ముసిముసి నవ్వులు నవ్విందట. అంతా ఆ చిన్నది ఒక సీసా చూపించి, ఏది నీ శక్తి చూపించు, నీకు చేతనైతే ఈ సీసాలో పట్టుగల ఒక చిన్న ఆకారంలోకి మారగలవేమో చూపించు అందట శ్రీకంఠ. ఇంకేముంది, ఇదిగో చూడు నా శక్తి అంటూ క్షణాల్లో నగు రూపం ధరించి ఆ భూతం సీసాలో దూరింది. తక్షణం ఆ చిన్నది ఆ సీసాకి బిరడా బిగించి ఆ భూతం బారి నుండి తనను తాను రక్షించుకుంది. ఈ చందమామ కథ ఎందుకంటారా, తొలినాట జీవం ఉద్భవించడానికి ఒక కారణం అతి నీలలోహిత కిరణాలు. ఇవి సూర్యుని నుండి మనకు కాంతితో పాటు వస్తూ ఉంటాయి. ఇవి చాలా ప్రమాదకరమైన కిరణాలు. తొలినాటి వాతావరణంలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఇవి సరాసరి భూమిపైకి వచ్చేవి. ఇక వీటి వల్ల నిర్జీవ పదార్థాల్లో కదలికలు కలిగి సేంద్రియ పదార్థం ఏర్పడి అది జీవ పదార్థంగా మార్పు చెందింది. తర్వాత ఆ జీవ పదార్థం మొక్కలుగా మారి ఆక్సిజన్ ని సృష్టించి వాతావరణంలోనికి ఆక్సిజన్ ని పంపించింది. ఆక్సిజన్ నుండి ఓజోన్ వాయువులతో వాతావరణంలో ఒక పొర ఏర్పడింది. సూర్యుని నుండి వచ్చే అతి నీలలోహిత కిరణాలను ఈ పొర మార్గ మధ్యంలోనే అడ్డుకుని ఆ కిరణాలు భూమికి చేరకుండా కాపాడింది. ఆ కిరణాలు ఎంత ప్రమాదకరమైనవంటే తాను సృష్టించిన జీవాన్ని తానే నాశనం చేయగలవి. ఇప్పుడు నేనిందాక చెప్పిన కథకి దీనికి కొంత పోలిక కుదిరింది కదా. ఓకే, ఇక మహావిస్ఫోటనం ద్వారా దశ దిశలా వ్యాపించిన శక్తి పదార్థంగా మారింది. ఆ పదార్థం పెద్ద పెద్ద ధూళిమేఘాలుగా ఆకృతిని దాల్చింది. ఆ ధూళిమేఘాలు అలా రూపుదాల్చిన పదార్థాలు పీడనానికి లోనే.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణం

రేడెక్కాయి. ఇక వాటి గర్భంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. కొన్ని నక్షత్రాలుగా కొన్ని గ్రహాలుగా మిగిలాయి. ఇక గ్రహాలలో వేడెక్కిన పదార్థం ఉడికిపోయింది. ఆ ఉడుకుతున్న చారులోంచి భూమిపై జలావరణం, శిలావరణం, వాతావరణం క్రమక్రమంగా పుట్టుకొచ్చాయి. ఇక భూమిపై రాబోయే జీవావరణానికి ఇవన్నీ ప్రధాన భూమికలే. జీవి ఆవిర్భావం ఎలా జరిగింది, జీవావరణం ఎలా వ్యాపించింది అనే విషయాలు ఇక మీట తెలుసుకుందాం, సరేనా లిసనర్స్? మరి ఇంతవరకు ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో చాలా విషయాలు తెలుసుకున్నా కదా. మరికొన్ని విషయాలు అదేనండి, ఇందాక చెప్పుకున్నా కదా, అసలు జీవం అంటే ఏమిటి, జీవి ఆవిర్భావం ఎలా జరిగింది, జీవావరణం ఎలా వ్యాపించింది, ఈ విషయాలన్నీ తిరిగి ప్రసారమయ్యే విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో తెలుసుకుందాం, సరేనా? నమస్కారాలతో శృతి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: विष्णु एफएम 90.4।
1: गुड आफ्टरनून लिसनर्स, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే హర్షిత. వెల్కమ్ టు అది సంగతి. ఈనాటి అది సంగతి కార్యక్రమంలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే తెలుసుకుందాం. గొప్ప పారిశ్రామికవేత్తలు, ప్రఖ్యాత నాయకులు, ప్రముఖ సినీతారలు, పర్యావరణవేత్తలు, ఇలా వివిధ రంగాలకు చెందిన కొంతమంది ప్రముఖుల పేర్లు వినగానే ఇట్టే వాళ్ళని గుర్తుపట్టేస్తాం. మరి అచ్చంగా వారి పేర్లనే పెట్టుకున్న కొన్ని జీవుల గురించి మీరు విన్నారా? మరెందుకు ఆలస్యం, తెలుసుకుందాం పదండి. మనుషుల పేర్లు వేరు, ఇతర జీవుల పేర్లు వేరు. ఈ రెండిటికి స్పష్టమైన తేడా ఉంటుందని మనం అనుకుంటాం. ఇప్పుడు ఆ తేడాని గుర్తించడం చాలా కష్టం. కొన్ని పేర్లు వింటే ఇలాంటివి కొన్ని జీవులకు పెడతారా అనిపిస్తుంది. బిల్ గేట్స్ని తీసుకోండి. ఈ పేరు వినగానే మైక్రోసాఫ్ట్ అధినేత అని ఇట్టే గుర్తుపట్టేస్తాం. సాంకేతిక రంగంలో అభివృద్ధితో పాటు మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారాయన. అయితే ఈ బిల్ గేట్స్ పేరుతో ఒక ఈగ కూడా ఉందని చాలా కొంతమందికే తెలుసు. అవును, దాన్ని బిల్ గేట్స్ ఫ్లవర్ ఫ్లై అని పిలుస్తారు. కోస్టారికాలోని అటవీ ప్రాంతంలో ఇది కనిపిస్తుంది. అక్కడి పూలజాతి మొక్కలపై ఇది సంచరిస్తుంటుంది. డిప్టెరాలజీకి సంబంధించి గేట్స్ అందించిన సేవలకు కృతజ్ఞతగా ఈ ఈగకి గేట్స్ పేరు పెట్టారు శాస్త్రవేత్తలు. అలాగే గేట్స్ సన్నిహితుడు పాల్ ఎలిన్ పేరు కూడా ఓ ఈగకి ఉంది. పాల్ ఎలిన్ ఫ్లవర్ ఫ్లై, ఇది దాని

పేరు. ఇది కూడా కోస్టారికా ప్రాంతంలోనే కనిపిస్తుంది. ఇవే కాదు, ప్రముఖుల పేర్లు పెట్టుకున్న కీటకాలు ఇంకొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
4: వెల్కమ్ బ్యాక్ టు రేడియో స్నో 90.4. జర్మనీని అంత హిట్లర్ పేరుతో ఓ పురుగు ఉంది. స్లోవేనియా ప్రాంతంలో ఉండే 5 దీవుల్లో మాత్రమే ఈ జాతి కీటకాలు కనిపిస్తాయి. వాతావరణంలో తేమ ఉన్న చోట మాత్రమే ఉంటాయట. వీటికి అనోఫ్థాల్మస్ హిట్లరీ అని నామకరణం చేశారు. 1933లో ఓ జర్మన్ కలెక్టర్ ఈ క్రీమికి ఆ పేరు పెట్టాడు. ఎందుకంటే అదే సమయంలో హిట్లర్ జర్మనీకి ఛాన్సలర్ అయ్యాడు. అందుకు గుర్తుగా ఆ కీటకానికి హిట్లర్ పేరుని తగిలించేశాడు. కీటకాల్లో ఎక్కువగా అమెరికాకి చెందిన ప్రముఖుల పేర్లు ఉన్నాయి. అమెరికా సైనిక కార్యదర్శి రమ్స్ఫెల్డ్ పేరు మీద కూడా ఓ జీవి ఉంది. ఆ పురుగు పేరు అగాధిడియం రమ్స్ఫెల్డి. ఇదే కుటుంబానికి చెందిన మరో పురుగుకి కూడా అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు డిక్షనీ పేరును పెట్టారు. అగాధిడియం కుటుంబంలోని మరో జాతి కీటకానికి అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ పేరిట అగాధిడియం బుషి అని నామకరణం చేశారు. ఒక్క నాయకులు నియంతలే కాదు, ఇతర రంగాల ప్రముఖుల పేర్లను పెట్టుకున్న కీటకాలు కూడా ఇంకొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఒక పాటనైతే వినేద్దాం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881623454. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు.

0: దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
2: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. 1981లో ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ ప్రాంతంలో ఓ కొత్త జాతి ఈగను కనుగొన్నారు శాస్త్రవేత్తలు. అయితే 2011 వరకు దానికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ సమాచారాన్ని విడుదల చేయలేదు. ఆ ఏడాదే ఈ ఈగకి ప్రముఖ గాయని బేయన్స్ నోల్స్ పేరును పెట్టారు. ఈగ వెనక భాగం బంగారు రంగులో మెరవడం, వెంట్రుకలు కూడా అదే వర్ణంలో ఉండడంతో ఈగను చూడగానే నోల్స్ గుర్తొచ్చి స్కాప్టియా బేయన్సియా పేరును ఖాయం చేసేశారట. అందాల నటి ఏంజెలినా జోలీ పేరున కూడా ఓ జీవి ఉంది. ది ఏంజెలినా జోలీ ట్రాప్డోర్ అనేది ఓ సాలీడు పేరు. అబన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ బేసన్ బాన్ జోలీ పేరును దీనికి పెట్టారు. వివిధ దేశాల్లోని శరణార్థుల కోసం ఐక్యరాజ్య సమితి చేపట్టిన సేవా కార్యక్రమాలకు ఏంజెలినా చేయుతనిచ్చింది. ఆ సహాయానికి కృతజ్ఞతగా జోలీ పేరును సాలీడుకు పెట్టారట. స్టీవ్ ఇర్విన్ గురించి మనందరికీ తెలిసిందే. ఆస్ట్రేలియాకి చెందిన ప్రముఖ వన్యప్రాణి నిపుణుడు, క్రొకోడైల్ హంటర్ గా ప్రపంచ ప్రసిద్ధి చెందాడు. కోలా జంతువుల రక్తంలోని కొత్తగా గుర్తించిన ఓ పరాన్న జీవికి ఇర్విన్ పేరు పెట్టారు. అతడి సేవలకు గుర్తింపుగా ట్రైపనోసామా ఇర్విని అనే పేరును దీనికి పెట్టారు. ఇలా ప్రముఖుల పేర్లను కీటకాలకు పెట్టే ముందు వివిధ విశ్వవిద్యాలయాల మధ్య సంప్రదింపులు జరుగుతాయి. వ్యక్తి పేరుతో పాటు ఆ కీటకం శాస్త్రీయ నామం కూడా కలిసి ఉండేట్టు జాగ్రత్త పడతారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో ఇంకా నామకరణం చేయాల్సిన జీవులు కొన్ని ఉన్నాయట. వీటికి కొంతమంది ప్రముఖుల పేర్లను పరిశీలిస్తున్నారట. ఓకే లిజనర్స్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే తెలుసుకున్నాం కదా, మరి ఇంకో రోజు ఒక మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ విత్ మీ ఆర్జే హర్షిత.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
4: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: మరికొద్ది క్షణాల్లో మస్త్ టైం పాస్.

0: लखनऊ FM 90.4।
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4లోని మస్త్ టైం పాస్. మరి మీతో ఈరోజు మంచి మంచి కబుర్లు చెప్పడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆచార్య ప్రణీత అయితే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలి, మంచి మంచి సాంగ్స్ వినాలనుకుంటే మీరు డైల్ చేయాల్సిన నంబర్ 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు అలా డైల్ చేస్తూ ఉండండి. ఈ లోపల ఒక చిన్న బ్రేక్ తీసుకొని చిటికలో వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
3: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
4: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
3: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. బ్యాంక్ ఆఫ్ బరోడా, భీమవరం.
2: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
3: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
3: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
3: ఫోన్ 0881622345.
5: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MSOBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
6: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
5: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
6: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
7: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MPH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
5: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్ టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్ టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డ్ ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. ఓకే లిజనర్స్, మన ఫస్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హాయ్ అండి.
8: నమస్కారం మేడం.
1: నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
8: మేడం కర్నూలు జిల్లా ఆస్పెన్ మండలం తంగరడన్న గ్రామం హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
1: బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు?
8: బాగున్నాం మేడం.
1: ఈరోజు మన టాపిక్ వచ్చేసి వరల్డ్ స్నేక్ డే అండి.
8: అంటే మేడం బంధు ఏంది మేడం?
1: ఈరోజు వరల్డ్ స్నేక్ డే అండి, పాముల దినోత్సవం.
8: ఆహా, పాముల దినోత్సవం మేడం.
1: మీరు ఎప్పుడైనా నిజ జీవితంలో పాముల్ని చూసారా?
8: చూసినాం మేడం. పాములు ఎక్కడంటే మేము రైతులు కదా మేడం, ఎక్కడెక్కడ చూస్తుంటాము.
1: అవునా అండి? మరి పాములు అంటే మీకు ఏమైనా భయం ఉందా?
8: మామూలే మేడం, అటు జోలికి ఏమో చెప్తాం కదా, మన భయం వాళ్ళకి, అటు వాటి భయం వాటికే ఉంటాయి మేడం.
1: అవునండి.
8: మనం ఏమనకపోతే అవి కూడా మనం ఎందుకు మేడం, మన యొక్క ప్రాణే కదా మేడం అది కూడా.
1: అవునండి.

0: మరి మీకు వాటితో ఏమైనా అనుభవాలు ఉన్నాయా?
1: ఏం అనుభవం ఏం లేదు మేడం, చూస్తుంటాం మేడం అంతేగాని. మేడం ఈరోజు మురిపించే మూవాలి మేడం సినిమా పేరు.
0: మురిపించే మూవల నుండి
1: జానకి పాడిన పాట మేడం, నీలీల పాడేదే దేవ్ అనే పాట మేడం.
0: చూస్తున్నామండి.
1: అది లేకుంటే
0: ఆ సాంగ్ మళ్ళీ చెప్తారా
1: మేడం? నీలీల పాడేదే దేవ మురిపించే మూవాలి మేడం.
0: ఓకే అండి, మీరు ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
1: మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, వింటున్న అందరి కోసం మేడం, ప్రత్యేక విజయ మేడం కూడా ధన్యవాదాలతో, మీకు ధన్యవాదాలతో, మీకు కూడా మేడం పాట కూడా.
0: ఓకే అండి,
1: జానకి అభిమానులు అందరి కోసం మేడం.
0: ఓకే అండి, మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హాయ్ అండి.
1: హాయ్, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: గురుశంకర్, ఆళ్ళగడ్డ, నంద్యాల జిల్లా నుంచి మాట్లాడుతున్నా మేడం.
0: గురుశంకర్ గారు ఎలా ఉన్నారు?
1: చాలా చాలా బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు?
0: మేము కూడా చాలా బాగున్నామండి. మరి ఈ రోజు టాపిక్ విన్నారా?
1: లేదు మేడం, ఫోన్ చేయడానికే సరిపోయింది మేడం.
0: అలా అంటారా?
1: అవును మేడం.
0: సరే అండి, ఈ రోజు మన టాపిక్ వచ్చి వరల్డ్ స్నేక్స్ డే.
1: ఓకే,
0: అంటే ఈ రోజు పాముల దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం.
1: పాముల దినోత్సవం శుభాకాంక్షలు మేడం.
0: మరి మీకు పాములంటే భయమా?
1: పాములంటే చాలా భయం మేడం.
0: ఎప్పుడైనా చూసారా మీరు?
1: చూసినారు మేడం, పాములని చూడండి మేడం.
0: మరి వాటితో మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా అండి?
1: అనుభవాలు ఉన్నాయి మేడం. పాము ఒకసారి రేగమండలకు పోయింది మేడం, కాలువలో పనుకొని అది వంగి రాయి తీసుకునేసరికి అది పడగలేపింది మేడం పైకి.
0: అమ్మో,
1: ఉరుకు తీసుకున్నాయి మేడం. రాళ్ళు గిల్లి కింద వేసి రేగమండలు ఎక్కడ పోయినాయో, రాళ్ళు ఎక్కడ పోయినాయో, చెమటలు కారుతున్నాయి మేడం. ఉరికిన పిల్లప్పుడులే మేడం.
0: మరి సినిమాల్లో కూడా
1: చూసాను మేడం పాములు అయితే.
0: మరి సినిమాల్లో కూడా అన్ని ఇదివరకు పాముల గురించే సినిమాలు తీసేవారు, మరి చూసేవాళ్ళ మీరు?
1: పాముల గురించి అవి తీస్తుంటారు మేడం, అప్పుడు తీస్తున్నారు.
0: ఓకే అండి.
1: మా ఇంట్లో నుంచి ఉండేది మేడం, అంటే పాములు పట్టే వాళ్ళకు పట్టించాం మేడం, 1500 ఇచ్చి.
0: అవునా?
1: మీద పడ్డేది మేడం నా మీద.
0: అయ్యో,
1: అలా జరుగుతుంటాయి మేడం. చూసాం మేడం, ఎందుకంటే మేము వ్యవసాయం చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ కనిపిస్తుంటాయి మేడం మాకు.
0: అవునండి.
1: కొండచిల్ల అంటే, నాగబాము అంటే, రకరకాల జరిగిపోతు అంటే ఎవరు కనిపిస్తూనే ఉంటాయి మేడం.
0: అవునండి.
1: మనం కానీ దాన్ని ఏమనకూడదు మేడం, అది తన తాగకపోతే అయిపోతాయి. మన తాగకపోతే మనం పని చేసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే తన జోలికి వెళ్ళినా అనుకో పాములతో పాములతో కులాస కాదు మేడం.
0: అంతే అండి,
1: జాగ్రత్తగా వెళ్తుండాలి చూసుకొని అంతే.
0: సరే అండి, మరి మీరు ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: ఈరోజు వచ్చేసి మీరు పాముల గురించి చెప్పారు కాబట్టి దేవి మూవీ నుంచి సాంగ్ వినిపించండి. దేవి దేవి.
0: ఓకే అండి.
1: దేవి మూవీ నుంచి ఒక సాంగ్ వినిపించండి మేడం.
0: ఓకే అండి,
1: థ్యాంక్ యూ మేడం.
0: మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హాయ్ అండి.
1: హలో, శుభ సాయంత్రం అండి.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: విజయవాడ నుంచి హిమవంత్ కుమార్. అమ్మ తమ పేరేంటి?
0: నా పేరు ప్రణీత అండి. ప్రణీత.
1: ప్రణీత.
0: ప్రణీత అండి.
1: ప్రణీత మా 30 మంది ఉంటారు మీరు. ప్రణీత, పల్లవి, అమూల్య.
0: అవునండి, మరి రేడియో విష్ణు అంతా మా స్టూడెంట్స్ మాట్లాడుతుంటేనే వెళ్తుంది.
1: అసలు మీ వాయిస్ వినాలంటుందమ్మా, అందుకని సాయంకాలం మీ లైన్ అంత బిజీ ఉంటుంది. ఎక్కడన్నా లైన్ దొరకలేదు కానీ, కష్టం కానీ దొరికి కానీ మీ లైన్ దొరకాలంటే అది కోన బండగ తరుడు పెద్ద ఫుట్బాల్ గెలుచుకున్నట్లక్కే మీ లైన్ కనాలంటే.
0: సరే అండి. హిమవంత్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నామ్మా. వెంకటేశ్వర దర్శనం అవుతుంది కానీ అమ్మో ఇది చాలా కష్టం. ఎందుకంటే మీ వాయిస్ గూగుల్ గుంత లాగుంది, అంత స్టూడెంట్ కదా మీ వాయిస్ ఎలా ఉంటాయమ్మా.
0: ఓకే అండి, మరి మీరు ఈ రోజు టాపిక్ విన్నారా?
1: ఆ విన్నానమ్మా, సాయంకాలం కూడా మాకు అదే కదా. అప్పుడు ఉన్నప్పుడు ఇదే పెట్టామండి, అప్పుడు బాగా దొరికేది, ఇప్పుడు దొరకట్లా. ఇప్పుడు 250 కాల్స్, 250 కాల్స్, 150 కాల్స్ పుట్టినట్టు దొరకట్లా. దాన్ని బట్టి ఆలోచించండి ఎంత బిజీగా ఉంది మీది. ఇవాళ దక్కి 3 కాళ్ళు దొరికింది, నిన్న 170 సార్లు కొట్టా, మొన్న అయితే 270 సార్లు కొట్టా. అసలు సచే కూడా దొరకనే దొరకలా.
0: అవునండి, మరి ఈ రోజు టాపిక్ విన్నారు కాబట్టి కొంచెం మీరు ఏమైనా పాముల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఏమైనా చెప్తారా?
1: పాముల దినోత్సవం, అన్నదమ్ముల దినోత్సవం, గాలిపడాల దినోత్సవం, అన్ని చాలా ఉన్నాయి మా దినోత్సవాలు. పాములు అంటే పట్టుకోడికి భయమే. పూర్వం బుట్టలు పెట్టుకుని అడుకోవడానికి వచ్చేవాడు రాష్ట్రానికి, ద్రౌపది పుష్టి అనేవాడు అని మినిమం 5 రూపాయలు ఇవ్వాలా అంటే ఆ రోజులంటే 10 రూపాయలు వచ్చి సరిపోయి ఇవ్వాలి, 5 రూపాయలు ఇచ్చే కానీ కుదరదు.

0: అవునా అండి.
1: ఇందుకులా పని చేశారంటే సరదా పుట్టింది అండి. అడిగి అడిగి అవి ఇచ్చాడు తీరాయని తెల్లారి ఇందులా వాసింది మేడ. అంత అవస్థ ఎందుకు పడదాం? అడిగి 50 రూపాయలు ఇచ్చి కొనచీల మీద వేసిపోయి ఎందుకు? ఇంకలా వాసింది మేడ నాకే భయం వేసింది.
0: అవునా అండి.
1: అది డబ్బులు ఇచ్చి తల్లించుకుంటా అంటారే ఇలాగే ఉంటాయి. అది పావులు మీద వేసుకోండి నాకు తెలియదు కదా.
0: మాకు పాములతో అంత అనుభవాలు ఏమి ఉండవండి, మామూలుగా వాటిని చూస్తేనే భయపడతాం మేము.
1: ఎవరైనా భయపడాల్సిందే పాము అండి, కాబట్టి వెళ్ళిపోతుంది మన దారి మనం వెళ్ళిపోవాలి.
0: మనం వాటికి హాని చేయకుండా ఉంటే అవి మనల్ని ఏం చేయవు.
1: అది కరెక్ట్. అది కరెత్తడం గానీ బుష్ అంటాం గానీ ఏమి ఉండకూడదు.
0: మరి పాముల గురించి చాలా చాలా సినిమాలే తీసారు.
1: ఎందుకు ఇప్పుడు పిట్టాచారి సినిమాలన్నీ అయ్యాయి కదా.
0: అవునండి.
1: 60 రోజులు అంత ట్రాఫిక్ ఉండేది.
0: మీరు ఆ సినిమాలన్నీ చూసేవాళ్ళా?
1: అప్పుడు పావలేగే సినిమా ఆదివారం వస్తే టొబాకి దొరికేవాళ్ళం కాదు, సినిమాకి వెళ్ళేవాళ్ళం.
0: అవునా అండి.
1: అసలు టొబాకి దొరికే బుల్లెట్ కూడా దొరికేవాళ్ళం కాదు. అంత ఇది ఇవ్వాలంటే 100 వేలు అయిపోయినాయి కానీ సినిమాలు. సినిమాలు కూడా మానేసి 20 సంవత్సరాలు అయిందండి. ఏం పెడతాం అండి డబ్బులు? 150-200 ఎక్కడ చెప్తారు?
0: సరే అండి.
1: అదేంటే పావుల కుర్చీ 30 పైసలు, సీట్ వచ్చి 50 పైసలు. లోపలే సినిమా అయిపోద్ది కావాలంటే ఇవాళ ముగ్గురు ఇద్దరు వెళ్తే ఫ్యామిలీ వచ్చి 1000-2000 ఖర్చు అవుతాయి. అవునంటారా కాదంటారా?
0: అవునండి. మరి పాత కాలంలో అందరికి సినిమాలు కొంచెం తక్కువ రేట్కే చూసేటట్టు ఉండేవి.
1: అనుమతి ఇచ్చేస్తారు 200-800.
0: అవునండి.
1: స్ట్రీమింగ్ స్టోరేజ్ 1000-2000.
0: అవునండి.
1: మరి అంత పిచ్చండి నాకు అర్థం కాదు.
0: సరేలేండి.
1: అదమ్మా
0: మరి ఈరోజు మీరు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: జానకి గారు పాట పాడింది, ఏది వేసినా పర్లేదు మంచిగా.
0: మరి మీరు ఏదైనా సాంగ్ చెప్తారా జానకి గారి పాటల్లో?
1: అంటే 40-50 ఏళ్ళ పాటలు పాడింది కదా, మనకు ఐడియా ఉండదు. ఏ పాడేసినా నేను హ్యాపీగా అంటే ఇప్పుడే.
0: ఓకే అండి, మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు. మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, MBBS, MD, పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

సంధ్యారాగం చంద్రహారతి పడుతున్న వేళ, మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ, ఓ శుభముహూర్తం.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం.
1: హలో, హాయ్,
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మాది రాపూరు, నెల్లూరు జిల్లా రాపూరు. రాపూరు మాది మేడం.
0: అవునా అండి,
1: ఇదే కొత్తగా చేయడం ఫోన్.
0: మీ పేరు ఒకసారి మళ్ళీ చెప్తారా?
1: నా పేరు నారాయణ.
0: నారాయణ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం.

0: నారాయణ గారు, మరి ఈరోజు మీరు టాపిక్ విన్నారా? టాపిక్ విన్నారా అండి? ఈరోజు వరల్డ్ స్నేక్స్ డే అండి. ఈరోజు పాముల దినోత్సవం అండి. మరి మీకు పాముల గురించి ఏమైనా అనుభవాలు కానీ వాటి అంటే భయం కానీ ఏమైనా ఉన్నాయా?
1: లేదు మేడం.
0: ఓకే అండి, మరి మీరు ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: పాండురంగుడు.
0: పాండురంగుడు సినిమా నుండి?
1: ఓకే
0: అండి, మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హాయ్ అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు అన్ముల మోహన్ మేడం, అది మున్రాయి గ్రామం సంగే మండలం వరంగల్.
0: మోహన్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం, మీరు?
0: మేము కూడా చాలా బాగున్నామండి. మరి ఈరోజు టాపిక్ విన్నారా?
1: చెప్పండి మేడం. ఇప్పుడు
0: ఈరోజు వరల్డ్ స్నేక్స్ డే అండి.
1: మేడం, మేము పొలం దగ్గర పోతే మాకు పాములు అవుపడతాయి మేడం.
0: అవునా అండి, మీరు అవి చూస్తే భయపడతారా లేదా ధైర్యంగా వాటిని పట్టుకుంటారా?
1: భయమే కాదు మేడం, అవి కరెక్టే కదా. మొన్న 10 రోజుల కిందనే నన్ను కాటేసింది మేడం ఒకటి పాము.
0: మరి చికిత్స తీసుకున్నారా అండి? ఇప్పుడు అంతా బానే ఉందా?
1: హాస్పిటల్ పోయినా మేడం, 5 కాట్లు పడ్డాయి.
0: అవునా అండి.
1: హాస్పిటల్ పోయి ఆడ ఒక రోజు ఉండి వచ్చిన మేడం.
0: జాగ్రత్తగా ఉండాలండి విషపూరితమైన జంతువులతో.
1: అయి ఆ గడ్డిలో ఉండి అవుపడే కదా మేడం పొలంలో చంకల.
0: అవునండి, అవి మరి ఇంకా చీకట్లో అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాయి పొలాల్లో వాటిలో.
1: వాటి భయం వాటికి ఉంటే మనం చూడక ఆడి చెప్తా అనుకుంటుంది.
0: అవునండి. మోహన్ గారు, మరి ఈరోజు మీరు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: నాకు దసరా బుల్లోడు సినిమా నుండి చేతిలో వచ్చేసి అనే పాట.
0: ఓకే అండి, మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హాయ్.
1: హలో.
0: హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: శుభ సాయంత్రం అండి, నేను విజయవాడ దగ్గర నున్న గ్రామం నుంచి శోభారాణిని మాట్లాడుతున్నాను.
0: శోభారాణి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
0: మేము కూడా చాలా బాగున్నామండి. మీతో ఎప్పుడు మాట్లాడినా మంచి మంచి కవితలు
1: మార్చేస్తున్నాయి మాకైతే.
0: ఏంటండి?
1: ఎండలు ఎలాగున్నాయి మాకైతే? మార్చేస్తున్నాయి ఇంకా.
0: మాకు కూడా ఎండలు అలానే ఉన్నాయండి ఇక్కడ.
1: మరి వాతావరణ పరిస్థితులు అన్ని కూడా మారిపోతున్నాయి, ఇవన్నీ మనం చేస్తున్న తప్పిదమే.
0: అవునండి. మీతో ఎప్పుడు
1: ఇచ్చారా?
0: అవునండి, ఈరోజు వరల్డ్ స్నేక్ డే.
1: వరల్డ్ స్నేక్ డే, పాములు.
0: అవునండి. మరి మీతో వాటి నుంచి ఏమైనా అనుభవాలు ఉన్నాయా? మీకు పాములు అంటే భయమా?
1: బాబో, అసలు పాము అంటే బయలులేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. దూరం నుంచి చూస్తాము, టీవీలో షోల్లో చూస్తాము, లేకపోతే సినిమాల్లో చూస్తాం, కానీ డైరెక్ట్ గా అయితే పామును ఎప్పుడు చూడలేదు నేను.
0: అవునా అండి?
1: చూడలేదు. కానీ చాలా మంది మేము పుట్ట దగ్గరికి వెళ్ళాము, పాలు పోసాము, పాము వచ్చింది అని చెప్తారు.
0: అవునండి,
1: చాలా సార్లు ట్రై చేశాను బయటకు వస్తుందేమో చూద్దాం అని చెప్పి, మనం కనిపించలేదమ్మా.
0: మీకు చాలా ఆసక్తిగా ఉన్నట్టుంది.
1: కానీ మన వాళ్ళు పాలు పోస్తారు, కానీ పాములు పాలు తాగవటమ్మా సైన్స్ ప్రకారంగా చూస్తే.
0: అవునా అండి?
1: పాములు అయితే పాలు తాగవు, వాటి మనం పోసే పాలన్నీ కూడా చుట్టూ ఉన్నటువంటి మట్టితో చేసుకుని ఉంటాయి కదా ఆ కోవలు అనేవి. ఆ పుట్ట అనేది మట్టితో ఏర్పాటు చేసుకున్నది కాబట్టి ఆ మట్టి పీల్చేసుకుంటుందంట.
0: అవునండి.
1: నిజమైతే పాములైతే పాలైతే తాగవు అనేసి సైన్స్ ప్రకారంగా చెప్తున్నారు. సైన్స్ ప్రకారంగా రుజువు కూడా అయిందంట.
0: చాలా మంచి విషయం చెప్పారండి ఈరోజు.
1: కాకపోతే మనకి ఏంటంటే టీవీలోనూ మనకి సినిమాల్లో చూపించేది ఏంటంటే పాము పాలు తాగుతున్నట్టు, మనం ఒక బౌల్లో పెడితే పాలు తాగుతున్నట్టుగా మనకి చూపిస్తారు.
0: అవునండి.
1: అవన్నీ రబ్బర్ పాములు అయి కాబట్టి మనకు అలా చూపిస్తూ ఉంటారు. నిజమైతే సైంటిఫిక్ గా అయితే మాత్రం పాము పాలు తాగవు.
0: చాలా చక్కటి విషయం చెప్పారు ఈరోజు మాకు.
1: ఓకే, అయితే మనం పాముల గురించి మాట్లాడుకున్నాం కదా, మరి పాము గురించి పాట వేసుకుంటే బాగుంటదేమో కదా
0: చెప్పండి.
1: నోము చిత్రంలో
0: నోము
1: నోము నోము పండించవా.

0: ఆ పాట అమ్మా.
1: ఓకే అండి, మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్.
0: ఒక కవిత కూడా చెప్తాను రా.
1: అదే చెప్తున్నాను నేను ఇందాక నుండి, మీతో ఎప్పుడు మాట్లాడినా మాకు ఒక మంచి మంచి కవితలన్నీ వినిపిస్తూ ఉంటారు.
0: అయితే ఈరోజు జాతీయ వివాహ ఆహ్వాన దినోత్సవం అమ్మా.
1: అవునండి,
0: వివాహ దినోత్సవం కాదు, వివాహానికి ఆహ్వానం పలికే దినోత్సవం అన్నమాట.
1: చెప్పండి.
0: అంటే ఆహ్వానం అంటే ఏంటంటే, ఆహ్వాన పత్రిక రాయిపిస్తాం కదా మనం, శుభలేఖ అంటాము.
1: అవునండి.
0: ఆ శుభలేఖ, కుమార్తెకు వివాహం చేయు తండ్రి నిశ్చయంతో, శుభగడియన శుభలేఖల ముద్రణతో, బంధుమిత్రులను పెళ్లి వారిని ఆహ్వానించు పెళ్ళు పత్రికతో, పెళ్లికి విచ్చేసిన అతిథులకు అతిథి మర్యాదలతో, పంచభక్ష పరమాన్నములతో, వివాహ కానుక జ్ఞాపికలతో, ఎల్లరను సంతసింప చేయు ముదముతో, అత్తవారింటికి సాగనంపు వధువు తండ్రి కన్నీటితో, అత్తమామలకు ఆడపడుచులకు తోటి కోడళ్లకు వధువు అప్పగింతలతో, కన్నవారి బాధ్యతను తీర్చుకొను తండ్రి కడగండ్లతో, బంధుమిత్రుల ఓదార్పు మాటలతో, అత్తవారింట అడుగు అడిగిడు నవవధువు సంతోషముతో, కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలతో, మెట్టినింటి ఖ్యాతిని పెంచాలి చాకచక్యంతో, వివాహ ఆహ్వాన దినోత్సవ శుభాకాంక్షలతో.
1: చాలా బాగా చెప్పారండి.
0: థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే దానిలో అప్పగింతలు వచ్చేస్తాయి. ఆడపిల్లని అత్తవారింటి పంపించేటప్పుడు తండ్రి యొక్క బాధ ఏంటి, అత్తవారింట్లో ఎన్ని కలలతో ఎన్ని ఊహలతో ఆడపిల్ల మెట్టి నింటి అడుగు పెడుతుంది, ఇవన్నీ వచ్చేసినాయి అమ్మా దానిలో.
1: అవునండి.
0: థ్యాంక్ యూ అమ్మా, మంచి పాట వినిపించి. ఈరోజు స్నేక్స్ డే చెప్పావు కాబట్టి స్నేక్ గురించి పాట.
1: ఓకే అండి, మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: హాయ్ అండి.
1: హృదయపూర్వక శుభ సాయంత్రం అమ్మ ప్రణీత.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రాయవర మండలం మాట్లాడి నుంచి మాట్లాడుతున్నానమ్మా.
0: వెంకటరెడ్డి గారు ఎలా ఉన్నారు?
1: చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాను. కార్యక్రమం మొదటి నుంచి కూడా వింటున్నానమ్మా. స్నేక్స్ డే.
0: అవునండి,
1: పాముల దినోత్సవం.
0: అవునండి,
1: పాములతో చాలా అనుబంధం ఉందమ్మా. నాకు నిజంగా చాలా అనుబంధం ఉందో కని చెప్తాను నీకు.
0: చెప్పండి.
1: పాములంటే నాకు చాలా భయం.
0: అవునా అండి?
1: చాలా చాలా భయం. నాగుల చవితికి పుట్ట దగ్గరికి వెళ్తారు కదమ్మా.
0: అవునండి.
1: ఇప్పుడు నేను కూడా సరదాగా వెళ్ళి పుట్టలో అసలు బాగుందో లేదో అని ప్రతి కొనుకులు అంటారు కదా, కన్నాలు ఉంటాయి కదా.
0: అవునండి.
1: అవి చూస్తే రెండు మూడు కన్నాల్లో నుంచి నాకు పాము కనపడింది అమ్మా, తాస్పాం.
0: అవునా అండి?
1: చాలా భయపడిపోయాను. అంటే ఇప్పుడు కనువులు అంటారు, కనువులు అంటారు అవి చుట్టూ, మరి రకరకాలుగా చుట్టూ ఉంటారు కదా పాము. నేను వరుసగా రెండు మూడు కనువులు చూస్తాను, రెండు మూడు సార్లు కూడా ఉందన్నమాట. అలా సుట్టేసుకుంటది కదమ్మా లోపల.
0: అవునండి,
1: చాలా భయపడిపోయాను. అలాగే పాము పగపడద్దే, పాము తొక్కకూడదని గట అనేవారు మా చిన్నప్పుడు మా మిత్రులు.
0: అవునండి.
1: పొరపాటుని కనపడితే మనం మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు, అదే మనం వేరే చోటుకి వెళ్ళినప్పుడు అడుగులు వంకర వంకర గట్టి ఇంకరగా తిప్పుకుంటూ వెళ్ళాలట, అప్పుడు పాము రాలేదట మన ఇంటికి.
0: అవునా అండి?
1: ఇవన్నీ మీకు చాలా చిన్నపిల్లలు
0: కదా.
1: మరి పాములు బొట్టలు వేసుకుని వచ్చేవారు, కొండ శిలవలేమో మెడలు వేసుకుని ఒంటికి సొట్ట పెట్టుకుని వచ్చేవారు. అలాగే మా ఇంట్లో కూడా తాసిపం వచ్చిందమ్మా, ఒక 2008లో వచ్చింది శ్రావణ మాసంలో.
0: అవునా అండి?
1: అవునమ్మా, ఒక తాసిపం వస్తే సాయంత్రం నేను ఒక వ్యాపారం ముగించుకుని ఇంట్లోకి వెళ్ళి భోజనం చేశాక తలుపులు వేయబోతుంటే వేరే తలుపు సౌండ్ వినపడింది అమ్మ, తప్పమని వినపడింది రేగు తలుపు. ఇదేటని ఇదేటని చూస్తున్నోకి తలుపు కొంచెం జారేసిన తలుపు తీసుందమ్మా, కొద్దిగా పాముల్లి దారి ఉండేలాగా తప్పన కొట్టింది కదా, కొంచెం తలుపు కదిలింది రేకు తలుపు మాలనే.
0: అవునా అండి?
1: అప్పుడు వెంటనే మా మామయ్యగారికి చెప్పి, ఏమండి ఏదో పాము వెళ్ళినట్టు సౌండ్ వచ్చిందని సూత్రులోకి ఏముంది సాగుట్లో ఇప్పుడుగా పాము కనపడింది నాకు. అప్పటికే రాత్రి 9 అయింది అమ్మాయి ప్రణతి, మా శ్రీమతి పనులన్నీ చేసి శ్రావణ మాసం పనులు అలిసిపోయి పడుకుంది అనమాట అప్పటికప్పుడే 9 గంటలకి.
0: అవునా అండి?
1: ఆవిడున్న గదిలోకి కూడా వెళ్ళిపోయింది. అలాగా 4 గదులు ఉంటే 4 గదులకి వెళ్ళిపోయి గ్యాస్ సిలిండర్ పక్కనే నక్కిందమ్మా.
0: అమ్మో
1: కష్టం. అప్పుడు వెంటనే ఇదిలో కరోనా కాకేస్తే వాళ్ళకి తెలిసిన వాడు తాజ్మహల్ పట్టుకున్న వాళ్ళు ఉంటే వెంటనే ఫోన్ చేయటం, అతను రావటం. తోపట్టుకుంటే ఏం చేయలేదమ్మా, పాములు పట్టుకునే వాళ్ళని అసలు ఏమి చేయలే, సులువుగా పట్టుకున్నాడు అన్నమాట.
0: అవునా అండి?
1: అది పెద్ద గండం గడిచింది. మరి నిజంగా ఆ రకంగా ఇంకా ఇంకా ఎన్ని ఉన్నాయనుకో, మరి సమయం చాలదు కదా, చెప్పు చెప్పాను. ఏదేమైనా మనం జాగ్రత్త ఉండాలమ్మా, వర్షాకాలం వస్తుంది, వర్షాకాలం పావులు మన నెలల్లోని కూడా జాగ్రత్త ఉంటాయి. కాస్త తలుపులు గట్ట వేసుకుని చెట్టుకుని తలుపులు కన్నాలు గట్ట ఉంటే మూన్ చేసుకోవడం మంచిదమ్మా.
0: అవునండి.
1: మరి ఈ రోజు నేను కోరుకునే పాట ప్రణతి.
0: చెప్పండి.
1: చిత్రం పేరు పొట్టేలు పొన్నమ్మ.
0: ఆ చిత్రం నుండి
1: ఎందుకేసాను చెరుకు తోట చిన్నమ్మి. రాత్రి టీవీలో చూసాను, వేడమమ్మల్ని అడగాలనుకున్నాను, లైన్ కలిసింది, అడిగాను, ఉందనుకుంటున్నాను. ఎందుకేసాను చెరుకు తోట చిన్నమ్మి.
0: ఉందండి ఉందండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఓకే ఓకే అండి, మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఓకే లిజనర్స్, మరి మన లైఫ్ టైం అయితే ఈరోజు ఎండింగ్ వచ్చేసిందండి. మరి మనం ఈరోజు వరల్డ్ స్నేక్స్ డే గురించి మాట్లాడుకున్నాం. మరి విషపూరితమైన జంతువులతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పడమే ఈరోజు కార్యక్రమం ఒక ఉద్దేశం అండి. మరి మన కాలర్స్తో మంచి మంచిగా మాట్లాడేసాం, అలానే మంచి మంచి సాంగ్స్ కూడా వినేసాం కదండి. మళ్ళీ రేపు తిరిగి ప్రసారం అయ్యే మాస్టర్ టైంపాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే ప్రణీత.

0: FM 90.4.
1: హాయ్ హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు కెరీర్ చాయిస్. లిసనర్స్, లక్ష్యం ఒకటైనప్పుడు నలుగురు నడిచే దారిలో వెళ్లడం మంచిదేనండి, కానీ మీ గమ్యం అది కాదని తెలిసినప్పటికీ ఇతరుల మార్గంలోనే నడిస్తే నష్టపోయేది మీరే. అందుకే కోర్స్ లేదా కెరీర్ ఎంపికలో మీరు ఏ దారిలో వెళ్లాలనుకుంటున్నారో నిర్ణయించుకోవడం ఎంతో ముఖ్యం. నలుగురు నడిచేదా లేదా మీకు నచ్చేదా తేల్చుకోవాల్సింది మీరేనండి. ఇప్పటి యువతకు అసలు మనమేమీ చెప్పనక్కర్లేదు, వాళ్ళకన్నీ తెలుసా అంటూ ఈ జంజీలను ఆకాశ

ప్రశ్నలు ఎత్తేస్తూ ఉంటారు అంతా. అయితే నాణానికి మరోవైపు ఉన్నట్లు అన్ని తెలిసినా కొందరు మాత్రం ఎంతకీ ఓ నిర్ణయానికి రాలేకపోతుంటారు. దాంతో నలుగురితో పాటు మనం అనుకుంటూ ఉన్నత విద్య కెరీర్ లో తప్పడడుగులు వేస్తూ ఉంటారు. సొంత ఆసక్తులు సామర్థ్యాలతో సంబంధం లేకుండా సాగే ఈ హెడ్ మెంటాలిటీతో తాత్కాలిక సంతోషాలున్నా అంతిమంగా నష్టాలే ఎక్కువండి. చిన్నప్పటి నుంచి కలిసి చదివిన అమృత ఫలానా కోర్సు తీసుకుందని అక్షయ కూడా అందులోనే చేరింది. కొత్తలో అంతా బానే గడిచింది. కొద్ది రోజులయ్యాక అది తన ఆసక్తికి తగిన కోర్సు కాదని తెలుసుకుంది. ఎలాగోలాగా అందులో నుంచి బయటపడి ఆమెకు నచ్చిన దాంట్లో చేరింది. కానీ అప్పటికే విలువైన ఏడాది సమయంతో పాటు ఫీజుల రూపంలో వేలాది రూపాయలు నష్టపోవాల్సి వచ్చింది. పక్కింటి అబ్బాయి అమెరికా వెళ్లాడను, స్నేహితుడు కొత్త కోర్సులో చేరి లక్షల్లో ప్యాకేజీ గడుస్తున్నాడను కాకుండా నిజంగా మీకు ఏది ఇష్టమో ఎందులో పట్టుందో తెలుసుకుని ముందుకు సాగితేనే మేలంటున్నారు నిపుణులు. ముందైతే అడ్మిషన్ తీసుకుందాం లేదంటే జాబ్ లో చేరిపోదాం, ఏదైనా ఉంటే ఆ తర్వాత చూసుకుందాం అనే ఆలోచన ధోరణి సరికాదంటున్నారండి. మరి సొంతంగా ఆలోచించే శక్తి విచక్షణ ఉన్నప్పటికీ కేవలం సమాజంలో ఎక్కువ మంది ఆ పని చేస్తున్నారని, చుట్టూ ఉన్న వాళ్ళంతా ఓ దారిలో వెళ్తున్నారని వాళ్ళను పూర్తిగా అనుసరించడం ఎప్పటికీ సరైన విధానం కాదండి. ఎందుకంటే వాళ్ళ ప్రాధాన్యాలు వేరు, స్థితిగతులు వేరు, అన్నిటికి మించి వాళ్ళ ఆసక్తులు వేరు. పక్క టీం మెంబర్తో లేదా వేరే సంస్థలో మరో లాంగ్వేజ్ మీద పనిచేస్తున్న స్నేహితుడితో ఎదుగుదల చూసి మీ కెరీర్ లో అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు. మీది ఆకట్టుకునే మాట తీరు కావడంతో ఓ మార్కెటింగ్ సంస్థలో ఉన్నత హోదాలో పనిచేస్తున్నారని అనుకుందాం. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే ఓ స్నేహితుడు అనుకోకుండా కెఫేలో పరిచయమయ్యాడు. తన ప్యాకేజీ, వీకెండ్ లైఫ్, ఆఫీస్ కల్చర్ అంతా విని ఆసక్తి లేకపోయినా మీకు ఐటీ ఫీల్డ్ లోకి వెళ్లాలని అనిపించింది. ఏదో కష్టపడో కోర్సు నేర్చుకునో ఓ చిన్న ఐటీ జాబ్ సంపాదించారు. కొద్ది రోజులు బాగున్నా ఆ తర్వాతే నెమ్మదిగా అసలు తత్వం బోధపడుతోంది. కోడింగ్ అంటే ఫ్యాషన్ ఉన్న మీ స్నేహితుడు ఎంత సులువుగా చేసే పని ఇష్టం లేకుండా చేసే మీకు భారంగా అనిపించడం ప్రారంభమవుతుంది. దానివల్ల మానసిక ఒత్తిడి, అసంతృప్తి మొదలవుతాయి. చివరికి ఎంత సంపాదించినా జీవితంలో ఏదో కోల్పోయామనే భావనే మిగులుతుంది. ఓకే లిసనర్స్, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ హిట్ చేస్తుంది, లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సిపి, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
3: వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ చాయిస్ లిసనర్స్. కేవలం డిగ్రీలనే చూసి ఉద్యోగాలు ఇచ్చే రోజులు ఎప్పుడో దాటేశామండి. ప్రస్తుత కార్పొరేట్ వ్యవస్థలో మార్కెట్ కు కావాల్సింది ప్రాక్టికల్ నైపుణ్యాలు. అందుకే ఎవరు చెప్పారనో, ఇంకెవరో చేరారనో, మరెవరైనా బలవంతం చేశారనో, ఇలా కారణం ఏదైనా సర్టిఫికేట్ల కోసమే కోర్సులో చేరితే ఫలితం ఉండదండి. అలా చేసే వారికి సబ్జెక్టు పై లోతైన అవగాహన గానీ నైపుణ్యం గానీ ఉండదు. ఫలితంగా చేతి నిండా అర్హతలున్న ఉద్యోగం సంపాదించడంలో మాత్రం వెనుకబడుతూ ఉంటారు. అలాగని అందరూ చేస్తున్నారు కదా, మనము చేద్దాం అనుకుని భూమి ఉన్న కోర్సు చేయడం ఆ సమయానికి మంచి నిర్ణయమే కావచ్చు. కానీ భూమి ఎక్కువగా ఉంటే పోటీ కూడా ఎక్కువగానే ఉంటుందనే విషయాన్ని గుర్తించాలండి. ఒకవేళ ఉద్యోగం సంపాదించినా అవుట్పుట్ లో ఏదైనా తేడా వస్తే ఉద్యోగానికి మరొకరు కాచుకుని కూర్చుంటారు. కాబట్టి మీకు రెడ్ ఫ్లాగ్ రెడీగా ఉందని మర్చిపోవద్దు. అందుకే ట్రెండ్ తో పాటు ఏ ఉద్యోగానికైనా పనికొచ్చే కోర్ స్కిల్స్ ను అలవర్చుకోవాలి. అలాగే ఎప్పటికప్పుడు ప్లాన్ బి కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలండి. ఇతరుల జీవితాలను అనుసరిస్తూ బతకడం అంటే మన ఉనికిని మనం ప్రశ్నించుకోవడమే. గతంలో జాబ్ మార్కెట్ కొన్ని రంగాలకే పరిమితమై ఉండేది, కానీ ఇప్పుడలా కాదండి. డిజిటల్ మీడియా, కంటెంట్ క్రియేషన్, రీసెర్చ్, మేనేజ్మెంట్, సోషల్ వర్క్ లాంటి ఎన్నో విభాగాలు కొత్త అవకాశాలు తెచ్చిపెట్టాయి. ఏ రంగంలోనైనా సరే టాప్ లో ఉండాలంటే మొదటిగా కావాల్సింది ఆ పని పట్ల అమితమైన ఇష్టం, అంటే ప్యాషన్. అలాగని ఈ హెడ్ మెంటాలిటీని విద్యా ఉద్యోగానికే పరిమితం చేయలేం. అవసరం లేని వస్తువులకి ఇది వర్తిస్తుంది. దీనికి ప్రధాన కారణం సోషల్ మీడియాలో కనిపించే ఇన్స్టంట్ సక్సెస్ వీడియోలే. తెలిసిన వాళ్ళు కారుకున్నారను, ఫ్రెండ్ నయ్య ఐఫోన్ మోడల్ ఆర్డర్ పెట్టాడను, ఇంకొకరు క్రిప్టోలో రాత్రికి రాత్రే సంపాదించారను సోషల్ మీడియాలో చూసి షార్ట్ కట్ లో సక్సెస్ అవ్వాలని చూస్తున్నారు. కానీ అది అందరికీ సాధ్యం కాదండి. ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్తేనే లాంగ్ టర్మ్ లో అసలైన కెరీర్ బిల్డింగ్ కానీ వెల్త్ క్రియేషన్ కానీ జరుగుతుందని గ్రహించాలి.

ఆఫీస్ కు వెళ్తున్నాం, పనిచేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా కాకుండా మీ వర్క్ లో లైఫ్ ఉందో లేదో చూసుకోవాలండి. మీరు ఏ పనిని అలసట లేకుండా సంతోషంగా చేయగలుగుతున్నారో గుర్తించండి. ప్రస్తుతం చేస్తున్న పనిలో సంతృప్తి ఉంటే మరింత కష్టపడండి. లేదు, ఏదో బలవంతంగా చేస్తున్నాం అనిపిస్తే మార్చుకోవాల్సిందేంటో ఒకసారి స్వీయ సమీక్ష చేసుకోండి. మీ బలాలు బలహీనతల ఆధారంగా ప్రత్యామ్నాయ మార్గాలేంటో ఓసారి చూసుకోండి. కేవలం కంటికి కనిపించే 4-5 ప్రధాన రంగాలే కాకుండా ఎవర్ గ్రీన్ జాబ్ మార్కెట్ ఏంటో రీసెర్చ్ చేస్తూ ఉండండి. చిన్న చిన్న కోర్సులు లేదా ఇంటర్న్షిప్లు చేసి వాటిలోని అవకాశాలపైన కొంత అవగాహన తెచ్చుకోండి. ఇతరులతో పోల్చుకోవడాన్ని కట్టిపెట్టి శక్తి సామర్థ్యాలను సమర్థంగా వినియోగించడంపైనే భవిష్యత్తు ఆధారపడి ఉందని గుర్తించండి. జీవితంలో అందరికీ ఒకే క్వశ్చన్ పేపర్ ఉండదండి. అందులోని రకరకాల ప్రశ్నలకు వాళ్లకు సరిపోయే సమాధానంతో ఎవరి పరీక్ష వాళ్లే రాయాలి. మీ సామర్థ్యాలు ఆసక్తులే మీ కెరియర్ కు దిక్సూచిగా ఉండాలి. మరి మీరు సరైన బాటలోనే పయనిస్తున్నారా లేదా అనేది ఓసారి సమీక్షించుకోండి. లిసనర్స్ విన్నారు కదా, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు

0: పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ చాయిస్ లిసనర్స్. ఒకవేళ మీది డిగ్రీ పూర్తయింది, ఉన్నత విద్యపై ఆసక్తి లేదు, మరి తక్కువ వ్యవధిలో ఉపాధి పొందడానికి ఏవైనా ప్రత్యేక కోర్సులు, పోటీ తక్కువ, అవకాశాలు ఎక్కువగా ఉండే రంగాలు, ఉద్యోగాల గురించి తెలుసుకుందామండి. డిగ్రీ పూర్తయిన వెంటనే ఉద్యోగం పొందాలనుకునే వారు ఒక

ప్రస్తుత ఉద్యోగ మార్కెట్లో ఉపాధికి అనుకూలమైన ప్రత్యేక రంగాల విషయానికి వస్తే లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్, ఇన్వెంటరీ నిర్వహణ ముందు వరుసలో ఉంటాయి. 2 నుంచి 4 నెలల్లో అడ్వాన్స్డ్ ఎంఎస్ ఎక్సెల్, ఇన్వెంటరీ సాఫ్ట్వేర్, బిల్లింగ్, జిఎస్టీ ప్రాథమిక పరిజ్ఞానం నేర్చుకోవచ్చు. ఈకోవలో డిమాండ్ ఉన్నవారు మరో రంగం అకౌంటింగ్, జిఎస్టీ పేరోల్. బీకాం విద్యార్థులతో పాటు ఇతర డిగ్రీల వారు కూడా టాలీ ప్రైమ్, జిఎస్టీ రిటర్న్స్, అడ్వాన్స్డ్ ఎంఎస్ ఎక్సెల్, పేరోల్, ఈఎస్ఐ, పిఎఫ్ ప్రాసెసింగ్ నేర్చుకోవచ్చు. చిన్న మధ్య తరహా సంస్థలు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు, చార్టెడ్ అకౌంట్ కార్యాలయాల్లో అకౌంట్స్ అసిస్టెంట్, బిల్లింగ్ ఎగ్జిక్యూటివ్, పేరోల్ అసిస్టెంట్ గా అవకాశాలు లభిస్తున్నాయండి. ఇక తక్కువ వ్యవధిలో ఉపాధి పొందడానికి అవకాశాలు ఉన్న మరో రంగం ఆరోగ్యం. బిఎస్సీ లైఫ్ సక్సెస్, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ నేపథ్యం ఉన్నవారు ప్లెబోటమీ టెక్నీషియన్, మెడికల్ ల్యాబ్ అసిస్టెంట్, మెడికల్ రికార్డ్స్, హెల్త్ ఇన్ఫర్మేషన్, హాస్పిటల్ ఫ్రంట్ ఆఫీస్ కోర్సులను పరిశీలించవచ్చు. ఇటీవల కాలంలో బహుళ ప్రాచుర్యం పొందుతున్న మరో రంగం సోలార్ ప్యానెల్, ఎలక్ట్రిక్ వాహనాల సర్వీసింగ్. సైన్స్, ఎలక్ట్రానిక్స్ లేదా సాంకేతిక ఆసక్తి ఉన్నవారు సోలార్ పీవీ ఇన్స్టాలేషన్, మెయింటెనెన్స్, ఈవీ బ్యాటరీ సిస్టమ్ సర్వీసింగ్, ఛార్జింగ్ స్టేషన్ సహాయక నిర్వహణ లాంటి కోర్సులు చేయొచ్చండి. ఇక సరైన నైపుణ్యాలుంటే ఐటీలోనూ త్వరగా ఉపాధి పొందవచ్చు. డెస్క్టాప్ సపోర్ట్, హార్డ్వేర్, నెట్వర్కింగ్, మాన్యువల్ సాఫ్ట్వేర్ టెస్టింగ్, క్లౌడ్ సపోర్ట్, సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ లో ప్రాథమిక శిక్షణ తీసుకోవచ్చు. కోర్సు చివరిలో నిజమైన ప్రాజెక్ట్, ల్యాబ్ ప్రాక్టీస్, ఇంటర్న్షిప్లు ఉండాలి. ఇక సర్టిఫికేట్ పొందిన వెంటనే అప్రెంటిస్షిప్ కోసం ప్రయత్నించాలండి. డిగ్రీ పూర్తి చేసిన వారికి నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్, నాట్స్ 2.0 అత్యంత ఉపయోగకరమైన మార్గం. ఇందులో సాధారణ సాంకేతిక డిగ్రీలకు చెందిన అనేక సబ్జెక్టు విభాగాల్లో 6 నెలల నుంచి 7 వ్యవధితో అప్రెంటిస్షిప్, ఉద్యోగ ప్రదేశంలో శిక్షణ, స్టైపెండ్ పొందే అవకాశం ఉంటుంది. నాట్స్ అప్రెంటిస్షిప్ ఇండియా, నేషనల్ కెరీర్ సర్వీస్, స్కిల్ ఇండియా డిజిటల్ హబ్లలో నమోదు చేసుకుని ఉద్యోగ అవకాశాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఏదైనా స్వల్పకాలిక కోర్సును ఎంచుకునేటప్పుడు కనీసం 60% ప్రాక్టికల్ శిక్షణ, తప్పనిసరి ఇంటర్న్షిప్, గత విద్యార్థుల నియామక వివరాలు, గుర్తింపు పొందిన సర్టిఫికేషన్లు ఉన్నాయా అని పరిశీలించాలి. ఒక రంగం లేదా ఉద్యోగాన్ని ఎంచుకుని దానికి సంబంధించిన నైపుణ్యాలు, కమ్యూనికేషన్, బయోడేటా రైటింగ్, ఇంటర్వ్యూ ప్రాక్టీస్, ఇవన్నీ 3 నుంచి 6 నెలల పాటు క్రమబద్ధంగా కృషి చేయాలి. ప్రారంభంలో తక్కువ జీతం ఉన్నా అనుభవం, నైపుణ్యాలతో అధిక వేతనం పొందవచ్చు. లిసనర్స్ విన్నారు కదండి, మరి మరలా తిరిగి రేపు ప్రసన్న కెరీర్ చాయిస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అర్జునందిని.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. తమిళనాడు ముఖ్యమంత్రి హీరో విజయ్ అభిమానులకు శుభవార్త. ఆయన కీలక పాత్రలో నటించిన ఆఖరి చిత్రం జననాయగన్ విడుదల తేదీ ఖరారైంది. ఈ మేరకు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. పోరాటం ఎంత కఠినంగా ఉంటే విజయం అంత ఘనంగా ఉంటుంది. జూలై 23న జననాయగన్ వచ్చేస్తున్నాడు అని ఎక్స్లో పోస్ట్ చేసింది. దీంతో సోషల్ మీడియా వేదికగా విజయ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ మూవీ సెన్సార్ సమస్య కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ మధ్యలో కోర్టు కేసులు, విచారణలు, సిబిఎఫ్సి పునఃపరిశీలన తర్వాత ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్ ను సెన్సార్ బోర్డు జారీ చేసింది. దాదాపు 183 నిమిషాల నిడివితో జననాయగన్ ప్రేక్షకుల ముందు రానుంది. ఎంత ధనవంతులైనా ఏదో ఒక సందర్భంలో మధ్యతరగతి జీవితాన్ని అనుభవించిన వారే. ఆ జీవితాల వెనుకుండే కష్టాలని వినోదాత్మకంగా తెరపైకి తీసుకురావడం ఓ గొప్ప కళ అన్నారు శ్రీకాంత్. ఆయన హీరోగా నటించిన చిత్రం మిస్టర్ మిడిల్ క్లాస్, లయ హీరోయిన్, జి నాగేశ్వర్ రెడ్డి డైరెక్టర్, జీకేసిఎన్ నిర్మాతలు. ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్ లో విడుదలకు ముందస్తు వేడుక జరిగింది. సినీ ప్రముఖులు వివి వినాయక్, దశరథ్, కోన వెంకట్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేడుకని ఉద్దేశించి శ్రీకాంత్ మాట్లాడుతూ, వెంకటేశ్వర స్వామి పాత్ర లేకపోతే ఈ సినిమానే లేదు. అలాంటి గొప్ప పాత్రని రాజేంద్ర ప్రసాద్ గారు చేశారు. ఈ సినిమా ప్రయాణం నా పాత రోజులను గుర్తు చేసింది అన్నారు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ఇలాంటి గొప్ప పాత్ర చేసే అవకాశం రావడం నా అదృష్టం. శ్రీకాంత్ తో క్షేమంగా వెళ్లి లాభంగా రండి మొదలుకుని పలు విజయవంతమైన చిత్రాలు చేశాను అని అన్నారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. సర్వానంద్ ప్రస్తుతం భోగి చిత్రాన్ని ముగించే పనిలో ఉన్నారు. ఈలోగానే మరోవైపు శ్రీను వైట్ల సినిమాని పట్టలెక్కించేశారు. ఇది ఇప్పటికే ఓ షెడ్యూల్ని పూర్తి చేసుకోగా రెండో షెడ్యూల్ని August 2 ప్రారంభించనున్నారు. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఇందులో ఓ శక్తివంతమైన పోలీస్ పాత్ర కోసం బాలీవుడ్ నటి రవీనా టాండన్ను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. ఇక హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే ఎంపికైనట్లు ప్రచారం జరుగుతుంది. వినోదం, యాక్షన్ అంశాల మేళవింపుగా ముస్తాబవుతున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ని వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీనికోసం జార్జ్ క్రిష్ అనే పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాని AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. హీరో నాగ చైతన్య ప్రస్తుతం ఋషకర్మని ముగించే పనిలో ఉన్నారు. కార్తిక్ దండు తెరకెక్కిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే దీని తర్వాత చైతన్య చేయనున్న చిత్రమేదని

ఇంకా ఖరారవ్వలేదు. బెదుర్లంక 2012 ఫేమ్ క్లాక్స్ ఒక కథ వినిపించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. కాగా ఇప్పుడు మరో డైరెక్టర్ ఆయన కోసం కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మసూదా సినిమాతో సినీ ప్రేమను మెప్పించారు దర్శకుడు సాయి కిరణ్. ఇప్పుడు ఆయన చైతుకి ఓ హారర్ థ్రిల్లర్ కథను వినిపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయని, చైతన్య తుది నిర్ణయాన్ని ప్రకటించాల్సిందని తెలుస్తోంది. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్ భీమవరం. ప్రముఖ

0: కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదిరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. నాని హీరోగానే కాక మంచి అభిరుచి గల నిర్మాతగాను గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది ఆయన నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన కోర్ట్ అందరినీ మెప్పించింది. కానీ ఆ తర్వాత మళ్ళీ ఏ కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు. అయితే ప్రస్తుతం దండోరా ఫేమ్ మురళీకాంత్ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం హీరో నితిన్ని సంప్రదించినట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించి కథా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ ప్రాజెక్టుపై చిత్ర వర్గాల నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక హీరో నితిన్ ఇప్పుడు సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఓ సినిమా చేస్తున్నారు. హీరో సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. రోహిత్ కేపి తెరకెక్కిస్తున్న ఈ పానిండియా చిత్రాన్ని కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఈ చిత్ర ఆఖరి షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలైంది. దీనిలో భాగంగా ప్రత్యేకంగా సిద్ధం చేసిన భారీ సెట్ లో సాయి తేజ్ సంజయ్లపై భారీ పోరాట ఘట్టాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో సంజు ప్రతినాయక పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది 1940ల నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ముస్తాబవుతుంది. ఇందులో సాయి తేజ్ ఒక యోధుడి లాగా శక్తివంతమైన మాస్ పాత్రలో అలరించనున్నారు. దీన్ని డిసెంబర్ లో థియేటర్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది చిత్ర బృందం. మరి విన్నారు కదా లిజినెస్, ఇది ఈరోజు టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీస్ తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ అర్జున్ సౌమ్య.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో, ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.

0: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ ఆజే గాయత్రి. వెల్కమ్ టు తీన్ మార్. సో లిజనర్స్, మరి వాళ్ళ తీన్ మార్ కార్యక్రమంలో మీకోసం తెలుగు తమిళ హిందీలోని బ్లాక్ బస్టర్ మూవీస్ నుంచి సూపర్ హిట్ సాంగ్స్ అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ ఏంటి వినే ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ టు రేడియో విష్ణు 90.4, వినండి మరి వింటూనే ఉండండి.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695.
0: వెల్కమ్ బ్యాక్ టు తీన్ మార్. సో లిజనర్స్, మరి ఇవాళ మన ఫస్ట్ సాంగ్ వచ్చేసి ఉమాయి ఫ్రమ్ ద మూవీ దున్కి. షారుఖ్ ఖాన్ అండ్ తాప్సీ లీడ్ రోల్స్ కు నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే ప్రీతం అందించగా, అర్జిత్ సింగ్ ఆల్పించిన ఈ సూపర్ సాంగ్ కి లిరిక్స్ అయితే ఇర్షాద్ కమిల్ అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

చెల్లిసిన ఒక మంచి హిందీ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు రాబోయే ఫస్ట్ తెలుగు సాంగ్ ఏంటంటే గోదావరి గట్టు మీద ఫ్రమ్ ద మూవీ సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ దగ్గుపాటి, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్ నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే భీమిలీ శశరోలియో అందించగా, రమణ అండ్ మధుప్రియ ఆలపించిన ఈ సూపర్ సాంగ్ కి లిరిక్స్ అయితే భాస్కర్ భట్ల గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసిపోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
3: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
4: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
3: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
4: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
3: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
3: ఫోన్ 7996079666.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫేట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామాన్ మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 63.

0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు

పొర్లీ దోస్తాని సై మూవీకి మ్యూజిక్ అయితే అనిరుద్ధ రవిచంద్రన్ అందించగా శిల్పారావు ఆల్పించిన ఈ సఫల్ సాంగ్ కి లిరిక్స్ ఇద్దరాం జోగి శాస్త్రి గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లీజ్ చేసిపోతున్నాం. లిజ్ నిట్ అండ్ ఎంజాయ్.

ఓకే లేజా, సగ మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఇప్పుడు రాబోయే హిందీ సాంగ్ ఏంటంటే బేకాలియా ఫ్రమ్ ద మూవీ కబీర్ సింగ్. షాహిద్ కపూర్ కి ఆర్ అద్వానీ లీడ్ రోల్స్ నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే సచేత్ తండన్ ఆల్పించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కి లిరిక్స్ అయితే ఇర్షాద్ కమిల్ అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసిపోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
3: సో లిజనర్స్, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు రాబోయే సాంగ్ ఏంటంటే గర్ల్ గర్ల్ ఫ్రమ్ ద మూవీ నువ్వు వస్తావంటే నేను వద్దంటాను. సిద్ధార్థ్ అండ్ త్రిష కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే దేవిశ్రీ ప్రసాద్ అందించగా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్య ఆలపించిన ఈ సూపర్ సాంగ్ లిరిక్స్ అయితే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లీజ్ చేసి పోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

ఓకేలే సార్, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఇప్పుడు రాబే హిందీ సాంగ్ ఏంటంటే తేరే వాస్తే ఫ్రమ్ ద మూవీ జారా హత్కే జారా బచ్కే. విక్కీ కౌశల్ అండ్ సారా అలీ ఖాన్ లీడ్ రోల్స్ నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే సచిన్ జిగ్ర అందించగా, వరుణ్ జైన్ సచిన్ జిగ్ర కలిపి ఆల్పించిన ఈ సూపర్ సాంగ్ ఈ లిరిక్స్ అయితే అమితా భట్టాచార్య అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లీజ్ చేసిపోతున్నాం, లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్, భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
4: సొలేజన సగ మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నేశారు కదా. మరి ఇప్పుడు రాబోయే సాంగ్ ఏంటంటే మాస్టారు మాస్టారు ఫ్రమ్ ద మూవీ స్టార్. ధనుష్ అండ్ సంయుక్త మీనన్ కలిపి నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే జీవి ప్రకాష్ అందించగా, శ్వేత మోహన్ ఆల్పించిన ఈ సూపర్ సాంగ్ కి లిరిక్స్ అయితే రామ్ జోగే శాస్త్రి గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసిపోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

ఓకే లిజనర్స్, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఇప్పుడు రాబే సాంగ్ ఏంటంటే ఐ నై ఫ్రమ్ ద మూవీ స్ట్రీట్ 2. రాజ్ కుమార్ రావ్ అండ్ శ్రద్ధా కపూర్ లీడ్ రోల్స్ నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే సచిన్ జగ్గర అందించగా పవన్ సింగ్ అండ్ శ్రీరామ్ చౌదరి కలిపి ఆలపించిన ఈ సూపర్ సాంగ్ మీకోసం అయితే ప్లే చేసిపోతున్నామండి. మరి లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

ఓకే లిజనర్స్, విన్నారు కదండి మీ అందరికి ఈ రోజు సూపర్ హెడ్ సాంగ్స్ నచ్చినాయి అని అనుకుంటున్నాను. మరి రేపు వచ్చి మరో ప్రోగ్రామ్ తో మరికొన్ని సూపర్ హెడ్ సాంగ్స్ తో మీ ముందుంట. అంటే లైన్ స్టేట్ ఇంటూ రేడియో విష్ణు 90.4 విజ్ఞాన వికాస వినోదాల సంఘం సైనింగ్ ఆఫ్. నేను మీ ఆజే గాయత్రి.

ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.